శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢ మాసం 2026 సంవత్సరం జూలై నెల 11వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:56. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వింటారు హిందీలో వార్తలు. అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

ప్రాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహత

0: ఇంతవరకు మీరు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్, వింటున్నారు భక్తి రంజని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం జి బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించిన ఈ భక్తి గీతం.

0: ఇంతవరకు మీరు జి బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించిన భక్తి గీతం విన్నారు. సూక్తి సుధ కార్యక్రమాన్ని విందాం. ఇప్పుడు ఈనాటి కార్యక్రమాన్ని మనకు వినిపిస్తున్నారు శ్రీ జి దత్తాత్రేయ శర్మ గారు.
1: ఉండరు ఎవరి రూపురేఖలు వారివి, ఎవరెవరి స్వభావాలు వారివి. అందుకే ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్క తీరుగా ఉంటుంది. అయితే బుద్ధిమంతుడు అన్నింటినీ పరిశీలిస్తూ మంచినే ఎంచుకునే ప్రయత్నం చేయాలి. దైవాధీనం జగత్సర్వం, ఈ ప్రపంచమంతా భగవంతుని అధీనంలోనే ఉన్నది, ఆయన సంకల్పించినట్టే నడుస్తుంది అనేవాడు ఒకడైతే, కృషితో నాస్తి దుర్భిక్షం, ప్రయత్నించి పనిచేసేవాడికి లోటు అనేదే రాదు అని వాదించేవాడు ఇంకొకడు. ఇప్పుడు ఈ రెండింటినీ సమన్వయపరుచుకోవడం మన వంతు. నేతాయస్య బృహస్పతి ప్రహరణం వజ్రం సురా సైనికాః స్వర్గో దుర్గం అనుగ్రహ కలుహరే ఐరావణో వారణః ఇత్యాశ్చర్య బలాన్వితోపి బలవిత్ భగ్నః పరైసంగరే తద్వ్యక్తం నను దైవమేవ శరణం ధిక్ ధిక్ వృథాపౌరుషం. దేవేంద్రునికి బుద్ధికుశలుడైన బృహస్పతి గురువై ఉన్నా, కొండలను సైతం పిండి చేసే వజ్రాయుధము చేతనున్నా, దేవతలంతా సైన్యంగా సమకూరినా, స్వర్గం శత్రుదుర్భేద్యమైన దుర్గంగా ఉన్నా, శ్రీమన్ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందినా, ఐరావత గజం వాహనంగా లభించినా, శత్రుల చేతిలో ఓటమి తప్పలేదు కదా. కాబట్టి దైవబలమే ప్రధానం కానీ మానవ ప్రయత్నం ఎందుకు కొరగాదు అని కొందరు అంటూ ఉంటే, మరికొందరు మానవ ప్రయత్నాన్ని సమర్థిస్తూ ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మీ దైవం ప్రధానమితి కా పురుషా వదంతి, ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మీ దైవం ప్రధానమితి కా పురుషా వదంతి, దైవం నిహత్య కురు పౌరుషమాత్మశక్త్య యత్నే కృతే యది నసిధ్యతి కోత్ర దోషః. ప్రయత్నశీలికి ప్రయోజనం సిద్ధిస్తుంది, వరలక్ష్మి వరిస్తుంది. అంతేగాని దైవమే అన్నీ సమకూరుస్తాడులెమ్మనుకోవడం మూర్ఖత్వం. దైవం సంగతి అటుంచి నీ శక్తి సామర్థ్యాలను బుద్ధికుశలతను ఉపయోగించి కార్యసాధనకు త్రికరణశుద్ధిగా ప్రయత్నించు. పని జరిగి

0: ఉందా సరే, ఒకవేళ నీ ప్రయత్నం ఫలించలేదా, అందులో ఇంక నీ తప్పేమీ లేదు. అంతే. షడ్భాగంతు మనుష్యానాం సప్తమం దైవచింతనం. ఆరు వంతులు మనిషి ప్రయత్నం ఉంటే ఏడవ వంతు దైవానుగ్రహం దానికి అదే తోడవుతుంది అని నిస్సందేహంగా వాదించేవారు ఉన్నారు. వారు తమ వాదనకు బలాన్ని చేకూర్చుకునే ప్రయత్నంలో పశ్య కర్మవశాత్ ప్రాప్తం భోజ్యకాలేపి భోజనే హస్తోద్యమం వినావక్త్రే ప్రవీశేన్న కథంచనా. మనం చేసిన కర్మ వలనే మనకు ఆహారం సిద్ధిస్తున్నది. విస్తరిలో అన్ని పదార్థాలు వడ్డించాక తినడానికి కూర్చుంటాం. ఇప్పుడు అన్నాన్ని చేత్తో కలిపి ముద్ద చేసి నోట్లోకి పెట్టుకుంటే వెళుతుందా, లేక అన్నం దానంతటదే ఎగిరి నోట్లో పడుతున్నదా అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, తద్దైవమితి సంచింత త్యజన్నోద్యోగమాత్మన అనుయోగం వినా తైలం తిలానాం నోపజాయతే. అంతా దైవాధీనమే అని మనిషి తన ప్రయత్నం ఎంతమాత్రం అనుకోకూడదు. నువ్వులలో నూనె ఉందని అందరికీ తెలుసు. అభ్యర్థిస్తే నువ్వులు నూనెనిస్తాయా, గానుగలో వేసి త్రిప్పందే నువ్వుల నుండి నూనె వస్తుందా అని నిలదీస్తున్నారు. చెరుకా చెరుకా చేరుడు రసమయ్యవే అని ఊరికే అడిగితే ఇస్తుందా, గానుగలో పెట్టి త్రిప్పితే చేరుడుగా చెంబెడిస్తుంది. కాబట్టి శతధ సహస్రధ మానవ ప్రయత్నం ఆవశ్యకం అని నిర్ధారిస్తున్నారు. వీరి వాదన నిజమే అనిపిస్తుంది కూడా. నడవడం ప్రారంభిస్తే చీమ అయినా యోజనాలు నడిచి గమ్యాన్ని చేరగలదు. వాయువేగంతో వెళ్ళగల గురుత్మంతుడైనా కదలకుండా కూర్చున్న చోటే ఉంటే అడుగు దూరం కూడా పోలేడు.
1: ఇంతవరకు మీరు శ్రీ జి దత్తాత్రేయ శర్మ గారు వినిపించిన హితోక్తులు విన్నారు. సూక్తి సుధా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ధ నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం లభించిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇక వార్తల్లోని వివరాలు. భారత నౌకాదళంలో మరో అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి చేరనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ యుద్ధ నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఈ నౌకలో 75% వరకు స్వదేశీ పరికరాలు, వ్యవస్థలను వినియోగించారు. బరాక్, బ్రహ్మోస్ వంటి ఆధునిక క్షిపణులతో సముద్రం, గగనతనంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఈ యుద్ద నౌక సొంతమని అధికారులు వెల్లడించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత నౌకాదళ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పరిశీలించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకునే క్రమంలో నిర్మాణంలో ఉన్న జీఏడీ టవర్లు, న్యాయమూర్తుల భవనాలు, ఆలిండియా సర్వీసు అధికారుల భవన నిర్మాణాలు, రైతులకు ఇచ్చే లేఅవుట్లు పరిశీలించిన ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాజధాని అమరావతి రైతులకు రుణమాఫీ, పర్యాటక రంగానికి ప్రోత్సాహం, విద్య, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలకు అనుమతులు వంటి పలు ప్రతిపాదనలకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. ఆ వివరాలను సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ
1: 11,569.91 కోట్ల పెట్టుబడులు, 31,431 ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. తిరుపతి జిల్లా సిసిటీలో 1,801 కోట్ల రూపాయలు పెట్టుబడితో టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ అండ్ ఎఫ్సిఐ పవర్ సబ్సిడీ ఎక్సిటీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యూనిట్ మూలంగా దేశంలోనే కోకోను వినియోగించి చాక్లెట్స్ తయారు చేయడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్1 కాబోతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. వేస్ట్ ఆయిల్స్ ని వినియోగించుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏవియేషన్ ఫ్యూయల్ కి సంబంధించిన పాలసీలో భాగంగా ఈ ఇండస్ట్రీ కూడా ఇక్కడ రాబోతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను.
0: 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో యువ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభించిన ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు ఈ ప్రతిష్టాత్మక క్రీడా వేడుకల ఆతిథ్యం దక్కడం గర్వకారణమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. తెలంగాణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్దికి యూత్ గేమ్స్ దోహదపడతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం లభించిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా మధురవాడ, గుంటూరు జిల్లా తాడికొండ, తిరుపతి జిల్లా కోటలో ఎక్సలెన్సీ సెంటర్లు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎక్సలెన్సీ సెంటర్లలో విద్యార్థులకు ఇంటర్తో పాటు ఐఐటి, నీట్, జేఈఈలలో ఉచిత శిక్షణ అందిస్తామని మంత్రి పేర్కొంటూ
2: పేదలు కార్పొరేట్ విద్యను అందించాలనుకున్న వాళ్ళు, మిద్దెల్లో వాళ్ళకి ఎవరికైతే మెరిట్ లో ఉన్నటువంటి విద్యార్థుల్ని మనం తర్ఫీదిచ్చి ఐఐటి ఎన్ఐటి నీట్ తొలి విడతలో సాధించాలనే లక్ష్యంతో మనం ఈ సెంటర్లు ఏర్పాటు చేస్తాను. ఇంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మిగిలిన విద్యార్థుల్లో కూడా పాలిటెక్నిక్ ఐటీఐ కూడా మనకి అడాప్షన్ తీసుకుని ఇండస్ట్రీస్ ద్వారా వాళ్ళకి విద్యను అందించాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. రోజు మనం సాంఘిక సంక్షేమ శాఖలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఐఐటి నీట్ సెంటర్లతో పాటు ఈ రోజు కొత్తగా పెట్టే ఎక్సలెన్సెస్ సెంటర్లు మరింత మందిని ప్రయోజకులు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం ఉప ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ సంబంధిత అధికారులకు సూచించారు. తెలంగాణలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ సేకరణ డిజిటలైజేషన్ ప్రక్రియలను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రచార ఆర్భాటాలు ప్రకటనలపై ఉన్న శ్రద్ద పేద పిల్లల చదువులు వారి ప్రాథమిక వసతులపై లేకపోవడం ప్రభుత్వ ఉదాసీనతకు అద్దం పడుతోందన్నారు. ఉభయ గోదావరి విశాఖపట్నం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు పర్యటించనున్నారు. ఉదయం రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కర్ ఘాట్లను మంత్రి పరిశీలిస్తారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా నర్సాపురంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చెరుకూరి లక్ష్మణరావు విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరిస్తారు. సాయంత్రం గాజువాకలోని మహావిశాఖ నగరపాలక సంస్థ జోనల్ కార్యాలయంలో గాజువాక నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. నిరుద్యోగ మైనార్టీ యువత కోసం విజయవాడలో రాష్టస్థాయి మెగా జాబ్ మేళాను ఈరోజు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇస్లాంపేటలోని షాజహూర్ ముసాఫిర్ ఖానాలో ఉదయం 9 గంటల నుండి జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు. నిరుద్యోగ మైనారిటీ యువత కోసం ఉద్యోగ ఉపాధి కల్పనకు వివిధ సంస్థలు పాల్గొంటున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐటీ బ్యాంకింగ్ ఆర్థిక ఆరోగ్య సంరక్షణ రవాణా తదితర రంగాలలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే జాబ్ మేళా ముఖ్య ఉద్దేశమని తెలిపారు. నర్సాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ తొలి సర్వీసును పాలకొల్లు రైల్వే స్టేషన్లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జెండా ఊపి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రైలుగా నడిచిన ఈ సర్వీసుకు ప్రజల నుంచి ఆదరణ లభించడంతో రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్గా మార్చినట్లు తెలిపారు. ఇకపై ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3:50 నర్సాపురం నుంచి బయలుదేరి శనివారం ఉదయం 9:45 బెంగళూరు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో ప్రతి శనివారం ఉదయం 11:00 బెంగళూరు నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 5:50 నర్సాపురం చేరుకుంటుందని తెలిపారు. వాతావరణం ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రూపు ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని పేర్కొంటూ
3: ఉత్తర కోస్త ఆంధ్రప్రదేశ్ మరియానంలో దక్షిణ కోస్త ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్దనౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రచా ఝా. अथ वार्ताः. प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य ऑकलैंड नगरे न्यूजीलैंडदेशस्य प्रधानमन्त्रिणा क्रिस्टोफर लक्सन इत्यनेन सह द्विपक्षीय वार्तां कुर्वन्नस्ति. उभौ नेतारौ व्यापार वाणिज्य रक्षा क्षेत्रेषु द्विपक्षीय सम्बन्धानां सर्वेषां पक्षाणां समीक्षां करिष्यतः. प्रधानमन्त्री मोदी प्रमुखैः उद्योगपतिभिः क्रीडा क्षेत्रस्य विशिष्ट व्यक्तिभिश्च सह अपि संवादं करिष्यति. उभय देशयोः मध्ये सुदृढ जनसम्बन्धानां प्रतीकरूपेण असौ अद्य न्यूजीलैंड देशे विशालं प्रवासी भारतीय सम्मेलनमपि सम्बोधयिष्यति. प्रधानमन्त्री मोदी ऑस्ट्रेलिया इण्डोनेशिया देशयोः सफल यात्रानन्तरं स्वीय त्रिराष्ट्र यात्रायाः तृतीयम् अन्तिमं च चरणम् उपेत्य ह्यः ऑकलैंड नगरं सम्प्राप्तवान्. न्यूजीलैंड देशस्य प्रधानमन्त्री क्रिस्टोफर लक्सन विमानस्थानके प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः स्वागतं कृतवान्. भारतीय समुदायस्य बहवः सदस्याः अपि तस्य हार्दिकं स्वागतं कृतवन्तः. प्रधानमन्त्री मोदी न्यूजीलैंड देशे स्थितान् प्रवासी भारतीयान् भारतस्य समृद्ध सांस्कृतिक रिक्थस्य निरन्तरं संरक्षणाय प्रशंसितवान्. सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे असौ स्वागत समारोहे प्रस्तुतानां सांस्कृतिक कार्यक्रमाणामपि प्रशंसाम अकरोत्. भारतीय नौसेना अद्य आन्ध्रप्रदेशस्य विशाखापत्तनम नगरे स्वीय षष्ठम प्रोजेक्ट 17A इत्यस्य अन्तर्गतं स्वदेशे निर्मितं युद्धपोतम् INS महेन्द्रगिरिः F-38 इति पूर्वी नौसेनादले समावेशयिष्यति. अस्य समारोहस्य अध्यक्षतां रक्षामन्त्री राजनाथसिंहः करिष्यति. अयं समारोहः भारतस्य रक्षाक्षेत्रे आत्मनिर्भरतायाः तथा स्वदेशी युद्धपोत निर्माणस्य दिशि अन्यत् महत्वपूर्णं सोपानं भविष्यति. समावेशन समारोहस्य पूर्व संध्यायां विशाखापत्तनम नगरे आयोजिते बड़ाखाना इत्येतस्मिन् भोजक कार्यक्रमे नौ सैनिकान संबोधयन् रक्षामंत्री राजनाथ सिंहः हिंद महासागर क्षेत्रे शान्तेः स्थिरतायाः च प्रमुख संरक्षक रूपेण भारतस्य भूमिकां पुनः प्रतिपादितवान्. असौ परिवर्तमानं वैश्विक सुरक्षा परिदृश्यं दृष्ट्वा राष्ट्रस्य सामुद्रिक हितानां संरक्षणाय तथा त्रिवार्णिक ध्वजस्य गौरव रक्षणाय भारतीय नौसेनायाः योगदानस्य प्रशंसाम अकरोत्. भारतं हिंद महासागर प्रदेशस्य प्रमुखं उत्तरदायी राष्ट्रमिति प्रतिपादयन् रक्षामंत्री अवदत् यत् अस्मिन् प्रदेशे शान्तेः स्थिरतायाः तथा सुरक्षित सामुद्रिक पर्यावरणस्य संरक्षणं भारतस्य उत्तरदायित्वमस्ति इति. भारतीय रेल मन्त्रालयेन उत्तर रेल मण्डलस्य 80+ किलोमीटर मितेषु दीर्घेषु रेल मार्गेषु स्वदेशी रेल सुरक्षा प्रणाल्याः कवच इत्यस्य कार्यान्वयनाय 6+ कोटि रूप्यकाणां स्वीकृतिः प्रदत्ता. अस्याः परियोजनायाः उद्देश्यः रेल सुरक्षायाः परिचालन दक्षतायाश्च अभिवृद्धिः अस्ति. अस्याः योजनायाः लक्ष्यं अधिकजनसंकुलेषु तथा रणनीतिकदृष्ट्या महत्वपूर्णेषु रेलमार्गेषु स्वदेशी सुरक्षा प्रणाल्याः विस्तारः अस्ति. कैलाश मानसरोवर यात्रायै तीर्थयात्रिणां प्रथमं दलं ह्यः उत्तराखण्ड राज्यस्य पिथौरागढ़ मण्डलस्य लिपुलेखा मार्गेण चीन देशे प्रविष्टवान्. सर्वान् आवश्यकान् प्रवासान् सीमा औपचारिकतां च समाप्य ITBP इति भारत तिब्बत सीमा आरक्षस्य अधिकारिणः सीमायां स्थितेभ्यः चीनदेशस्य अधिकारिभ्यः यात्रिणां समूहं समर्पितवन्तः. फीफा विश्वकप क्रीडायां स्पेनदेशेन गतरात्रौ संयुक्तराज्यामेरिकादेशस्य इंगलवुड नगरस्य लॉस एंजलिस क्रीडांगणे द्वितीयायां प्रागुपांत्य चक्रे बेल्जियम देशं 2-1 अंकहि पराजित्य उपांत्य चक्रे स्वस्थानं सुनिश्चितं अकरोत् इति वार्ताः.
5: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7 గంటలు.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ప్రకటన విన్నారు. ఇప్పుడు విందాం ప్రసార వివరాలు. 103.2 MHz అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఈ రోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం.

ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05 వింటారు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. 7:15 ప్రసారమవుతుంది ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమంలో 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితాకృష్ణ గారు తెలియజేసే సలహాలు సూచనలు వింటారు. ఇదే కార్యక్రమంలో 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి మరో ప్రాయోజిత కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. 8:15 వింటారు ఎప్పటిలాగే ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో బోధన్ పట్టణం రాకాసిపేటలోని శ్రీ సంకట విమోచన గణపతి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. వ్యాఖ్యానం ఎర్రం రాజుగారు, ఎస్ మాధురి గారు. నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు. సహకారం ఎర్రం రాజుగారు. ఇక ఈ ఉదయం 9:00 నుండి మీకు నచ్చిన పాటలతో ప్రసారమవుతుంది హృదయ రాగాలు కార్యక్రమం. ఈ ఉదయం 10:00 వరకు. 10:00 ప్రారంభమవుతాయి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. మధ్యాహ్నం 3:00 వివిధ భారతి

కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారం. సాయంత్రం 5 గంటలకు వింటారు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు. సినీ రంజని ప్రసారమవుతుంది 5 గంటల 45 నిమిషాలకు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ప్రసారం జానపద సంగీత కార్యక్రమం. 6 గంటల 50 నిమిషాలకు వింటారు వ్యవసాయ సూచనలు. 7 గంటలకు ప్రసార వివరాలు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు. అనంతరం 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7 గంటల 45 నిమిషాలకు వింటారు చిత్రసీమ హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 8 గంటలకు అభిరుచి కార్యక్రమం తిరిగి ప్రసారమవుతుంది. 8 గంటల 30 నిమిషాలకు వింటారు లలిత సంగీతం. 9 గంటల 30 నిమిషాలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారం. రాత్రి 10 గంటలకు అఖిల భారత సంగీత సభ కార్యక్రమాన్ని వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 11 గంటలకు ప్రసారం హిందీలో వార్తలు. 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలతో ఈనాటి కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు, ప్రసార వివరాలు విన్నారు. శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో బోధనపట్టణం రాకాసిపేటలోని శ్రీ సంకట విమోచన గణపతి ఆలయ విశేషాలను వినిపిస్తారు ఎర్ఎం రాజుగారు, ఎస్ మాధురి గారు. వినండి, విని తరించండి. ఆకాశవాణి సమయం 7 గంటల 5 నిమిషాలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్స్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో ఆక్లాండ్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన మహేంద్రగిరి యుద్ద నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేయిస్తారు. దేశంలో అనేక ప్రాంతాల్లో రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ బెల్జియంపై గెలిచి సెమీఫైనల్స్ కు చేరుకుంది. వింబిల్డన్ టెన్నిస్ లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెకియాకు చెందిన కరోలినా ముజోవా తమ దేశానికే చెందిన లిండా నోస్కోవాతో తలపడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆక్లాండ్లో న్యూజిలాండ్ ప్రధానమంత్రితో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతున్నారు. గత 2 ఏళ్లలో ముఖ్యంగా వాణిజ్యం, వ్యాపారం, రక్షణ రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిన ద్వైపాక్షిక సంబంధాల అన్ని అంశాలను ఇద్దరు నేతలు సమీక్షిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ తన న్యూజిలాండ్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక చారిత్రాత్మకమైన మైలురాయని, ఇరు దేశాల మధ్య బంధానికి సరికొత్త ఊపు ఇస్తుందని పేర్కొన్నారు. 4 దశాబ్దాల తర్వాత భారత ప్రధానమంత్రి అక్కడ పర్యటించడం ఈ భాగస్వామ్యం పెరుగుతున్న బలానికి ప్రతిబింబం అని పేర్కొంటూ న్యూజిలాండ్ ప్రజలకు వారి నాయకత్వానికి వారి ఆప్యాయత మద్దతుకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.
1: 40 సాల్ के बाद भारत के प्रधानमंत्री का न्यूजीलैंड आना हुआ है और एक प्रकार से आपकी आर्थिक राजधानी में कार्यक्रम बना करके भारत और न्यूजीलैंड के संबंधों को एक नई ताकत देने का एक अवसर पैदा किया है. मैं आपका बहुत बहुत आभारी हूँ. ये हमारे संबंधों में एक ऐतिहासिक पड़ाव है जो हमारे संबंधों की नई ऊर्जा, हमारी मित्रता के नए संकल्प को दोहराने वाला है.
0: స్వల్పకాలంలోనే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద ప్రక్రియను ముగించడంలో న్యూజిలాండ్ చేసిన ప్రయత్నాన్ని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ న్యూజిలాండ్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇరు దేశాలు ఇప్పుడు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని స్థాపించడం ద్వారా భవిష్య సహకారానికి దిశానిర్దేశం చేసే ఒక ముఖ్యమైన ముందడుగు వేశాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, సముద్రయాన సంబంధాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తూ హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, భద్రతను బలోపేతం చేయడంలో భారత్, న్యూజిలాండ్లు కీలక పాత్ర పోషించగలవని మోదీ పేర్కొన్నారు. తన పర్యటన ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని, ప్రపంచ శాంతి శ్రేయస్సు కోసం సహకారాన్ని పెంపొందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ మాట్లాడుతూ 40 ఏళ్లలో భారత ప్రధాని న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారని, మోదీ పర్యటన ఒక చారిత్రాత్మకమైన మైలురాయని అభివర్ణించారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలు పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తోందని న్యూజిలాండ్ ప్రధానమంత్రి కూడా పేర్కొన్నారు. ద్వైపాక్షిక చర్చలకు ముందు గవర్నమెంట్ హౌస్ లో అధికారిక స్వాగత కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి మోదీకి గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించారు. ఈరోజు ప్రధానమంత్రి న్యూజిలాండ్ లో ప్రముఖ వ్యాపార, క్రీడా ప్రముఖులతో కూడా ముచ్చటిస్తారు. ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాలకు ప్రతిబింబంగా ప్రవాస భారతీయుల భారీ సభనుద్దేశించి కూడా ప్రసంగిస్తారు. ఆస్టేలియా, ఇండోనేషియాలో విజయవంతమైన పర్యటన ముగించుకుని 3 దేశాల పర్యటనలో చివరి విడతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఆక్లాండ్ చేరుకున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు బీహార్లోని గయాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడున్న బీహార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ లో బీహార్ శాసనసభ్యుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్టపతి ప్రసంగిస్తారు. వాణిజ్య బొగ్గుగనులు, కమర్షియల్ కోల్ బ్లాక్స్ వేలం 15వ దఫాతో పాటు 13-14 విడతల 2 ప్రయత్నాలకు సంబంధించిన బిడ్లను బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ రౌండ్లలో వేలాన్ని కొంచిన 23 బొగ్గు బ్లాకుల్లో 8 బ్లాకులకు మొత్తం 21 బిడ్లు వచ్చాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశ వాణిజ్య బొగ్గు మైనింగ్ విధానంలో పరిశ్రమల మధ్య ఉన్న బలమైన భాగస్వామ్యాన్ని ఈ వేలం ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ వేలం రౌండ్లో మొత్తం 16 కంపెనీలు పాల్గొన్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశ ఏర్పాట్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ నిన్న పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో సమీక్షించారు. ఈ నెల 20వ తేదీన ప్రారంభమై పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు షెడ్యూల్ చేసిన శాసనసభాపరమైన కార్యకలాపాలపై సమగ్ర సమీక్ష నిర్వహించామని, అలాగే దానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశామని మంత్రులు పేర్కొన్నారు. భారత నౌకాదళం ప్రాజెక్టు 17A కింద స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 6వ రహస్య యుద్ద నౌక మహేంద్రగిరిని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో తూర్పు నౌకాదళంలో ఈరోజు చేర్చుకోనుంది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ది, స్వదేశీ యుద్ద నౌకల నిర్మాణంలో భారత్ ప్రస్థానంలో ఇది మరొక ముఖ్యమైన మైలురాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. యుద్ద నౌక జలప్రవేశ ఉత్సవానికి ముందు విశాఖపట్నంలో జరిగిన బరాఖానా సైనికులతో కలిసి విందు కార్యక్రమంలో నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రక్షణ మంత్రి ప్రసంగిస్తూ, హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి స్థిరత్వాలకు భారతదేశమే ప్రాథమిక హామీదారని తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు. అంతకంతకు సంక్లిష్టంగా మారుతున్న ప్రపంచ భద్రతా వాతావరణం మధ్య దేశ సముద్ర ప్రయోజనాలు కాపాడుతున్నందుకు నువ్వన్నెల పతాకం గౌరవాన్ని నిలబెడుతున్నందుకు భారత నౌకాదళాన్ని రక్షణ మంత్రి అభినందించారు. మహేంద్రగిరి యుద్ద నౌక సంబంధించిన కార్యక్రమంలో నౌకాదళ సిబ్బంది ప్రధాన అధికారి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, తూర్పు నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ పల్లా, ఇతర సీనియర్ భారత నౌకాదళ అధికారులు పాల్గొన్నారు. ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ద నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీయంగా డిజైన్ చేయగా ముంబైలోని మాజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. మన దేశంలో ఫ్రంట్ లైన్ స్టెల్త్ ఫ్రిగేట్ల సరికొత్త ఆవిష్కరణకు ఇది ప్రతీక. రహస్య యుద్దనౌకలైన స్టెల్త్ యుద్దనౌకల్లో ఉండే మెరుగైన మనుగడ సామర్థ్యం, తక్కువ రాడార్ సిగ్నేచర్ మొదలైన లక్షణాలన్నీ ఈ యుద్దనౌకలో ఉన్నాయి. అయోధ్యలో రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారిస్తుంది. రామాలయంలో విరాళాల దొంగతనం ఆరోపణలు

0: సెర్గేయ్ దోబ్రోవ్ అన్నా కికినాల్తో కలిసి అంతరిక్షంలోకి ప్రయాణిస్తారు. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాలు, సిక్కింలో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దేశంలో అనేక ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో నిన్న రాత్రి అమెరికాలోని ఇంగల్వుడ్ లో లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2-1 తేడాతో బెల్జియం ఓడించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఫ్రాన్స్ అంతకు ముందు మొరాకోపై 2-0 గోల్స్తో విజయం సాధించి సెమీఫైనల్కు తీసుకువెళ్లింది. విమ్మల్డన్ టెన్నిస్ లో ఇవాళ లండన్ లో జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకు చెందిన కరోలిన నమచోవా తమ దేశానికే చెందిన లిండా మాస్కోవాతో తలపడనున్నారు. రేపు జరగనున్న పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ స్వరేవ్తో తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ లో ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ప్రాజెక్టు 17A కింద నిర్మించిన మహేంద్రగిరి యుద్ద నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తారు. దేశంలో అనేక ప్రాంతాల్లో రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ బెల్జియంపై గెలిచి సెమీఫైనల్స్ కు చేరుకుంది. విమ్మల్డన్ టెన్నిస్ లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈ రోజు జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:15.

ಪ್ರಭಾತ ಲಹರಿ. ఆరోగ్యం ఆనందం వినోదం విజ్ఞానం అందించే విభిన్న కార్యక్రమాల సమాహారం ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమంలో 7:30 ప్రొవిన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో భాగంగా పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితాకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. అలాగే ఈ ఉదయం 8:00 ప్రసారమయ్యే ప్రొవిన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. వీటితో పాటు పాటలు ప్రకటనలు మిమ్మల్ని ఆకట్టుకుంటూనే ఉంటాయి. కార్యక్రమంలో ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: భవగీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన్ మొటిమల
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
4: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
3: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
6: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
5: అయితే సంప్రదించండి
6: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
5: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: ఫోన్ 08462253344.
7: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
5: డాక్టర్ వినోద్ పవార్, కపిలా హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
7: సెల్ 9440048.
5: డాక్టర్ ఏ వనిత,
8: కంటిపై పొర, కొలిక మండలి ఆపరేషన్,
5: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
8: మూతబిందు, శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
5: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
8: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: సెల్ 9032323258.
9: డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం,
5: ఎత్తు, వంకర పళ్ళు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
9: ఖైల్వాడి, నిజామాబాద్.
5: సెల్ 7799090505. డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
10: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
5: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో, పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
10: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలీల్వాడి, నిజామాబాద్.
9: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
9: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
5: 24 గంటలు అత్యవసర సేవలు.
9: NABH గుర్తింపు.
5: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
11: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై ప్రభాతలహరి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం

భక్తి గీతం విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్జ్. ప్రతిరోజు ప్రభాత లహరిలో మనం తెలుసుకుంటున్నాం ఆ రోజుకున్న ప్రత్యేకత గురించి. మరి ఈ రోజు ప్రత్యేకత ఏంటో మాట్లాడుకుందామా? చరిత్రలో జూలై 11వ తేదీకున్న ప్రత్యేకత ఏంటి అంటే, ప్రపంచ జనాభా పెరుగుదలపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఈ రోజును అంటే జూలై 11వ తేదీని ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి 1987 నుంచి ఈ రోజును ప్రపంచ జనాభా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. ఇది ఈ రోజుకున్న ప్రత్యేకత. ప్రభాత లహరి కార్యక్రమంలో ఇప్పుడు ఉన్న డ్యూయెట్ చిత్రం నుండి ఈ పాట.

0: కమ్మని పాట విన్నారు కదా. ఆకాశవాణి సమయం 7:30 కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితాకృష్ణ గారు తెలియజేసే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్ కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు, మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్
2: నిజామాబాద్ నగరంలో చాలా విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. పల్మనాలజిస్ట్ గా అంటే ఛాతీ సంబంధ వ్యాధుల వైద్య నిపుణులుగా సిఓపిడి అంటుంటాం. సిఓపిడి
3: అవునండి.
2: ఈ సిఓపిడి అంటే ఏమిటి? అసలు ఈ వ్యాధి ఏ విధంగా ఉంటుంది?
3: సో ఇప్పుడు సిఓపిడి అంటే అండి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ అంటాము. సో ఇది దీర్ఘకాలం నుంచి వచ్చే జబ్బుది. సో దీంట్లో ఎట్లా ఉంటాయండి, మన శ్వాసనాళాలు ఉంటాయి కదా, శ్వాసనాళాల్లో శ్వాస సరఫరా అడ్డం కలిగే జబ్బు అండి ఇది. ఇది మనకి ప్రపంచవ్యాప్తంగా 3rd most common cause for death అండి. మన ఇండియన్ పాపులేషన్లో హార్ట్ అటాక్ తర్వాత 2nd most common cause for death
2: సిఓపిడి.
3: సిఓపిడి అనే జబ్బు ఇది.
2: ఓహో, అంటే మరణానికి దారితీసేంత ప్రమాదకరమైనటువంటి వ్యాధి ఇది.
3: అవునండి.
2: ఈ సిఓపిడి అనే వ్యాధి ఒక వయసును బట్టి వచ్చే అవకాశం ఉంటుందా, లేదా ఏ వయసు వారికైనా వచ్చే అవకాశం ఉంటుందా?
3: ఇప్పుడు సిఓపిడి అనేది 40-50 ఏళ్ళ తర్వాత వచ్చే జబ్బు అండి. అన్లైక్ ఆస్తమా, ఆస్తమా ఏంటంటే చిన్న వయసు నుంచే వస్తుంది. కొంతమంది చిన్న వయసులో వస్తుంది, కొంతమందికి వయసు పెరిగే కొంత వస్తుంది, లేట్ ఆన్సెట్ ఆస్తమా అంటాం. బట్ సిఓపిడి అనేది సాధారణంగా ఒక 40-50 ఏళ్ళ తర్వాత వచ్చే జబ్బు అండి. సో ఇది దీంట్లో మొదటి కారణంగా మోస్ట్ కామన్ కాజ్ అంటే ఏ కారణాల వలన వచ్చింది అనుకుంటాం మనం. సో మోస్ట్ కామన్గా అంటే ఇది స్మోకింగ్ వలన వస్తుంది. మోస్ట్ కామన్ కాజ్ స్మోకింగ్ అంటే మనము ఏమనుకుంటాం, అరే మనం సిగరెట్ కాలుస్తున్నాం సో మనకు వస్తుంది. అట్లానే కాకుండా మనం స్మోకింగ్ చేసినప్పుడు దాని నుంచి బయటకు వచ్చే ధూమం ఏదైతే ఉంటుందో, పొగ ఏదైతే ఉంటుందో, దాని వలన మనతో పాటు కలిసి జీవించే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన మిత్రులు కానీ, మనతో ప్రయాణం చేసే ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా కానీ వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. దాన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. మనం చేసేది యాక్టివ్, మనతో పాటు
2: చుట్టుపక్కల ఉన్న
3: వాళ్ళు ప్యాసివ్ స్మోకింగ్ చేస్తారు. సో ఇది వరకు ఏంటంటే సిఓపిడి అనేది చాలా కామన్ గా మేల్స్ లో చూసేవాళ్ళం, మగవాళ్ళలో చూసేవాళ్ళం. కాలం మారుతూ మన పొల్యూషన్ లెవెల్స్ అన్ని ఎక్కువ అవటం వలన ఇంటిలో ఆడవాళ్ళు గతంలో కట్ల పొయ్యి మీద పని చేయటము, ఎవరైతే వంట వాళ్ళు ఉంటారు వాళ్ళు కాన్స్టెంట్ గా ఆ స్మోక్ ఎక్స్పోజ్డ్ అవి, మంట మనకి పంట అయిపోయింది, మంట వెలిగిస్తాము దాని నుంచి వచ్చే పొగతో కూడా. సో ఇవన్నీ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొగ, లేదంటే మన కార్లోంచి వచ్చే పొగ నుంచి కానీ, సో ఇవన్నీ కారణాల వలన ముందు ఏదైతే ఒట్టి మగవాళ్ళలో కనిపించేదో ఇప్పుడు ఇది ఆడవాళ్ళల్లో కూడా మనం చూస్తున్నాము. సో కాలం మారుతూ ఇవి ఆడవాళ్ళల్లో కూడా చూస్తున్నామండి.
2: లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?
3: దీనికి లక్షణాలు ఎట్లా అంటే అండి, సో మోస్ట్ కామన్ గా ఇది దగ్గుతో మొదలవుతుంది. స్టార్టింగ్ లో పొడి దగ్గుతో స్టార్ట్ అవ్వచ్చు, డిజీజ్ పెరిగి పెరిగి పెరిగి తెమడ కూడా యాడ్ అవ్వచ్చు. పేషెంట్ ఏమంటాడు, మేడం నాకు చిక్కగా ముద్దగా తెమడ పడుతుంది, తెల్లగా పడుతుంది. అదే ఇట్లా మనం దానికి ట్రీట్మెంట్ చేయకుండా దాన్ని అట్లాగే ఉంచేసాము, ఏమన్నా సూపర్ అడెడ్ అంటే వేరే పైనుంచి ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇదే తెల్ల ముద్దగా పడే చిక్కగా పడే తెమ్మడ ఏదైతే ఉందో అది పచ్చగా మారచ్చు, వాసన రావచ్చు. సో తెమ్మడ దగ్గు కామన్ గా ఉంటుంది. వీటితో పాటు ఏంటంటే వీళ్ళు మనకి వీజింగ్ అంటాము, గురగుర రాటము, ఛాతీ నుంచి పిల్లి కూతల్లాగా రాటము, ఇవన్నీ కూడా మనం చూస్తాం.
2: గాలి పీల్చటం, వదలటం అంత సులభంగా జరగకపోవచ్చు.
3: ఎందుకంటారా, ఇప్పుడు ఏమవుతుందంటే మనకి సిఓపిడి అనేది మనం కాన్స్టెంట్ గా ఎక్స్పోజ్ అవుతా ఉంటాం పాల్యూషన్ కి. సో వీటి వలన, స్మోకింగ్ వలన మనకి శ్వాస తీసుకునే రంధ్రాలు ఏవైతే ఉంటాయో దాంట్లో పైన ఏదైతే లైనింగ్ ఉంటుందో అది వాచడంతో పాటు అది వాచ్ అంటే వాపు గురవుతుంది. దాని కింద ఉన్న కండరం ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవుతుంది. దాంతో ఏంటంటే మన శ్వాస తీసుకునే నాలుగార్లు ఏవైతే పైప్ లాగా ఉంటాయో అవి సన్నగా అయిపోవటము, ఆ సన్నదారి నుంచి గాలి లోపలికి వెళ్ళి బయటికి రావటం వలన మనకి దమ్ము అనేది వస్తుంది, పిల్లి కూతలు వస్తాయి. సో మనకి ఆయాసం అనేది అన్ని కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. సో ఇట్లా మనము ఈ సింప్టమ్స్ ఎక్కువ శాతంగా వాళ్ళు వస్తారు మన దగ్గరికి.
2: ఈ COPD వ్యాధిని ఎలాంటి పరీక్ష విధానం ద్వారా మనం గుర్తించే అవకాశం ఉంది?
3: సో మనకి ఎట్లా గుర్తిస్తామంటే మనకి పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటాము, స్పైరోమెట్రీ అంటాం. సో దీంట్లో మనం చేసేది ఏంటంటే మనము లంగ్ యొక్క ఫంక్షన్ ఎట్లా ఉంది అనేది మనం తెలుసుకుంటాము,
2: ఊపిరితిత్తుల పని
3: యొక్క బలం ఎట్లా ఉంది అనేది తెలుసుకుంటాం. సో దీంట్లో ఏం చేస్తామంటే వాళ్ళకి ఒక చేతికి ఒక డివైస్ ఇస్తాం, దాంట్లో వాళ్ళు ఎంత బలంగా గాలి తీసుకోగలుగుతారో, తీసుకుని గాలి ఎంత బలంగా ఎంత ఫాస్ట్ గా వదలగలుగుతారో అనేది మనం టెస్ట్ చేస్తాము. దాని ప్రకారంగా దాన్ని వాళ్ళు ఏ గ్రేడ్ లో ఉన్నారు, వాళ్ళ యొక్క సివియరిటీ ఎట్లా ఉంది, మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా, వాళ్ళు ఏ కేటగిరీలో ఫిట్ అవుతారు అనేది మనకి ఏర్పడుతుంది. సో PFT అనే ఒకటే కాదు, మనకి చెస్ట్ ఎక్స్రేలో కానీ లేదంటే చెస్ట్ ఎక్స్రేలో కూడా మనకి ఏర్పడుతుంది. ఎక్స్రేలో ఏం ఏర్పడుతుంది అంటే మనకి ఇదే జబ్బు ఉంది లేదంటే దీంతో పాటు సూపర్ ఎడెడ్ వేరే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, వేరే కారణాలు కూడా ఏమన్నా ఉన్నాయా కూడా మనకి ఎక్స్రేలో ఏర్పడటం అనేది జరుగుతుందండి.
2: డాక్టర్ హరిత కృష్ణ గారు, మరో విషయం ఏంటంటే ఇప్పుడు దుమ్ము, ధూళి, పొగ ఇలాంటి వాతావరణంలో తిరిగే వాళ్ళకి పెరిగే వాళ్ళకి ఈ COPD వచ్చే అవకాశం కొంతవరకు ఉంది. వాతావరణంలో మార్పులు వస్తుంటాయి, కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడు చలిగానే ఉంటుంది, ఎప్పుడు మంచు కురుస్తూ ఉంటుంది, తరచుగా వర్షం పడుతూ ఉంటుంది. ఇలాంటి వాతావరణానికి ఎక్స్పోజ్ కావటం మూలంగా కూడా ఈ వ్యాధి ఎదురయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా?
3: సో ఏంటంటే అండి, ఇప్పుడు COPDతో పాటు కొంతమందికి ఆస్తమా లక్షణాలు కూడా ఉంటాయి, రెండు కలిపి జబ్బు కూడా ఉంటుంది. ఆస్తమా ముందు ముందుగా COPDగా మారచ్చు, కొంతమందిలో ఆస్తమా COPD కలిపి ఉండొచ్చు. సో వాళ్ళల్లో మీరు చెప్పినట్టుగా ఈ వాతావరణం మారటం వలన జబ్బు అనేది ఎక్కువ తీవ్రంగా అవ్వచ్చు. సో ఇవి జరుగుతాయి. ఏమీ ఆస్తమా ప్రాబ్లం లేదు, జస్ట్ ఈ క్లైమేటిక్ చేంజెస్ వలన మనకి ఏమన్నా వస్తుందా అంటే ఈ క్లైమేటిక్ చేంజెస్ వలన మనం మందులు సరిగా వాడకపోవటం వలన మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చి మనకున్న ఆల్రెడీ ప్రాబ్లమ్ ఫ్లేర్ అప్ అంటే పెరగచ్చు,
2: పెరిగే
3: అవకాశాలు ఉన్నాయి. అప్పుడు దాకా ఉన్నది కంట్రోల్ ఉన్న జబ్బు లంగ్ అటాక్ గా మారచ్చు, మనం సాధారణంగా హార్ట్ అటాక్ అని వింటాము. సో ఇట్లా కంట్రోల్డ్ ఉన్న జబ్బు లంగ్ అటాక్ గా మారుతుంది.
2: ఇప్పుడు గుండెపోటు వచ్చినట్టుగా ఊపిరితిత్తుల పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది,
3: ఊపిరితిత్తుల పోటు వచ్చే ప్రమాదాలు ఉంటాయి. సో ఈ మధ్య కాలంలో ఇది కొత్తగా మనము జనాలకి తెలిసే రకంగా చెప్పడానికి కొత్తగా టర్మ్ అనేది ఉంది.
2: డాక్టర్ గారు, అసలు ఈ COPD వచ్చినటువంటి వ్యక్తికి ఇతర వ్యాధులు సోకే ప్రమాదం ఏమైనా ఉంటుందా, అంటే ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా?
3: సో మనకి COPD అనే జబ్బు మనం మందులు సరిగా వాడకపోవటం వల్ల కానీ, మనం దాన్ని గుర్తించకపోవటం వల్ల కానీ దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఈ నల్లాలుగా చెప్పా కదా, శ్వాస తీసుకున్న మంచిగా ముడుచుకుపోతుంటే లోపలికి గాలి వెళ్ళటం కానీ, లోపల తయారయ్యే చెడు గాలి బయటకు రాకపోవటం కానీ ఎన్ని జరుగుతాయి. కాబట్టి ఏంటంటే లోపల ఏదైతే చెడు గాలి ఉండిపోతుందో, కార్బన్ డైఆక్సైడ్ ఉండిపోతుందో, అది బాడీలో లెవెల్స్ ఎక్కువ అవటం వలన పేషెంట్ ఏంటంటే తరచూ ఎప్పుడు హెడ్ఏక్ అని చెప్తారు, చెమటలు పట్టుకొని వస్తాయి, చేతులు వణుకుతూ ఉంటాయి, అదే లెవెల్స్ ఇంకా పెరిగిపోతూ ఉంటా అంటే పేషెంట్ స్పృహ తప్పే అవకాశాలు కూడా ఉంటాయండి. ఇది వన్ ఆఫ్ ద ఇదొకటి. రెండోది ఏంటంటే ఒక్కొక్కసారి పేషెంట్కి మనం కాలు వాపులు చూస్తాము. ఫస్ట్ పేషెంట్ కాలు వాపులు రాగానే అరే పేషెంట్కి ఏమన్నా గుండె సమస్య ఏమన్నా ఉందా లేదంటే లివర్ సమస్య ఏమన్నా అని మనం చూసుకుంటాం. కానీ COPD వలన కూడా కాలు వాపులు రావచ్చు. ఏమవుతుందంటే అండి, మనకు బాడీలో గుండెకి ఊపిరితిత్తుల మధ్యలో ఏవైతే రక్త కణాలు ఉంటాయో దాంట్లో ప్రెషర్ ఎక్కువ అయ్యేటప్పటికి మనకి పల్మరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ అంటాము. దాంతో ఏంటంటే కాల్ పల్మరీ అనే జబ్బులాగా రావటము, దాంతో మనకి కాల్ వాపులు అన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు మనకి వేరే కూడా ఉంటుంది. COPD మనము కంట్రోల్ పెట్టుకోకపోతే అది ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్కి గురవుతుంది. ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఒక్కొక్కసారి ఇది లంగ్ క్యాన్సర్గా కూడా మారే అవకాశాలు ఉంటాయి. మన డయాబెటీస్ కూడా కంట్రోల్లో లేకుండా ఉంటుంది.
2: డాక్టర్ గారు, ఈ సిఓపిడి వ్యాధి ఉన్న సమయంలో ఒక వ్యక్తి తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఏమైనా ముఖ్యమైన ఏమైనా ఉంటాయా?
3: సో మనకేంటంటే అండి, ఈ సిఓపిడి పేషెంట్స్లు ఎట్లా అంటే, వాళ్ళు ఆహారంలో ఏది మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఆస్తమాలో ఏంటంటే మనకి కొన్ని తిండి పదార్థాల వలన దమ్ము ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటుంది, సిఓపిడిలో అట్లా ఉండదు. సో వీళ్ళల్లో ఏంటంటే ఈ నియమాలు ఏమి పాటించాల్సిన అవసరం ఉండదు. వీళ్ళల్లో ఏంటంటే మనకి తొందరగా వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ అవటం అంటే అది మంచి లక్షణాలు కాదు. సో వీళ్ళల్లో మనం ఎప్పుడైనా ప్రోటీన్ రిచ్ డైట్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. మంచి ప్రోటీన్ డైట్ తీసుకుంటూ మనం చేస్తే బెటర్గా ఉంటుంది. సో ఆస్తమా లాగా దీంట్లో మాత్రం ఏ ఫుడ్ నియమాలు పెట్టాల్సిన అవసరం ఉండదు, పాటించాల్సిన అవసరం.
2: ఒకవేళ సిఓపిడిని గుర్తించడం ఆలస్యమైతే, తెలిసినా కూడా అజాగ్రత్త వహించి వైద్యం చేయించుకోకపోతే ఇమ్మీడియట్గా అంటే వెంటనే వచ్చే ప్రమాదం ఏముండొచ్చు?
3: హాస్పిటల్ అడ్మిషన్స్ అవే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హాస్పిటల్లో కూడా ఐసీయూ అడ్మిషన్లు ఎక్కువ ఉంటాయి. ఇందాక నేను చెప్పాను కదా, లోపల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెంచిపోవటం వలన వాళ్ళు స్పృహ తగ్గటము, శ్వాస తీసుకోలేకపోవటం, దమ్ము ఎక్కువైపోవటం, లంగ్ అటాక్ లాగా బయటపడుతుంది. సో ఈ ఎగ్జాజర్బేషన్స్, ఈ ఫ్లేయర్అప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ అవే అవకాశాలు వీళ్ళలో ఉంటాయి. సో మందులు టైంకి వేసుకోవాలి. ఇది పెరిగే జబ్బే, రివర్స్ అయ్యేది కాదు. దీన్ని మనం అదుపులో పెట్టుకోగలము కాబట్టి మందులు టైంకి వేసుకుంటూ మనం జబ్బుని మనం అదుపులో పెట్టుకుంటే, వేరే ఇన్ఫెక్షన్స్ గురవకుండా ఉంటే మనము మన డైలీ లైఫ్ స్టైల్ ఏ ఆటంకం లేకుండా ప్రశాంతంగా
2: గడపచ్చు. డాక్టర్ గారు, మరి వైద్య విధానం ఈ సిఓపిడికి ఎలాంటి పద్ధతులు అవలంబించే అవకాశం ఉంది వైద్య విధానంలో?
3: సో దీనికి మనకి రెండు రకాలుగా చెప్పుకుంటామండి. ఫస్ట్ ఫార్మకలాజికల్, అంటే మందులతో అయ్యేది. రెండోది మందులు కాకుండా వేరేగా ఏం చేయొచ్చు. సో ఫస్ట్ నాన్ ఫార్మకలాజికల్గా వెళ్తామండి. సో నాన్ ఫార్మకలాజికల్గా చూసుకుంటే, ఎవరైతే సిఓపిడి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎవరైతే 40-50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు, ఎవరికైతే ఫ్రీక్వెంట్గా మనకి ఇట్లా అటాక్స్ వస్తున్నాయి, వాళ్ళల్లో మనము వ్యాక్సినేషన్స్ ఇవ్వాలండి. సంవత్సరానికి ఒకసారి ఇచ్చే వ్యాక్సిన్ ఉంటుంది. మనకి ఎప్పుడైతే సీజన్ ఫ్లూ సీజన్ వస్తుంది, నిమ్ము సీజన్ వస్తుంది, ఆ టైంలో ఇవ్వాలి. సాధారణంగా అక్టోబర్ నెలలో ఆ టైంలో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అని ఉంటుంది. సో అది మనం చేయించుకుంటే బెటర్. దీంతోపాటు న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఉంటుంది, అది 1 in every 5 years మనం చేయించుకుంటే చాలా బెటర్. ఓకే, సో ఇది. నెక్స్ట్ డైట్ ఇందాక చెప్పా కదండి, సో హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే మనకి చాలా మంచిది. నెక్స్ట్ ఏంటంటే, మనము ఫిజియోథెరపీ అంటాము, మనకి పల్మనరీ రీహాబిలిటేషన్ ఫిజియోథెరపీ చేయించితే ఎక్సర్సైజెస్ వాళ్ళు నేర్పిస్తారు. ఎట్లా మనం శ్వాస తీసుకోవాలి, శ్వాస తీసుకున్నాక ఎట్లా వదలాలి, నిదానంగా వదులుతారు వాళ్ళు, విజులు ఉన్నట్టుగా మొత్తం గాలి ఊపిరితిత్తుల్లో ఉన్న గాలి అంతా బయటకు వదిలేదాకా పెదాలు ముడుచుకొని ఎట్లయితే గాలి వదలాలో అవన్నీ వాళ్ళకి నేర్పిస్తారు. సో అవి మనం పాటించాలి. సో ఇది మనం చేయాల్సి ఉంటుంది నాన్ ఫార్మకలాజికల్ థెరపీ. సో ఫార్మకలాజికల్ థెరపీలో ఏముంటుందండి, ఫస్ట్ మనకిచ్చే పంపులు, పేషెంట్ డాక్టర్ దగ్గరకు వచ్చాడు,

0: కి పంపులు ఇస్తారు, ఇన్హేలర్స్ వాడమంటారు. సో ఇన్హేలర్స్ వాడటం వలన చాలా మంది అనుకుంటారు, అరే మనం ఇది వాడితే మనకి వేరే ప్రాబ్లం ఏమన్నా వస్తాయా? సో అట్లా ఏముండదు. మనం ఇచ్చే మందు ఏవైతే ఇస్తున్నామో అది డైరెక్ట్గా మనం శ్వాస తీసుకునే నల్లాల మీదే పనిచేస్తాయి, బాడీలో వేరే ఆర్గన్స్ మీద ఎక్కడ పనిచేయదు. సో తీసుకునే డోస్ కూడా లో డోసెస్లో ఉంటుంది. సో అది టార్గెటెడ్ దగ్గరే పనిచేస్తుంది, అక్కడ వరకే వెళ్ళి పనిచేస్తుంది. సో ఇట్లా మనకి బ్రాంకో డైలెక్టర్స్ అంటాం వీటిని మనము. ఒకవేళ పేషెంట్ ఇది వాడుతున్నా కూడా తనకి రిలీఫ్ రావట్లేదు, ఇంకా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు పేషెంట్ కండిషన్ బట్టి మనము స్టెరాయిడ్స్ కూడా ఇంజెక్షన్స్ రూపంలో కానీ అవసరం పడుతుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ మన మందులు ఎంత కరెక్ట్గా వాడుతున్నాము, దాంతో మన కంప్లయన్స్ ఎట్లా ఉంది అనే దాని మీద ఉంటుంది. ఒక్కొక్కసారి ఇట్లా మనం మెడిసిన్స్ పెట్టుకొని ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే దాని తగ్గట్టుగా మనము యాంటీబయాటిక్స్ చూసుకొని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. చాలా వరకు పేషెంట్స్ దీంతో పాటు అవుతుంది. కొన్ని కొన్నిసార్లు మనకి సర్జరీ చేసే అవకాశాలు కూడా పడచ్చు. వేరే హైయర్ ఎండ్ ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అనేది అడుగుతారు కొంతమంది. సో వాటిలో ఏంటంటే మనకి బ్రాంకోస్కోపీ గైడెడ్ కొన్ని థర్మల్ అబ్లేషన్ కానీ మళ్ళీ అట్లాగనే మనకి లంగ్ వాల్యూమ్ రిడక్షన్ చేస్తాము. సో దాంట్లో కాయిల్స్ అయి పెడతాము. సో అట్లా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి.
1: బాగుంది డాక్టర్ హరిత కృష్ణ గారు. మరి సిఓపిడి వ్యాధి ఎందువల్ల వస్తుంది, ఎవరికి వస్తుంది, ఏ విధంగా వస్తుంది, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అనే విషయాలు చాలా చక్కగా తెలియజేసినందుకు మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: థాంక్యూ అండి.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
3: శ్రోతలు ఇంతవరకు విన్నారు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మినాలజిస్ట్ డాక్టర్ వి హరిత కృష్ణ గారు తెలియజేసిన సలహాలు సూచనలు. ఆకాశవాణి సమయం 7:45. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
6: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
7: ఆ చిహ్నం లేకపోతేనో?
6: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750 పైగా ఉత్పత్తులపైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
8: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
9: BIS, నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
10: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
2: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
11: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
2: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
12: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగా హెడ్స్ వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమాలు వింటున్న శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను. ఈ ఉదయం 8:30 ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో బోధంపట్టణం రాకసిపెట్టలోని శ్రీ సంకట విమోచన గణపతి ఆలయ విశేషాలను వినిపిస్తారు శ్రీ ఎరన్ రాజు గారు, ఎస్ మాధురి గారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం అందించారు ఎరన్ రాజు గారు. వినండి, విని తరించండి. ప్రభాత లహరి కార్యక్రమంలో ఇప్పుడు ఉందా?

0: శ్రోతలు వింటున్నారు ప్రభాతలహరి. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 12వ తేదీ అంటే రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ, షుగర్, థైరాయిడ్ గురించి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. శ్రోతలు ఈ కార్యక్రమాన్ని వినవచ్చు 12వ తేదీ ఉదయం 8:30. ఇక రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని మీరు వింటారు. ఈనాటి కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు స్త్రీలలో వచ్చే సమస్యలకు పరిష్కార మార్గాలను వివరిస్తారు. ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది రేపు ఉదయం 7:30. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: బోధన్ పట్టణం రాకాసిపేటలోని శ్రీ సంకట విమోచన గణపతి ఆలయ విశేషాలు ప్రసారమవుతాయి ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో.

0: ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ శనివారం ఉదయం 8:30
1: వినండి తరించండి.
2: ప్రభాత లహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం కార్తీక్ మాన్సీ గానం చేసిన ఈ పాట అఖిల్ చిత్రం నుండి.

0: పాట విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 MHz వింటున్నారు ప్రభా తెలహరి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తున్నారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్ కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు, మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
2: డాక్టర్ అభిషేక్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ గారు, మీరు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ గా పనిచేస్తున్నారు.
3: అవునండి.
2: ఈ ఎంట్రాలజిస్ట్ అనే విభాగం ఒక మనిషికి వచ్చే ఏ వ్యాధికి ఉపయోగపడుతుంది?
3: సార్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లో మేము మెయిన్లీ చూసేది జిఐటి, అంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్. అంటే మనం ఆహారం నోట్లో వేస్తాము, దాని తర్వాత ఆహారం లోపలి వెళ్ళే దారి నుండి బయటకు వచ్చే దారి, అంటే మలద్వారం, అక్కడి నుంచి కింది వరకు వెళ్ళే ట్రాక్ని జిఐటి అని అంటారు. దాంట్లో మెయిన్లీ అన్నన్నలిక, కడుపు, ఇంకా పేగులు వస్తాయి, చిన్న పేగు, పెద్ద పేగు. ఈ పేగులు సంబంధించిన ఏదైనా వ్యాధి మేము చూస్తాం. నెక్స్ట్ హిపాటోబిలియరీ, అంటే లివర్, పసర్నలం, పసర సంచి జబ్బులు అన్నీ. నెక్స్ట్ ప్యాంక్రియాటిక్, అంటే గ్లోమగ్రంథి ప్రాబ్లమ్స్ అన్ని మేము చూస్తాము.
2: డాక్టర్ గారు, అసలు ఈ వ్యాధి రావడానికి కారణం ఏమైనా ఉంటుందా?
3: ఈ వ్యాధి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా మంది మా దగ్గర గ్యాస్ ప్రాబ్లం ఉంది అనుకుంటూ వస్తారు.
2: చాలా మంది అంటుంటారు సాధారణంగా నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ ప్రాబ్లం,
3: గ్యాస్ ప్రాబ్లం ఉంది అంటారు. కానీ ఆడియన్స్ కి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చెప్పేది ఏంటంటే, మీరు డైరెక్ట్ కన్క్లూజన్ లో వెళ్ళొద్దు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది అట్లా అనకూడదు.
2: అంటే మనం కన్ఫర్మ్ చేయకూడదు.
3: యా, ఎందుకంటే మీరు మీ సింప్టమ్స్ చెప్పాలి. మీకు ఎగ్జాక్ట్లీ ఏముంది, హార్ట్ బర్న్, అంటే ఛాతీలో మంట అవుతుందా, కడుపు నొప్పి ఉందా, ఛాతీ నొప్పి ఉందా, ఏముంది అనేసి. ఎందుకంటే మీరు దేన్ని గ్యాస్ ప్రాబ్లం అనుకుంటున్నారో చాలాసార్లు అది హార్ట్అటాక్ కూడా ఉండొచ్చు. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్క్లూజన్ చెప్పకుండా మీ సింప్టమ్స్ ఏమున్నాయి, మీకు ఏం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అవి చెప్పాలా. సో జనరల్గా గ్యాస్ ప్రాబ్లం ఏదంటారో దాన్ని మేము మెడికల్ టర్మినాలజీలో డిస్పెప్సియా అని అంటాము. డిస్పెప్సియా యాక్చువల్లీ ఒక లాటిన్ వర్డ్. దీంట్లో రెండు వర్డ్స్ ఉన్నాయి, ఒకటి డిస్ ప్లస్ పెప్సియా. డిస్ అంటే బ్యాడ్, పెప్సియా అంటే డైజెషన్. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ బ్యాడ్ డైజెషన్,
2: అంటే అజీర్ణం,
3: బ్యాడ్ డైజెషన్. సో డిస్పెప్సియా ఎప్పుడు అంటాము అంటే, యాక్చువల్లీ ఇది ఎపిసోడిక్ అండ్ రికరెంట్ ఉంటుంది. అంటే మధ్య మధ్యలో రావడం, లేకపోతే కొందరికి పర్సిస్టెంట్గా, అంటే కంటిన్యూస్గా ఉండొచ్చు. అబ్డామినల్ డిస్కంఫర్ట్ ఉంటుంది. ఆ అబ్డామినల్ డిస్కంఫర్ట్తో పాటు అప్పర్ అబ్డామిన్ అని అంటాం. అప్పర్ అబ్డామిన్ అంటే అప్పర్ జిఐటి సింప్టమ్స్ అని అంటాం. అప్పర్ జిఐటి సింప్టమ్స్ అంటే అన్నన్నలిక, కడుపు, చిన్న పేగు స్టార్టింగ్ పార్టు, దాన్ని అప్పర్ జిఐటిలో కన్సిడర్ చేస్తాము. దానికి సంబంధించిన సింప్టమ్స్ కనిపిస్తాయి. అవి ఏముంటాయి అంటే హార్ట్ బర్న్, అంటే ఛాతీలో మంట రావడం, సమ్టైమ్స్ చెస్ట్ పెయిన్, ఛాతీ నొప్పి రావడం, లేకపోతే రిఫ్లక్స్, పుల్లెట్ బీకులు, బెల్చింగ్స్, తేన్పులు, లేకపోతే కడుపు సంబంధించినవి, అంటే కడుపు నొప్పి రావడము, కడుపు తొందరగా నిండిపోవడము, ఆకలి కాకపోవడము, కడుపు ఉబ్బరంగా అనిపించడము, కడుపులో మంట, ఇవి అన్నీ కనిపిస్తాయి. సో కొందరికి ఎట్లా అంటే ఇది పర్సిస్టెంట్గా ఉండొచ్చు, కొందరికి ఎపిసోడిక్ అండ్ రికరెంట్ వస్తుంది.
2: అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఈ లక్షణాలు సహజంగా ఒకే విధంగా ఉండే అవకాశం ఉంటుందా?
3: లేదు,
2: పర్సన్ టు పర్సన్
3: వేరీ అవుతుంది.
2: ముఖ్యంగా ఈ వ్యాధులు, అంటే ఇప్పుడు మీరు చెప్పిన వ్యాధి లక్షణాలు ఒక వయసును బట్టి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా, లేదా ఏ వయసు వారికైనా వచ్చే అవకాశం ఉంటుందా?
3: జనరల్గా మేము ఈ సింప్టమ్స్ లైఫ్ స్టైల్ డిసీజ్ వల్ల వస్తుందని చెప్తాం. సో అది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లకు ఎవరికైనా రావచ్చు.
2: అంటే జీవన శైలి,
3: ఎస్,
2: అంటే మన జీవన అలవాట్లు కావచ్చు, ఆహారపు అలవాట్లు కావచ్చు, చేసే పనితనం కావచ్చు,
3: ఎస్,
2: ఇవన్నీ కూడా దీన్ని ప్రభావితం చేస్తాయి.
3: ఎస్,
2: ఒకవేళ గుర్తించడం ఆలస్యం జరిగితే తదుపరి పర్యవసానం ఎలా ఉంటుంది?
3: ఫస్ట్ థింగ్, ఈ డిస్పెప్సియాతోని ఇమీడియట్ లైఫ్కి థ్రెటనింగ్ అట్లా ఏముండదు. అంటే హార్ట్ అటాక్ వస్తే లైఫ్ థ్రెటనింగ్, మనం తొందరగా ట్రీట్మెంట్ చేయకపోతే ఏదన్నా
2: జరిగిపోవచ్చు.
3: సో ఇది స్లోగా మీ లైఫ్ స్టైల్ని ఇంకా బ్యాడ్ చేస్తుంది, మీ ప్రొడక్టివ్ లైఫ్ని తగ్గిస్తుంది. సో అది ఎట్లుంటుందంటే, దీంట్లో సమ్ మనం ఏమంటాము అంటే కొన్ని వేరియేషన్స్ ఉంటాయి, కొన్ని టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్లో ఎట్లా అంటే కొన్ని ఆర్గానిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని ఫంక్షనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆర్గానిక్ ఫ్యాక్టర్స్ ఎట్లుంటాయి అంటే లోపల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ని బట్టి సింప్టమ్స్ చూపెడుతుంది. నేను మీకు స్టార్టింగ్లో సింప్టమ్స్ చెప్పాను, ఆ సింప్టమ్స్ చూపిస్తాయి. ఫంక్షనల్ అంటే మీకు ఆ సింప్టమ్స్ ఉంటాయి కానీ లోపల ఏమీ ప్రాబ్లం ఉండదు. సో ఆర్గానిక్ డిసీజెస్లో మోస్ట్ కామన్ అనేది అల్సర్స్ ఉంటాయి. అల్సర్లో అల్సర్ ఎక్కడన్నా రావచ్చు, అన్ననలికలు రావచ్చు, కడుపులు రావచ్చు, చిన్న పేగులు రావచ్చు. ఇంకా ఈ అల్సర్ అనేది కామన్, అంటే ఈ డిస్పెప్సియా సింప్టమ్స్లో చాలా కామన్గా డిసీజ్ చూసే డిసీజ్ ఈ అల్సర్ డిసీజెసే ఉంటాయి. 100% ఇఫ్ వీ టేక్ నియర్లీ 25-30% ఆఫ్ ది పేషెంట్స్లో ఈ అల్సర్ ప్రాబ్లం కామన్ ఉంటుంది. దాని తర్వాత నియర్లీ 10-15% పేషెంట్స్లో జీఈఆర్డి అంటే గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్, అంటే లోపల నుంచి వేడి చేదు నీళ్లు పైకి రావడము, కొన్నిసార్లు ఫుడ్ పైకి రావడము, కొన్నిసార్లు ఛాతిలో మంట, ఛాతి నొప్పి అవ్వడము, ఇది. సో దీంట్లో కూడా ఈ సింప్టమ్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ కొన్నిసార్లు 3-4% గాల్ బ్లాడర్ స్టోన్స్, ఈవెన్ గాల్ బ్లాడర్ స్టోన్స్లో కూడా మీకు సిమిలర్ సింప్టమ్స్ కనిపిస్తాయి. అండ్ నియర్లీ 3% ఆఫ్ ది పేషెంట్స్లో స్టమక్ క్యాన్సర్, లేకుంటే అన్ననలిక క్యాన్సర్, లేకుంటే చిన్న పేగు క్యాన్సర్ కూడా ఉండొచ్చు. సో ఇలాంటి పేషెంట్స్కి ఫర్ ఎవ్రీ సింప్టమ్ ఆల్వేస్ బెటర్ మీరు తొందరగా పరిష్కారం చేయాలి, అంటే అట్లీస్ట్ డయాగ్నోసిస్
2: చేయాలి.
3: అట్లీస్ట్ మీరు ఏం ప్రాబ్లం లేదు, మీకు ఆర్గానిక్ డిసీజ్ కాదు ఫంక్షనల్ డిసీజ్ ఉంది అంటే అట్లీస్ట్ యూ కెన్ రిలాక్స్ కి ఏం పెద్ద ప్రాబ్లం లేదు, మందులు వాడితే కొన్ని రోజులు తక్కువ ఉంటుంది, మేబీ మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఉంటాయి అంతే. కానీ ఆర్గానిక్ డిసీజ్ని ముందు మనం రూల్ అవుట్ చేసుకోవాలి.
2: డాక్టర్ గారు, ఇప్పుడు డిస్పెప్సియా అన్నారు కదా, ఇప్పుడు ఈ వ్యాధి ఒక మనిషిలోని ఆర్గాన్స్లో అవయవాల్లో దేనికి ప్రధానంగా వచ్చే అవకాశం ఉంటుంది, అంటే ఏ ఆర్గాన్ని దెబ్బతీస్తుంది ముఖ్యంగా?
3: డిస్పెప్సియా యాక్చువల్లీ మేము అప్పర్ జిఐ సింప్టమ్ అని చెప్తాం. అప్పర్ జిఐ అంటే అన్ననలిక, కడుపు ప్లస్ చిన్న పేగు స్టార్టింగ్ పార్ట్. ఈ ఆర్గన్స్లో అంటే ప్రాబ్లం ఉంటే డిస్పెప్సియా అనే సింప్టమ్స్ వస్తాయి మనకు. సో కొందరికి నేను మీకు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన విత్ పర్సంటేజ్, మా ఓపీడీకి వచ్చే పేషెంట్స్ మ్యాక్సిమం మందికి ఫంక్షనల్ డిస్పెప్సియా అని ఉంటుంది. ఫంక్షనల్ డిస్పెప్సియా అంటే నియర్లీ 35-40% పేషెంట్స్కి ఫంక్షనల్ డిస్పెప్సియా ఉంటుంది. 60% పేషెంట్స్కి నేను ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసిన అది ప్రాబ్లమ్స్ దొరుకుతాయి. 35-40% పేషెంట్స్లో మనకు ఏం ప్రాబ్లం దొరకదు, కానీ పేషెంట్స్కి సింప్టమ్స్ ఉంటాయి సింప్టమ్స్ ఉంటాయి, కానీ వాళ్లకు మనం ఎన్ని టెస్ట్ చేసినా ఏం ప్రాబ్లం దొరకదు. వై? ఎందుకంటే నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పిన, దీస్ ఆర్ లైఫ్ స్టైల్ డిసీజెస్. ఈవెన్ మీకు ఇది స్ట్రెస్తోని రావచ్చు, నిద్ర కరెక్ట్ ఉండకపోతే రావచ్చు.
2: ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం అన్నారు ఇందాక, ఆ గ్యాస్ ప్రాబ్లం అది అందరితోనే అంతమైపోతుందా? ఆ గ్యాస్ ప్రాబ్లం కంటిన్యూ అవుతూ ఉంటే ఇంకెలాంటి వ్యాధి పెరిగే ప్రమాదం ఉంటుంది ఒక వ్యక్తికి?
3: ఫస్ట్, ఈ గ్యాస్ ప్రాబ్లం రావడానికి మెయిన్ బేసిక్ రూట్ కాజ్ ఏంటి? బేసిక్ రూట్ కాజ్ అంటే కడుపులో యాసిడ్ లెవెల్ పెరిగిపోవడం. యాసిడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డైజెషన్ కొరకు. మన కడుపులో పరైటల్ సెల్స్ అని ఉంటాయి, అవి కంటిన్యూస్గా యాసిడ్ తయారు చేస్తాయి. మీరు ఫుడ్ గురించి థాట్ అంటే థింక్ చేసినా కానీ, లేకుంటే ఫుడ్ తిన్నా కానీ యాసిడ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. ఎందుకు? డైజెస్ట్ చేయడానికి, ఫుడ్ డైజెస్ట్ చేయడానికి. ఇప్పుడు కొందరికి ఎట్లుంటుందంటే ఆ యాసిడ్ ప్రొడక్షన్ అనేది పెరిగిపోతుంది బాడీలో,
2: అధికంగా ఉత్పత్తి
3: యాసిడ్ ప్రొడక్షన్ అనేది పెరిగిపోతుంది. ఆ యాసిడ్ ప్రొడక్షన్ పెరిగినప్పుడు మీకు సింప్టమ్స్ కనిపిస్తాయి. మేబీ మీకు లోపల డిసీజ్ ఉండకపోవచ్చు కూడా, కానీ మీకు ఆ సింప్టమ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన అల్సర్స్ డెవలప్ అవుతాయి అని. ఆ అల్సర్స్ ఎందుకు డెవలప్ అవుతున్నాయి? ఎందుకంటే కడుపులో యాసిడ్ లెవెల్ పెరిగిపోతుంది. ఆ యాసిడ్ ఏం చేస్తుంది అంటే కడుపులో మ్యూకోజా అని ఒకటి లేయర్ ఉంటుంది, ఆ లేయర్ని డ్యామేజ్ చేస్తుంది. కొన్ని జాగాల ఆ లేయర్ వెళ్ళిపోతుంది, ఆ లేయర్ వెళ్ళిపోయిన ప్లేస్లో అల్సర్స్ తయారైపోయి.
2: ఇప్పుడు ఇందులో రకాలు ఏమైనా ఉంటాయా
3: అంటే
2: గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి వ్యాధుల్లో రకాలు ఏమైనా ఉంటాయా?
3: ఇప్పుడు
2: ఏ రకమైనటువంటి వ్యాధి ఎవరికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది?
3: ఫస్ట్ ఇప్పుడు మీరు నాకు రకాలు అడిగారు, దాంట్లో మేజర్గా నేను టూ టైప్స్ చెప్పాను, ఆర్గానిక్ అండ్ ఫంక్షనల్. ఆర్గానిక్ అంటే వాళ్లకు సమ లోపల ప్రాబ్లం ఉంది అందుకని సింప్టమ్స్ కనిపిస్తున్నాయి. ఫంక్షనల్ అంటే వాళ్లకు లోపల ఏం ప్రాబ్లం లేదు అయినా కానీ సింప్టమ్స్ కనిపిస్తున్నాయి. ఎందుకు? ఆర్గానిక్ కానివ్వండి లేకుంటే ఫంక్షనల్ కానివ్వండి, రెండుకి ఒకటే కాజ్, యాసిడ్ లెవెల్ పెరిగిపోతుంది. సో ఆర్గానిక్లో ఏమైనా డిసీజ్ ఉండి యాసిడ్ లెవెల్ పెరిగిపోతుంది, ఫంక్షనల్లో డిసీజ్ లేకుండానే యాసిడ్ లెవెల్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ ఫంక్షనల్ వాళ్లకు ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది అంటే మెయిన్లీ ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ డిసీజ్. సరిగ్గా నిద్ర ఉండకపోవడం, టెన్షన్, కరెక్ట్ టైంకి ఫుడ్ తినకపోవడం, ఎక్కువ నాన్ వెజ్ తినడం, ఎక్కువ మసాలా ఫుడ్ తినడం, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తినడం, వీళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ చాలా ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఎట్లా అంటే మనకు ఎట్లా ఎట్లా వయసు పెరుగుతుందో కొందరికి నిద్ర తగ్గిపోతుంది. సో స్లీప్ అవర్స్ ఎవరికి తగ్గిపోతాయో వాళ్ళకు కూడా ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొందరికి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, మేబీ హౌస్ హోల్డ్ స్ట్రెస్, మేబీ వర్క్స్ రిలేటెడ్ స్ట్రెస్, ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్, దాంతో కూడా కడుపులో యాసిడ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. సో దాంతో కూడా ఈ సింప్టమ్స్ ఎక్కువ అయిపోతాయి. ఇప్పుడైతే మేము చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాము, ఈవెన్ చిల్డ్రన్స్లో వాళ్లకు స్కూల్లో కానీ లేకుంటే వాళ్ళు ఎక్కడ ఆడుకుంటున్నారో ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళకి ఇలాంటి దగ్గర కూడా కొంచెము డిస్టర్బెన్స్ ఏమన్నా వస్తే కూడా యాసిడ్ లెవెల్ పెరిగిపోతాయి, దాంతో సింప్టమ్స్ కనిపిస్తాయి.
2: యాసిడ్ లెవెల్స్ ఉత్పత్తి జరగకుండా ముందు జాగ్రత్తగా మనం ఏమైనా మందులు వాడే అవకాశం ఉంటుందా?
3: ఫస్ట్ ఇప్పుడు నేను మీకు టైప్స్ చెప్పిన, మనము ఏదన్నా ట్రీట్మెంట్ చేయకంటే ముందు డయాగ్నోసిస్ ఆలోచిస్తాము. ఫస్ట్ డయాగ్నోసిస్. సో ఆ డయాగ్నోసిస్ ఎందుకంటే అది ఆర్గానిక్ టైప్లో వస్తుందా లేకుంటే ఫంక్షనల్ టైప్లో వస్తుందా అది మనం క్లారిఫై చేసుకోవాలి. ఎందుకంటే రెండుకి ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఆర్గానిక్ అంటే రియల్గా లోపల ఏమన్నా ప్రాబ్లం ఉంటుంది, లోపల ఏమన్నా ప్రాబ్లం ఉంటే దానికి ట్రీట్ చేయాలి. ఇన్ఆర్గానిక్ ఉంటే వాళ్లకు లైఫ్ స్టైల్ చేంజెస్, ఇంకా కొన్ని మెడిసిన్స్ తోని సెట్ అవుతారు. సో డయాగ్నోసిస్ కొరకు జనరల్గా వాట్ వీ డూ ఇస్ వీ డూ ఎండోస్కోపీ. ఎండోస్కోపీ చేసి చూస్తాము అన్ననలిక, కడుపు, చిన్న పేగు, స్టార్టింగ్ పార్ట్ చూస్తాం. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి కరెక్షన్ ఇస్తాం. అండ్ మ్యాక్సిమం మా ఓపీడీకి వచ్చే 30-40% పేషెంట్స్ ఫంక్షనల్ డిస్పెప్సియా అనే ఉంటారు. సో వాళ్లకు ఎండోస్కోపీలు ఏదో చిన్న చిన్న కనిపిస్తాయి కానీ పెద్దగా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. సో వాళ్ళు షార్ట్ టర్మ్ మెడిసిన్స్ వాడితే దే విల్ రికవర్.
2: ఇప్పుడు ఈ వ్యాధి లక్షణాలను గుర్తించడానికి ప్రధానమైన పరీక్షలు ఏముంటాయి? రక్త పరీక్ష కానీ, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎండోస్కోపీ కానీ.
3: జనరల్గా ఇప్పుడు ఆర్గానిక్ డిసీజ్ అయితే చూడడానికి ఎండోస్కోపీ ఉంటుంది. ఫంక్షనల్ డిసీజ్ చూడాలా అంటే మనం పేషెంట్తో కూర్చొని మాట్లాడాలి, పేషెంట్ కూడా ఓపెన్లీ మాట్లాడాలి. ఎందుకంటే చాలా మందికి స్ట్రెస్ రిలేటెడ్ ఉంటుంది. సో మనము పేషెంట్ని జస్ట్ యాజ్ అ పేషెంట్ కాకుండా ఒక ఫ్రెండ్ లాగా జస్ట్ కొంచెం సోషలిజం పెంచుకుంటే పేషెంట్కి కూడా మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో వాళ్ళు కూడా అప్పుడు ఓపెన్ అప్ అవుతారు. నెక్స్ట్ ఏం చేస్తాము అంటే వాళ్ళు ఓపెన్ అప్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మీ పేషెంట్ యువర్ పేషెంట్ ఈస్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్, ఇది నచ్చుతలేదు, ఇది ఇట్లా కావాలనుకుంటున్నారు అని వాళ్ళకు కూడా కొంచెం కౌన్సిలింగ్ ఇస్తాము. దాని తర్వాత పేషెంట్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక చిన్న ఇంటరాక్టివ్ సెషన్ పెట్టి వాళ్ళని ఇది ఎట్లా అంటే కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాం.
2: చివరగా ఒక ప్రశ్న, ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏముంటాయి?
3: ఫస్ట్ ఇది లైఫ్ స్టైల్ డిసీజ్, సో హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్, హెల్దీ హ్యాబిట్ అండ్ గుడ్ స్లీప్ అండ్ సమ్ ఓపెన్ ఇంట్రాక్షన్ విత్ ది ఫ్యామిలీ మెంబర్స్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీ లోపల ఏమన్నా బాధలు ఉంటే మీరు వేరే వాళ్ళతో చెప్పుకోలేరు, కానీ ఫ్యామిలీ మెంబర్స్తో ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు క్రిమిన్స్ సఫర్ అవుతున్నారు అంటే మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సఫర్ అవుతారు. నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం చేంజ్ చేసుకోవాలి, ఎక్కువ మసాలా, పచ్చిమిర్చి, పులుసు, నాన్ వెజ్ ఎక్కువ తినకూడదు.
2: బాగుంది డాక్టర్ అభిషేక్ గారు, ఈ పూట మీరు మా స్టూడియోకి వచ్చి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అంటే ఏమిటి,

0: పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్.
1: మీరు సంప్రదించాల్సిన చిరునామా
0: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
2: ఇంతవరకు మీరు ప్రూడెన్స్ హాస్పిటల్, ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. ప్రభాత లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్స్.

శ్రోతలకు నమస్కారం. ప్రతి శనివారం ఆకాశవాణి సభక్తికంగా సమర్పిస్తున్న మన ఆలయాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ఓం గం గణపతియే నమః. ఈ నామస్మరణ వింటేనే సకల విఘ్నాలు తొలగిపోతాయి. సంకటాల సుడిగుండంలో చిక్కుకున్న భక్తులను ఒడ్డుకు చేర్చే ఆపద్బాంధవుడు గణనాథుడు. బోధన్ పట్టణం రాకాస్పేటలో కొలువై భక్తుల కోరికలను తీరుస్తున్న శ్రీ సంకట విమోచన గణపతి ఆలయం అద్వితీయ ఆధ్యాత్మిక ధామంగా విలసిల్లుతోంది. అద్భుతమైన ఆలయ నిర్మాణంతో అచంచలమైన భక్తికి నిలయమైన విఘ్నాలను తొలగించే వినాయకుడు, సకల కష్టాలను కడతీర్చే సంకట విమోచన గణపతి ఆలయ విశేషాలను ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో వినండి, తరించండి.

0: నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి బోధన్ పట్టణం సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. బోధన్ పట్టణం రాకాసిపేటలో వాటర్ ట్యాంక్ ప్రక్కన శ్రీ సంకట విమోచన గణపతి మందిరం దర్శనమిస్తుంది.
1: బోధన్ పట్టణంలో శ్రీ సంకట విమోచన గణపతి ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం పట్టణ కోలాహలానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో నెలకొని ఉంది. ప్రధాన రహదారిపై కనిపించే కమానుపై పార్వతీ పరమేశ్వరుల ఒడిలో గణపతి, అయ్యప్ప స్వామి, భీమేశ్వరుడు కొలువుదీరి ఉంటారు. ఈ కమాను గుండా భక్తులు ఆలయానికి సభక్తికంగా చేరుకుంటారు. భక్తులు నడిచే దారిలు పచ్చని చెట్లు మనసును ప్రశాంతపరుస్తాయి. ఇక్కడి క్రమశిక్షణ భక్తులను పదే పదే ఆలయానికి వచ్చేలా చేస్తాయి. ఆలయ ప్రాంగణం అత్యంత విశాలంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దబడింది.

బోధనలో స్వయంభూగా వెలిసిన ఈ ఆలయం ఎంతో విశాలమైన ప్రదేశంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎంతో రమణీయంగా ఉంటుంది. ఆలయ ఆవరణలోకి అడుగిడిన తక్షణమే భక్తుల మనస్సు ఆహ్లాదకరంగా మారుతుంది. ఒక అవ్యక్తమైన అనుభూతి కలుగుతుంది. ఇది స్వయంగా అనుభవించాల్సిందే తప్ప మాటలతో వర్ణించలేమని భక్తులే స్వయంగా చెప్పుకుంటారు.

ఆలయ బాహ్య గోడలపై లక్ష్మీ సరస్వతీ దేవిల సజీవ మూర్తులు భక్తులను ఆకట్టుకుంటాయి. సప్తవర్ణ శోభితంగా జీవకలతో ప్రస్ఫుటమయ్యే ఈ మూర్తులకు భక్తులు తొలుత ప్రణమిల్లి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు.

0: ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం భక్తులను ముక్తులను చేస్తుంది. గాలిలో కలిసిన ధూపదీపాల సుగంధం, గంటల నాదం భక్తులలో భక్తి పారవశ్యాన్ని నింపుతుంటాయి.
1: భక్తులు గణపతి నామాన్ని స్మరిస్తూ ఆలయంలోకి అడుగెడతారు. సింధూర వర్ణం, నిండైన రూపం, వజ్రఖిత నేత్రద్వయంతో భక్తులను కరుణిస్తున్నట్లుగా గర్భగుడిలో కొలువై ఉన్న గణపతిని చూసిన ఎవరికైనా ఆధ్యాత్మిక ఆనందం కలుగక మానదు. స్వామివారిని రెండు చేతులు జోడించి మనసా వాచా దర్శించుకొని తమ సంకటాలన్నీ తొలగించి సుఖశాంతులను ప్రసాదించమని వేడుకుంటారు భక్తులు.

0: ఆలయ ప్రధాన ప్రాంగణంలో గణనాథుని వాహనమైన మూషికం యొక్క విగ్రహం స్వామి ఎదురుగా ఉండటం విశేషం. తొలిపూజలందుకునే వినాయకుడి వాహనం మూషికం. బొజ్జగణపయ్యను అంత చిన్న ఎలుక మోయడం వెనుక కేవలం పౌరాణిక విశేషాలే కాకుండా లోతైన తాత్విక అర్థాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన పౌరాణిక కథా విశేషాలేమిటో ఒకసారి తెలుసుకుందామా మరి.
1: పూర్వం ఇంద్రుని సభలో క్రౌంచుడు అనే గంధర్వుడు పొరపాటున ఒక మునిని తొక్కడంతో అతను ఎలుకగా మారేలా శాపానికి గురవుతాడు. ఆ ఎలుక భయంకరంగా మారి మునుల ఆశ్రమాలను నాశనం చేస్తుండగా వినాయకుడు తన పాశాన్ని ప్రయోగించి దానిని తన వాహనంగా మార్చుకుంటాడు. వినాయకుడిని మహాగణాధిపతిగా నియమించబడినప్పుడు దేవతలు ఆయనకు బహుమతిగా ఈ ఎలుకను సమర్పించారు.
0: తత్వశాస్త్రంలో ఎలుక అనేది కోరిక మరియు అత్యాశలకు ప్రతీక. ఎలుక తన కంటికి కనిపించిన ప్రతి దానిని కొరికి నాశనం చేసినట్లే మానవుని కోరికలు కూడా అపరిమితంగా ఉంటాయి. ఆ కోరికలను వినాయకుడు తన వాహనం ద్వారా అదుపులో ఉంచుతాడని చెబుతుంటారు.

పార్వతీ పుత్రునికి జరిగే మరో విశేష సేవ అభిషేకం. పాలు, పెరుగు, తేనె, పంచదార, ఆవు నెయ్యి, ఫలరసాలు, పసుపు, కుంకుమ, ఇంకా మధుర సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి జరిగే అభిషేకాలు కనువిందుగా

విఘ్నాలను తొలగించి శుభాలనిచ్చే మోదక ప్రియుడు శుభదాయకుడు గణపతి. సర్వ శుభ కార్యాలలోనూ విఘ్నేశ్వరునికే అగ్రపూజ. అంతేకాదు, దేవతల సమూహంలో కూడా గణపతికి విశిష్ట స్థానం ఉంది.

ఇక బోధన్ పట్టణం రాకాసిపేటలో గల శ్రీ సంకట విమోచన గణపతి క్షేత్రానికి బోధన పట్టణవాసులే కాకుండా చుట్టుప్రక్కల మండలాల గ్రామాల నుండి కూడా వందలాది మంది భక్తులు నిత్యం స్వామివారిని సందర్శిస్తారు. వినాయకుడిని ఓం గం గణపతయే నమః అని భక్తి శ్రద్ధలతో అర్చిస్తే సకల సంకటాలు తొలగిపోతాయని, కోరికలతో పాటు బుద్ధి వికసిస్తుందని విశ్వసిస్తారు. సమస్త భోగభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే బోధన్ పట్టణంలోని రాకాసిపేట్లో కొలువైన గణపతి ప్రసిద్ధి చెందారు.

0: భక్తజన సందోహంతో సందడిగా ఉండే ఈ ఆలయంలో స్వామివారికి నిత్య పూజలు, అర్చనాభిషేకాలతో పాటు సంకటహర చతుర్దశి, వినాయక చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి పర్వదినాలలో పూజాది కైంకర్యాలను ఘనంగా నిర్వహిస్తారు. అంతటి విశిష్టమైన బోధన్ పట్టణంలోని స్వయంభూ శ్రీ సంకట విమోచన గణపతి దేవాలయ స్థల పురాణం మున్నగు అంశాల్ని ఆలయ ప్రధాన అర్చకుల మాటల్లో.
1: వక్రదుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణపతే నమః శ్రీ సరస్వతిన్యే నమః.
2: నా పేరు శ్రీనివాస్ శర్మ. బోధన్ రాకాస్పేట్లో గల శ్రీ సంకట విమోచన గణపతి ఆలయం 1936 ఈ ఆలయం వెలిసింది. అప్పటి నుంచి ఇక్కడ ఆలయ పూజారి అయిన నేను, మా నాన్నగారు, మేము చేస్తున్నాము. ఇక్కడ సంకటహర చతుర్థి వ్రతాలు కూడా చేస్తారు, ముడుపులు కడతారు. ఇక్కడ అయిన పనులు కూడా చాలామందికి అయ్యాయి. అయ్యి పెళ్ళిళ్ళు అయ్యాయి, ఉద్యోగాలు వచ్చాయి, విదేశాలు కూడా వెళ్ళారు. ఇక్కడ స్థల పురాణం పాండవులు పరిపాలించింది బోధన్లో గల రాకాస్పేట్లో గల పాండవులు పరిపాలించింది కాబట్టి ఇది గణపతి స్వయంభూ వెలిసింది. ఆలయ గణపతి బీజాక్షరాలు కూడా గణపతిపై ఉంది. కావున మూషికంతో ఉన్న గణపతి ఉన్నాడు కాబట్టి ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసి ఈశానం దిక్కున స్వామివారు వెలిశారు. అలాగే ఇక్కడ సిద్ధి బుద్ధిని కూడా ప్రతిష్ఠించారు కాబట్టి ఆయన స్వామివారు అనుకున్న పనులు భక్తుల దగ్గర నుంచి స్వయంభూగా ఆయన చేపించుకుని 75 కేజీల దాకా వెండిని కూడా స్వామివారు తెప్పించుకున్నారు కాబట్టి ఇక్కడ స్వామివారు భక్తులచే పూజించి స్వామివారి కృపా కటాక్షాలు పొందుతున్నారు. మంగళవారాలు కూడా స్వామివారికి పూజలు జరుగుతాయి. అలాగే గణపతి నవరాత్రులు 9 రోజులు కూడా వివిధ రకాలతో స్వామివారిని దర్శించుకుంటారు వివిధ రూపంలో. శ్రీ సంకట విమోచన గణపతి ఆలయంలో ఇక్కడ స్వామివారు కుటుంబ సభ్యులుగా పార్వతీ పరమేశ్వరులు ఎదురుగా ఉంటారు. అలాగే ఉత్తరం దిక్కున సుబ్రహ్మణ్య స్వామి పుట్టలో ఉంటారు. మనకి స్వామివారు మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి, అలాగే బుధవారం నాడు గణపతికి చేస్తారు ఇక్కడ. కావున భక్తులు అధికంగా సంకష్టార చతుర్థి ఘనంగా జరుపుకుంటారు. అలాగే సంకటహర చతుర్థి నాడు వ్రతాలు కూడా చేస్తారు, ముడుపులు కడతారు. కావున బోధన్లో గల స్వామివారిని రాకాస్పేట్లో గల శ్రీ సంకట విమోచన గణపతిని ఆలయాన్ని దర్శించి స్వామివారి కృపాకటాక్షాలు పొందగలరని కమిటీ సభ్యులు మరియు కమిటీ వారి ఆలయానికి అభివృద్ధి చెందుతుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము.

భక్తులు తమ అభీష్టాలు నెరవేరాలనే ఉద్దేశంతో ఇక్కడి వినాయక స్వామికి ప్రత్యేకంగా కొబ్బరికాయలతో ముడుపులు కడతారు. ఇందుకోసం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక సన్నిధి ఉండడం విశేషం. భక్తులు తమ కోరికలు నెరవేరిన వెంటనే ఈ ఆలయానికి వచ్చి మళ్ళీ మొక్కులు తీర్చుకుంటారు.

0: ఇంకా ఈ ఆలయంలో మంగళవారం సంకటహర చతుర్దశి రోజు స్వామివారి ఉత్సవమూర్తులతో పల్లకీ సేవ నిర్వహిస్తారు.
1: ఇక ఈ ఆలయ ప్రాంగణంలో పలు ఉపాలయాలు ఉన్నాయి. ప్రధానాలయం గణపతి మందిరం, తూర్పుకు అభిముఖంగా అలరారుతుండగా స్వామి తల్లిదండ్రులైన శివపార్వతుల సన్నిధానం, పశ్చిమాభిముఖంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధానం దక్షిణాభిముఖంగా విరాజిల్లుతున్నాయి.
0: ఇక ఈ ఆలయ విశిష్టత మరియు మహిమాన్విత విశేషాల్ని ఇక్కడికొచ్చిన కొంతమంది భక్తుల మాటల్లో కూడా విందాం.
2: మా పేరు ప్రసాద్ పోతన్ ఓట్స్ కాలనీ. ఈ టెంపుల్ రాకాశపేటలోని వాటర్ ట్యాంక్లో ప్రసిద్ధి గల గణేశ్వరుని టెంపుల్. మేము ఈ గుడికి దాదాపు 2008 నుంచి వస్తున్నాను. చాలా ప్రసిద్ధి గలది, మహిమగలది. మేము ఈ గుడికి వచ్చి నుంచి బాగా మంచిగా అయింది. అప్పుడు నమ్మకంతో ప్రతి వారం వస్తుంటాము ఇక్కడికి.
3: నా పేరు గీత. మేము ఇరాజపల్లి వాస్తవ్యము. గత 20-25 సంవత్సరాల నుండి ఈ ఆలయానికి వస్తున్నాము. ఇక్కడ రాకాశపేటలో వాటర్ ట్యాంక్ సమీపంలో ఉన్నటువంటి ఈ సంకట విమోచన గణేష్ ఆలయానికి చాలా మంది సందర్శకులు వస్తూ ఉంటారు. ముందు ఓన్లీ 4 స్తంభాల పైన చిన్న విగ్రహం ఉండే, ఏటేటా విగ్రహం అనేటువంటిది పెరుగుతూ వస్తుంది. భక్తులు కూడా పెరుగుతున్నారు. స్వామివారి దగ్గర ఏ కోరిక కోరుకున్నా అది జరిగి తీరుతుంది అనేది భక్తుల యొక్క నమ్మకము. దానికి నిదర్శనమే ఈ ఆలయము. చిన్నగా ఉన్నటువంటి ఆలయం ఈరోజు ఇంతింతే వరుడింతే అన్నట్టుగా చాలా పెద్దగా అయ్యింది. ఇది ఇంకా ఇలాగే జరగాలని అందరూ కోరికలు తీరుస్తూ భగవంతుడు ఆలయాన్ని ఇంకా పెద్దగా చేసుకోవాలని అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం.
4: నా పేరు మాధవ్. మాది బోధన్లోని రాకాస్పేట్ నివాసం. బోధన్లో గల రాకాస్పేట్ వాటర్ ట్యాంక్ దగ్గరలో గల శ్రీ సంకట విమోచన గణేష్ మందిరం, కోరికలు తీర్చే సిద్ధి వినాయకుని టెంపుల్. ఇక్కడ గత 1935 నుండి పూజలు అందుకుంటున్న విగ్రహం. ఇక్కడ రాకాస్పేట్లోనే కాకుండా భక్తులు, సంగం, మునార్పల్లి, చుట్టుపక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజలు చేస్తారు. మా పూర్వీకుల పుణ్యమో లేదా ఇక్కడ పాండవులు వనవాసం చేసిన ప్లేస్ కాబట్టి వినాయకుడు కోరికలు తీర్చే బంగారంలో ఉంటుంది.

0: ఇక ఈ ఆలయ దర్శన వేళల విషయానికొస్తే ఉదయం 5 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి.
1: సంకటాలను హరించే ఆ గణపతిని మనసారా స్మరిస్తే చాలు, కొండంత కష్టమైనా మంచులా కరిగిపోతుంది. అందుకే భక్తులందరూ సంకష్టహర చతుర్దశి నాడు ఆ స్వామిని కొలుస్తూ ఉంటారు. ముల్లోకాలను కాపాడి ఆ మూషక వాహనుడు తనను నమ్ముకున్న భక్తులందరి ఇళ్లల్లోనూ సుఖశాంతులను నింపాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఎదురయ్యే ఆటంకాలను తొలగించి విజయాలను ప్రసాదించాలని కోరుకుందాం. బోధన్ పట్టణం రాకస్పేటలోని శ్రీ సంకట విమోచన గణపతి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ ఓం గం గణపతియే నమః.

ఇది ఈ వారం మన ఆలయాలు కార్యక్రమం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మరొక ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అందాక సెలవా, మరి నమస్తే.

శ్రోతలంతా వరకు మన ఆలయాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు బోధంపట్టణం రాకాసిపేటలోని శ్రీ సంకట విమోచన గణపతి ఆలయ విశేషాలను విన్నారు. వ్యాఖ్యానం ఎరన్ రాజుగారు, ఎస్ మాధురి గారు, ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు సహకారం అందించారు. ఎరన్ రాజుగారు ఆకాశవాణి సమయం 9:00.

హృదయరాగాలు కార్యక్రమానికి పలికేస్తున్నాను. శ్రోతలందరికీ స్వాగతం. ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ ఉదయం 10 గంటల వరకు మీకు నచ్చిన పాటలతో. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినడానికి వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ పంపించండి. మీరు రిక్వెస్ట్ పంపించాల్సిన మన ఫోన్ నంబర్ 8462245066. మీ పేరు, మీ వివరాలు, అలాగే మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారు ఆ వివరాలు సంక్షిప్తంగా పంపించండి. తప్పకుండా వినిపించేస్తాను. ఈ ఉదయం 10 గంటల వరకు మీకు నచ్చిన పాటలు మన దగ్గర.

వాట్సాప్ రిక్వెస్ట్ అయితే వస్తూనే ఉన్నాయి. చాలా మంది శ్రోతలు అడిగిన పాటలే అడుగుతున్నారు, అలా కాకుండా కొత్త పాటలు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా. అలాగే మేము 2 రోజుల క్రితం మెసేజ్ చేశాం, 3 రోజుల క్రితం మెసేజ్ చేశాం అంటే మీరు మెసేజ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే మీ మెసేజ్ ఇంతకుముందు ఎప్పుడు వచ్చిందో మనకు తెలిసిపోతుంది. కాబట్టి శ్రోతలు టైం వేస్ట్ చేయకుండా, అలాగే మీ డాటా కూడా వేస్ట్ చేసుకోకుండా మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారో సంక్షిప్తంగా టైప్ చేసి పంపించేయండి, తప్పకుండా వినిపిస్తాను మన దగ్గర ఉన్న పాటలైతే. ఇక మొదటి మెసేజ్ అయితే మనకి పంపించారు, మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, వీరంతా వరంగల్ కరీమాబాద్ నుండి వీరందరి కోసం వస్తోంది అల్లుడు గారి చిత్రం కోసం కేజీ యేసుదాస్ గానం చేసిన ఈ పాట.

0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగా హెడ్స్ వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
4: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
3: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలో మే ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
6: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
8: పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
9: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
8: అయితే సంప్రదించండి.
9: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
8: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
9: ఫోన్ 08462253344.
10: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
8: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
10: సెల్ 9440004837.
11: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
12: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా, కంటి సమస్యలు,
11: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
12: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
11: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
12: ద్వారకా నగర్, నిజామాబాద్.
11: సెల్ 9032323258.
13: డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం,
8: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
13: ఖైల్వాడి, నిజామాబాద్.
8: సెల్ 7799090505.
13: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
8: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
13: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
8: 24 గంటలు అత్యవసర సేవలు.
13: NABH గుర్తింపు.
8: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: హృదయ రాగాలు కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు. ఆర్మూర్ చేనేత కాలనీ రంగాచార్య నగర్ నుండి జిందం నరహరి, లక్ష్మి, వారి కుటుంబ సభ్యులు. వీరు ఈరోజు మనోవాలయాలు కార్యక్రమంలో ఉదయం 8:30 ప్రసారం చేసిన గణపతి దేవుని విశేషాలతో ప్రసారం చేసిన కార్యక్రమం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ప్రతి కార్యక్రమానికి ఆది గణపతి విఘ్నేశ్వరుణ్ణి పూజించటం మన ఆనవాయితీ. బోధన్ పట్టణంలోని రాకాసిపేటలో కొలువైన గణపతి పుణ్యక్షేత్రం స్వయంభూగా వెలసి ప్రసిద్ధి చెందటం అద్భుతం. ఆలయ విశిష్టత, మహిమాన్విత విశేషాలు, సిద్ధి బుద్ధి విగ్రహాల అర్చన, గణపతి ఆలయ విశేషాలను, ప్రతిరోజు అక్కడ జరిగే పూజలు, స్థల పురాణం గురించి, సంకటహర చతుర్థి రోజు జరిగే కార్యక్రమాలు ఆలయ అర్చకుల మాటల్లో విని చాలా ఆనందించాము. ఒకసారి ఖచ్చితంగా దర్శించుకోవాలి అనే కోరిక మాలో కలిగింది. సందర్భోచితంగా పాటలు మమ్మల్ని ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమ నిర్వాహకులు మోహన్దాస్ గారికి, వ్యాఖ్యాతలు ఎరం రాజు గారికి, సహ వ్యాఖ్యాత ఎస్ మాధురి గారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేయండి అంటున్నారు. తప్పకుండా అండి, కార్యక్రమంలో మాకు ఒక పాట కూడా వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా వినిపిస్తాం మీకోసం ఒక పాట. అయితే కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరో రిక్వెస్ట్ కూడా మనకి పంపించారు. ఈ రోజు మన ఆలయాలు కార్యక్రమాన్ని విన్నాము. బోధన్ పట్టణంలోని రాకాసిపేటలో గల సంకట విమోచన గణపతి ఆలయ విశేషాలు చాలా చక్కగా చెప్పారు. ఎన్ఎం రాజు గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాట కూడా వినిపించండి అంటూ నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంగడి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక కోరుతున్నారు. తప్పకుండా అండి. ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కార్యక్రమాలు అన్ని వింటూ మీ అభిప్రాయాలను మాకు తెలియజేస్తున్నందుకు. అలాగే మీకోసం వస్తుంది ఒక మంచి పాట, వినిద్దాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

హృదయ రాగాలు కార్యక్రమంలో మరో మెసేజ్ మనకి పంపించారు శుభోదయం అంటూ. మీకు కూడా శుభోదయం అండి. ఈ రోజు అన్ని కార్యక్రమాలు చాలా బాగున్నాయి. శ్రోతలకు మంచి కార్యక్రమాలు అందజేస్తున్న స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి, శ్రోతలందరికీ, అలాగే వ్యాఖ్యాతలందరికీ శతకోటి వందనాలు అంటున్నారు. ఈ రోజు భక్తిరంజని కార్యక్రమం చాలా చాలా బాగుంది. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, అలాగే బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించిన భక్తి గీతం ఆకట్టుకున్నాయి. సూక్తి సుధా కార్యక్రమంలో దత్తాత్రేయ శర్మ గారు వినిపించిన హితోక్తులు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ రోజు మన ఆలయాలు కార్యక్రమంలో బోధన్ రాకాసిపేటలో గల సంకట విమోచన గణపతి ఆలయం గురించి అర్చకులు శ్రీనివాస శర్మ గారు చాలా చక్కని విషయాలు తెలియజేశారు. ఆలయం గురించి చక్కగా తెలియజేసిన మన స్టేషన్ డైరెక్టర్ గారికి, ఎర్రంరాజు గారికి, మాధురి మేడం గారికి శతకోటి వందనాలు. ఈ రోజు మా కోసం కార్యక్రమంలో ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటున్నారు ఇంగన్వాయ్ నుండి డి నరేందర్, రమాదేవి, శృతి, నిఖిల్ మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే మరో మెసేజ్ మనకి పంపించారు నమస్కారం అంటూ. మీకు కూడా నమస్కారం అండి. ఈ రోజు మన ఆలయాలు కార్యక్రమంలో బోధన్ పట్టణంలో గల గణపతి ఆలయం గురించి

చాలా చక్కని విషయాలు తెలియజేశారు. ఎనం రాజు గారికి, మాధురి గారికి, మోహన్ దాస్ గారికి, సాంకేతిక సిబ్బంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే అందరి సందేశాలు చక్కగా చదువుతున్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు. చినుక్ నారాయణ, అనసూయ, యమున, జానకంపేట్ నిజామాబాద్ నుండి. అలాగే కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, మీకోసం వస్తుంది ఈ పాట, వినిద్దాం.

0: అక్కా జాబ్ దొరికింది.
1: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పటిక బోలిడంత షాపింగ్.
0: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
1: ఆగురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చుల.
0: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
1: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
0: కానీ అక్క
1: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
0: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
1: నిన్ను
2: ఆర్బీఐ చెబుతుంది
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.

హృదయ రాగాలు కార్యక్రమంలో మరో మెసేజ్ మనకి పంపించారు. గుడ్ మార్నింగ్ మేడం అంటూ, వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమంలో బోధన్ పట్టణంలోని రాకాసిపేటలో గల శ్రీ సంకట విమోచన గణపతి ఆలయ విశేషాలు, గణపతి మరియు భీమేశ్వరుడు లక్ష్మీ సరస్వతి యొక్క మహిమలు, పూజా విశేషాలు చాలా చక్కగా వివరించారు. సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. మాకోసం కార్యక్రమంలో ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. ఎడపల్లి మండలం జానకంపేట నుండి ఎం శ్యాంలాల్, జగన్ మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోము వారి కుటుంబ సభ్యులు. అలాగే కార్యక్రమానికి మరో మెసేజ్ పంపించారు. నమస్కారం అంటూ, మీకు నమస్కారం అండి. ఈరోజు మన ఆలయాలు కార్యక్రమంలో ఆలయం గురించి చాలా చక్కగా వివరించారు. ఎరంబోజ్ గారికి, మాధురి గారికి, మోహన్ దాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాకోసం కార్యక్రమంలో ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తుంది ఈ పాట. వినిద్దాము.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
2: ఫైబాల్
1: మెరుగుల కామరా
2: ఫైబాల్
1: బొర్రద పుల్లా
2: ఫైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి ఫైబాల్.
4: పిల్ల పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
5: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
4: అయితే సంప్రదించండి
5: డాక్టర్ బండారి సుజాత విజయలక్ష్మి హాస్పిటల్
4: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో ఖలీల్వాడి నిజామాబాద్.
5: ఫోన్ 08462253344.
6: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు. శుభోదయం నమస్కారాలు అంటూ మీకు కూడా శుభోదయం అండి. మన ఆలయాలలో ఈరోజు సకల విఘ్నాలను తొలగించే రాకాసి పెట్టెలు స్వయంభూగా వెలిసిన శ్రీ సంకట విమోచన వినాయక ఆలయం గురించిన విశేషాలను విని తరించాము. ప్రతి పూజలో తొలి పూజను అందుకుని ఆ గణనాథుని యొక్క ఆశీస్సులు దీవెనలు అందరిపైన ఉండాలని మనసారా ప్రార్థిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న ఆత్మీయ ఆకాశవాణి సమస్తులకు పేరు పేరున వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను అత్యంత భక్తి ప్రపత్తులతో తమ కళ మాధుర్యంలో ప్రతి ఒక్క ఆలయంలోని విశిష్టతలను సమగ్రంగా సేకరించి అలాగే భక్తుల యొక్క మనోభావాలను అర్చకులు ఆర్తితో వివరించిన విశేషాలను తెలియచేయటం అమోఘం. వారి మనోభావాలను అర్చకులు వినిపించిన తీరు చాలా బాగుంది. మీ అందరికీ నమస్సుమాంజనులు తెలియజేసుకుంటూ ఎరన్ రాజు గారికి మాధురి గారికి ప్రసారం చేసిన సిహెచ్ మోహన్దాస్ గారికి నమస్సులు అంటున్నారు. అలాగే వరలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభోదయం. మా కోసం కార్యక్రమంలో ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, మీకోసం తప్పకుండా ఒక మంచి పాట వస్తుంది. తరువాత కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ బీరవెల్లి నిర్మల్ డిస్టిక్ నుండి జిందం బొమ్మయ్య వనమాల కోరుతున్నారు. తప్పకుండా అండి, మీకోసం కార్యక్రమంలో మంచి పాట వినిపిస్తాను. హృదయ రాగాలు కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ సుగుణబాయి, రాధా, మున్న, అక్షయ ఏలూరు నుండి మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం వస్తుంది ఒక పాట, వినేద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మనవాలయాలు కార్యక్రమం చాలా బాగుంది అంటూ మెసేజ్ చేశారు జోగులాంబ గద్వాల జిల్లా రాజోలు మండలం నుండి క్యాదరి వీరేష్, విశ్వేష్, వివేక్, అవినాష్, మౌనిక, భవ్యశ్రీ, సంయుక్త వారి కుటుంబ సభ్యులు. కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. ఇక హృదయరాగాలు కార్యక్రమానికి మరో మెసేజ్ పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ, వెరీ గుడ్ మార్నింగ్ అండి. హృదయరాగాలు కార్యక్రమానికి అభివందనాలు. ఈరోజు ఉదయం 8:30 బోధంలో ఉన్న శ్రీ వినాయకుని ఆలయం గురించి చక్కని విషయాలు తెలియజేశారు. చాలా సంతోషంగా అనిపించింది. భక్తులు మాట్లాడిన మాటలు కూడా ఆనందంగా అనిపించాయి. ఆ దేవదేవుని గురించి వింటూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది. అరగంట సేపు రేడియోను వింటూనే ఉన్నాము. ప్రతి శనివారం ఎంత పని ఉన్నా మన ఆలయాలు కార్యక్రమం కోసం వేచి చూస్తాము. ఇంత మంచి కార్యక్రమాన్ని వినిపిస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు శ్రీరామ్ హన్మాన్లు, వసంత వారి కుటుంబ సభ్యులు. అలాగే కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. ఇలాగే మీరు కార్యక్రమాలు వింటూ ఉండండి, మీ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండండి. అలాగే మరో మెసేజ్ మనకి పంపించారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం డైరెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి మా యొక్క నమస్కారాలు. ఈరోజు ఉదయం 8:30 మీరు ప్రసారం చేసిన మన ఆలయాలు కార్యక్రమంలో బోధన పట్టణం రాకాసిపేటలో ఉన్న శ్రీ సంకట విమోచన గణపతి ఆలయ విశేషాలను పూర్తిగా విన్నాము. ప్రారంభంలో చక్కని ట్యూన్స్, పక్షుల కిలకిలలు, ఆలయ గంటా నాదాలతో చక్కగా చిత్ర

పరిష్కరించారు. అలాగే శ్రోతలకు ముందుగానే ఆలయం యొక్క ప్రోమో చూపిస్తూ మాకు ఆసక్తిని కలిగిస్తున్నారు. ఆలయానికి అక్కడి దగ్గరలో ఉన్న కమాన్పై దేవతల విగ్రహాలు ఉన్నట్టు ఆలయ ప్రాంగణం పూర్తిగా విశాలంగా ఉందని, అక్కడి వాతావరణం రమణీయంగా ఉంటుంది అని మధ్య మధ్యలో చక్కని భక్తి గీతాలతో ఇరువురు వ్యాఖ్యాతలు ఎంతో శ్రమించి చక్కటి కార్యక్రమాన్ని అందించినందుకు ధన్యవాదాలు అంటున్నారు. అలాగే ప్రధాన అర్చకులు గణపతి ఆలయ స్థల పురాణం గురించి చక్కచక్కగా వివరించారు. ఇది ఇంత మంచి కార్యక్రమాన్ని వినిపించిన ఎదంరాజు గారికి, శ్రీమతి మాధురి గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మోహన్ దాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సాంకేతిక విభాగం అధికారులకు కూడా ధన్యవాదాలు అంటూ ఈ మెసేజ్ మనకి పంపించారు నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, న్యూ ఎన్జిఓస్ కాలనీ, నిజామాబాద్ నుండి. ఇంత పెద్ద మెసేజ్ పంపించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీకోసం వినిపిస్తున్నాను ఒక పాట, వినేయండి.

కార్యక్రమం ముక్కి మరో మెసేజ్ పంపించారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం డైరెక్టర్ గారికి నమస్కారాలు. ఈరోజు ఉదయం మీరు ప్రసారం చేసిన మన ఆలయాలు కార్యక్రమం చాలా బాగుంది, విశేషాలు కళ్లకు కట్టినట్లు వివరించారు, ధన్యవాదాలు అంటున్నారు అజీజ్ భాయ్ నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుండి. అలాగే హృదయ రాగాలు కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటూ నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుండి నయీముద్దీన్, మదీన్ భాయ్, షేక్ చాన్, ఫరూక్, పూల్వాలే, సయ్యద్ ఖలీల్, ముబీన్ భాయ్, ఎండి యాసిన్, ముసా కరీం, షేక్ సలీం వీరంతా నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మెసేజ్ చేసినందుకు. అలాగే మరో మెసేజ్ మనకి పంపించారు రతన్, లావణ్య, నిక్షయ్, మహోన్నత్, లింగం గౌడ్ వీరంతా నస్రుల్లాబాద్ మైలారం నుండి. పెదరాయుడు చిత్రం నుండి మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. ఇక మరో మెసేజ్ మనకి పంపించారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చింద్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధురవి, నవీన్, రాధిక, త్రిలోక్, మోహన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ. తప్పకుండా అండి, మీరందరి కోసం వస్తుంది ఈ పాట, వినేద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మన దగ్గర ఉన్న పాటలు మాత్రమే మనం వినిపించగలుగుతాం, కాబట్టి మీ పాట రాలేదు అంటూ ప్రతిసారి మెసేజ్లు పెట్టకండి. కార్యక్రమంలో మరో మెసేజ్ శుభోదయం అంటూ పంపించారు. మీకు కూడా శుభోదయం అండి. ప్రతి శనివారం 8:30 ప్రసారం చేస్తున్న మన ఆలయాలు కార్యక్రమంలో ఈ రోజు ప్రసారం చేసిన బోధనపట్టణం రాకాసిపెట్టులో వెలసిన సంకట విమోచన గణపతి ఆలయ విశేషాలు వింటూ ఉంటే మాకు ఎంతో నచ్చింది. ప్రతి శనివారం మీరు ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి వారం మిస్ కాకుండా వింటూ ఉంటాము. అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న మోహన్ దాస్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా సందేశాలు చదువుతున్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ జగన్పల్లి నుండి అరుణ, రాజేందర్, అఖిల, అపర్ణ, రాజేశ్వర్, అలేఖ్య, రాజేష్ పంపించారు ఈ మెసేజ్ ని. మరి మీ మెసేజ్ అయితే చదివేశాను, మీకోసం ఒక మంచి పాట కూడా వినిపిస్తాను. వింటూనే ఉండండి 103.2 మెగాహెర్ట్స్. అలాగే మరో మెసేజ్ మనకి పంపించారు శుభోదయం మేడం అంటూ. మీకు కూడా శుభోదయం అండి. ఈ రోజు చాలా సంతోషంగా అనిపించింది. ఆకాశవాణి నిజామాబాద్ కార్యక్రమాలు అన్నీ వింటున్నాము, అయితే మన ఆలయాలు కార్యక్రమం మాత్రం చాలా చాలా నచ్చుతోంది. కార్యక్రమంలో మాకోసం ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటూ అరుణ ఇబ్రహీంపట్నం నుండి ఈ మెసేజ్ ను పంపించారు. తప్పకుండా అండి అరుణ, మీకోసం వస్తుంది ఒక మంచి పాట. తర్వాత ఇంకో మెసేజ్ మనకి పంపించారు శుభోదయం అంటూ. మీకు కూడా శుభోదయం అండి. ఈ రోజు మీరు ప్రసారం చేసిన బోధంలోని రాకాసిపేటలో గల వినాయక ఆలయ విశేషాలు మాకు చాలా నచ్చాయి. కల్లారా చూసిన అనుభూతి కలిగింది. మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. మీర సంతోష్, రఘు, లలిత, మయూరి, నవదీప్, పెద్ద బజార్, నిజామాబాద్ నుండి. మరి మీ అందరి కోసం వస్తుంది ఒక అందమైన పాట, వినిద్దాం.

హృదయ రగలు కార్యక్రమంలో చివరి పాట వినే సమయం అయితే వచ్చేసింది. అయినా కూడా మెసేజ్లు అయితే వస్తూనే ఉన్నాయి. వీలైనన్ని మెసేజ్లు చదవటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక ఈ మెసేజ్ మనకి పంపించారు గుడ్ మార్నింగ్ అంటూ. వెరీ గుడ్ మార్నింగ్ అండి, మా కోసం కొత్త బంగారు లోకం చిత్రంలోని ఒక మంచి పాటను వినిపించండి అంటూ ఏలుగంటి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంశ్ వీరంతా వందలకే నిజామాబాద్ నుండి మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, మీకోసం కార్యక్రమంలో ఒక మంచి పాట అయితే వినిపించేస్తాను. తర్వాత మరో మెసేజ్ పంపించారు, హలో శుభోదయం మేడం అంటూ. మీకు కూడా శుభోదయం అండి. మేము నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుండి కీర్తి, రాజ్కుమార్, సరోజ, లక్ష్మీప్రియ వారి కుటుంబ సభ్యులు ఈ మెసేజ్ పంపించారు. కార్యక్రమంలో మాకోసం ఒక మంచి పాటను వినిపించండి. అలాగే ఈ రోజు మన ఆలయాలు కార్యక్రమంలో మీరు వినిపించిన కార్యక్రమం మమ్మల్ని ఎంతగానో అలరించింది. ప్రసారం చేసిన మోహన్ దాస్ గారికి, వినిపించిన ఎరన్ రాజు గారికి, మాధురి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. తరువాత నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి ఉమా, రాజు వారి కుటుంబ సభ్యులు, కార్యక్రమంలో మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, మీ అభిప్రాయాలు తెలియజేస్తూ మెసేజ్ పంపించిన మీ అందరికీ ధన్యవాదాలు అంటూ నేను వినిపిస్తున్నాను ఈ పాట. వినిద్దాం.

ఇచ్చిన ఈ పాటతో హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ప్రకటించిన కార్యక్రమం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్స్. వింటూనే ఉండండి ఆకాశవాణి కార్యక్రమాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొనుగోళ్ల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని, ఆసుపత్రుల్లో వైద్య పరికరాల పనితీరును పర్యవేక్షించేందుకు సెంట్రలైజ్డ్ డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ అధికారులను ఆదేశించారు. తయారీ రంగ పరిశ్రమలో పెట్టుబడులకు ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ అత్యంత అనుకూలమైందని ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాష్టంలో పెట్టుబడులు పెట్టేలా జర్మనీ దేశ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని నిన్న తనను కలిసిన ఆ దేశ అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని కోరారు. ఎన్నికల నిబంధనల మేరకు రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడం నేరమవుతుందని, అలాంటి వారికి ఏడాది జైలు శిక్ష, జరిమానా విధిస్తారని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. చనిపోయిన వారి పేర్ల ఓటర్ల జాబితా నుంచి తొలగించి ఇతర పొరపాట్లను సరిదిద్దడమే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని నిన్న హైదరాబాద్ లో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో చెప్పారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు హైదరాబాద్ వస్తారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమై మేధా రైల్వే బోగీల కర్మాగారాన్ని సందర్శిస్తారు. ప్రాజెక్ట్ 17 ఏ కింద నిర్మితమైన మహేంద్రగిరి యుద్ద నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేయిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి వచ్చే నెల 13 తేదీ వరకు జరుగుతాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన నూతన పాలకవర్గం ఈ ఉదయం 11:30 ప్రమాణ స్వీకారం చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల్లో వచ్చే 3-4 రోజుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేస్తోంది. ఈ రోజు లండన్ లో జరగనున్న వింబుల్డన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకు చెందిన కరోలినా ముచోవా, చెకియాకి చెందిన లిండా నోస్కోవాతో తలపడతారు. రేపు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో ప్రపంచ నెంబర్ 1 యానిక్ సిమర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్తో తలపడతారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగిన ఆనందం అలరించి సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 10:03 దాటి 30 సెకండ్లు ఎవర్ గ్రీన్ హిట్స్ కి స్వాగతం పలుకుతుంది మీ జయశ్రీ. మరి కార్యక్రమంలో ముందుగా ఆర్మూర్ చేనేత కాలనీ రంగాచారి నగర్ నుండి జిందం నరహరి లక్ష్మి, జిందం భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయ్ రేఖ, భాను, రియాన్స్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట శ్రీమంతుడు. ఈ మూవీ కోసం యాజిని ఆలపించిన రామ్ జోగే శాస్త్రి గీతం దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో

చౌటుప్పలించి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, ఇంకా రుద్ర, గణేష్ వీళ్ళందరూ రిక్వెస్ట్ పంపించారండి. సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ కోసం రఘు దీక్షిత్ ఆలపించిన రామజోగేశాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు మన్మధుడు మూవీ కోసం వేణు సుమంగళి ఆలపించిన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గీతాన్ని మా కోసం వినిపించండి అంటున్నారు నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమారాణి వంశీ స్వరూప నిహాల్ సాయనా సుచిత్ర. మరి వీరందరి కోసం ఈ సాంగ్.

0: డిస్కోరజ మూవీ కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివిందల్ సీతారాం శాస్త్రి గీతం ఎస్ఎస్ తమన్ సంగీత సారథ్యంలో ఈ పాటను మా కోసం వినిపించండి అంటున్నారు భూదాన్ పోచంపల్లి మాధవరెడ్డి చౌరస్తా నుంచి భావనల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, ఇంకా వాళ్ళ అమ్మగారు నాగమణి గారు.
1: దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో అర్జున్ రెడ్డి మూవీ కోసం సమీర భరద్వాజ్ ఆలపించిన పాటని మా కోసం వినిపించండి అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఇంకా అబేదా అయేషా మరి వీరి కోసం ఈ సాంగ్.

శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు హత్నూర మండలం సిద్ధుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, బాబు, భిక్షపతి కుటుంబ సభ్యులు కోరుతున్నారండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ కోసం కేకే ఆలపించిన ఆనంద్ శ్రీరామ్ గీతం, మిక్కీ జమయ్య సంగీతం.

0: కంచె మూవీ కోసం అభయ్ జోధ్పూర్కర్ శ్రేయా ఘోషాల్ ఆల్పించిన పాటను మా కోసం వినిపించండి అంటున్నారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి. దమ్మూష్ వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మూష్ కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ వీరందరి కోసం ఈ సాంగ్.
1: Tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom tom

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, రుణ, సద్దానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్ వీరందరూ రిక్వెస్ట్ పంపించారండి. ఉప్పెన మూవీ కోసం జావేద్ అలీ ఆలపించిన శ్రీమణి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి శాంత అభిహాసిని వైష్ణవి నితిన్, ఇంకా పార్సిగుట్ట సికింద్రాబాద్ నుంచి స్వర్ణలత శ్రీనివాస్ వీరందరూ రిక్వెస్ట్ పంపించారండి. ఆడవారి మాటలకే అర్థాలు వీరులే మూవీ కోసం ఉదిత్ నారాయణ బృందం ఆలపించిన కులశేఖర్ గీతం, యువన్ శంకర్ రాజా సంగీతం.
1: Can you feel her? Is your heart speaking to her?

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: స్టూడియో క్లాక్లో టైం 10:55 కావస్తుంది. గుర్తుకొస్తున్నాయంటూ మా నెక్స్ట్ ఆర్జే రెడీగా ఉన్నారు. మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో లాస్ట్ సాంగ్ వినేద్దాం. కేరింత మూవీ కోసం కార్తీక్ ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం. ఈ గీతాన్ని మా కోసం వినిపించండి అంటున్నారు సీఎం రోడ్ ఆటో నగర్ నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్లాలీన్, నిగార్ పర్వీన్, ఉదయ్ భాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి, సునీత్. మరి వీరందరి కోసం ఈ సాంగ్.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:00 కావస్తుంది. తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు హైదరాబాద్ వస్తారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. మేధా రైల్వే బోగీల కర్మాగారాన్ని సందర్శిస్తారు. ప్రాజెక్ట్ 17 కింద నిర్మితమైన మహేంద్రగిరి యుద్ధ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన నూతన పాలకవర్గం ఈ ఉదయం 11:30 ప్రమాణ స్వీకారం చేస్తుంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యక్రమానికి హాజరవుతారు. ఎన్నికల నిబంధనల మేరకు 2 ఓటు హక్కు కలిగి ఉండడం నేరమవుతుందని, అలాంటి వారికి 7 జైలు శిక్ష జరిమానా విధిస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. 2 తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల్లో వచ్చే 3-4 రోజుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో 90.70% సీట్లు భర్తీ అయినట్లు సాంకేతిక విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈరోజు లండన్లో జరగనున్న వింబుల్డన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియకుల దేశానికి చెందిన కరోలినా ముచోవా తమ దేశానికి చెందిన లిండా నోస్కోవాతో తలపడతారు. రేపు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారుడు యానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్తో ఆడతారు. భారత్ ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య లార్డ్స్లో జరుగుతున్న చారిత్రాత్మక క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో నిన్న మొదటి రోజున భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 1 నష్టానికి 21 పరుగులు చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో తన మధురమైన స్వరాలతో వైవిధ్యమైన నేపథ్య సంగీతంతో తెలుగు సినీ సంగీతానికి కొత్తదనం తెచ్చారు. ప్రారంభంలో సంగీత దర్శకుల వద్ద కీబోర్డు వాద్యకారకుడిగా పనిచేసి అనంతరం సంగీత దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభం చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కాదు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మెలోడి బ్రహ్మ మణిశర్మ గారు. మరి వారి సినీ ప్రస్థాన విశేషాలు తెలుసుకుందాం. ఈనటి గుర్తుకొస్తున్నాయిలో వారు కంపోజ్ చేసిన సాంగ్స్ వింటూ ఆస్వాదిద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టే ట్యూన్.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మణి శర్మ గారి అసలు పేరు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. జూలై 11, 1964 మచిలీపట్నంలో జన్మించారు. చిన్నప్పటి నుండి సంగీతం పట్ల మక్కువ ఉండేది. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి హార్మోనియం పెట్టను తెలియకపోయినా వాయించేవారంట. వీరి తండ్రి యనమండ్ర నాగయజ్ఞ శర్మ వయోలిన్ కళాకారుడు. సినిమాల్లో పనిచేయాలని ప్యాషన్తో వాళ్ళ వైఫ్తో సహా మద్రాస్కి వచ్చేశారు వారి ఫాదర్. సో మణి శర్మ గారి బాల్యం అంతా మద్రాసులోనే జరిగింది. ఇక మణి శర్మ గారి ఇంట్రెస్ట్ని గమనించినటువంటి వారి ఫాదర్ వయలిన్తో పాటు మాండోలిన్, గిటార్ కూడా నేర్పించారు. అయితే ఎక్కడికైనా రికార్డింగ్లోకి వెళ్ళినప్పుడు గిటార్ ప్లే చేసేవారికన్నా కీబోర్డ్ ప్లే చేసేవారికి పేమెంట్ ఎక్కువ ఇచ్చేవారంట. సో అలా వారి తండ్రి గారి సలహా మేరకు కీబోర్డ్ నేర్చుకున్నారు. మరి సినీ ప్రస్థానం ఎలా మొదలైంది, వెస్టర్న్ మ్యూజిక్ ఎక్కడ నేర్చుకున్నారు, అన్ని విషయాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్డ్.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మ్యూజిక్ డైరెక్టర్ బర్త్డే స్పెషల్. మణి శర్మ గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. వెస్ట్రన్ మ్యూజిక్ ఎక్కడ నేర్చుకున్నారంటే పాశ్చాత్య సంగీతంలో ఇళయరాజా గారికి, రెహమాన్ గారికి, ఇంకా చాలామందికి గురువైనటువంటి జాకబ్ జాన్ గారి దగ్గర మణి శర్మ గారు పాశ్చాత్య సంగీతం నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. 1982లో 18 ఇయర్స్ ఏజ్లోనే చదువు పూర్తిగా ఆపేసి సంగీత రంగంలో అడుగుపెట్టారు. మరి సంగీత దర్శకులు సత్యం గారి దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా సినీ జీవితాన్ని ప్రారంభించారు. మరి ఆ తర్వాత ఇళయరాజా, ఎంఎం కీరవాణి, రాజ్ కోటి దగ్గర శిష్యరికం చేశారు. ఏఆర్ రెహమాన్తో కలిసి కీబోర్డ్ అసిస్టెంట్గా కూడా పనిచేయడం జరిగింది. మరి అప్పట్లో సౌత్ ఇండియా మూవీస్ అన్నీ, ఈ రికార్డింగ్స్ అన్నీ మద్రాసులోనే జరిగేవి. సో అలా అన్ని భాషల సినిమాలకి ఎందరో మహానుభావులైనటువంటి సంగీత దర్శకుల దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది మణి శర్మ గారికి. మరి మ్యూజిక్ డైరెక్టర్ ఎలా అయ్యారు ఈ పాట తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి మన్ శర్మ గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. కీరవాణి గారి దగ్గర మన్ శర్మ గారు వర్క్ చేస్తున్నప్పుడు క్షణక్షణ మూవీకి డైరెక్టర్ ఆర్జీవి గారు రీరికార్డింగ్ చేసే టైంలో వారిని చూశారంట. అలా రాత్, తెలుగులో రాత్రి మూవీ, హర్రర్ మూవీ, ఇది రీరికార్డింగ్ చేయమని అవకాశం ఇచ్చారు ఆర్జీవి గారు. అలా మన్ శర్మ గారి సినీ కెరీర్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి మూవీ అంతో మూవీలో ఒక పాట చేయమని ఆర్జీవి గారు అడిగారంట. అంతో మూవీలోని చిలక్కి ఉందనుకో, ఈ చిలకి రా చిలకో అనే ఈ పాట ఆయన స్వరపరిచినటువంటి మొట్టమొదటి పాట. ఇప్పుడు అదే పాట మీ అందరి కోసం, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, స్టే ట్యూన్డ్.

0: ukicheza hapa mtacheza kweli watu wako hapa.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. ఏబిఎస్ గారి దర్శకత్వం వహించినటువంటి సూపర్ హీరోస్ మూవీస్తో సంగీత దర్శకుడిగా పరిచయమై 200కు పైగా మూవీస్కి సంగీతం వహించారు మన్ శర్మ గారు. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్కి కంపోజ్ చేశారు. అయితే సంగీత దర్శకుడిగా తొలి అవకాశం మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ అయినప్పటికీ విడుదలైంది మాత్రం సూపర్ హీరోస్ మూవీ. జేఎన్సీ పరంజీ డైరెక్షన్లో వచ్చినటువంటి బావగారు బాగున్నారా పాటలు సూపర్ హిట్ అవడంతో ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత చాలామంది డైరెక్టర్స్ అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా తెలుసుకుందాం వారి గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ
1: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతీ కేంద్రం. స్టూడియోల సమయం 11:36 అవుతుంది. మంచిర్మ గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. మంచిర్మ గారు తన సినీ ప్రస్థానం 30 ఇయర్స్లో చూడాలని ఉంది. గణేష్, ఇద్దరు మిత్రులు సమరసింహారెడ్డి, రావుయ్ చందమామ, షీను, అన్నయ్య, రాజకుమారుడు, కుషి, మురారి, సుబ్బు, నరసింహనాయుడు, ఇంద్ర, ఆది, ఠాగూర్, ఒక్కడు, గుడుంబ శంకర్, యజ్ఞం, పోకిరి, స్టాలిన్, బిల్లా, కలేజా, ఇస్మార్ట్ శంకర్ వంటి ఎన్నో సినిమాలకు గుర్తుండిపోయే సూపర్ సాంగ్స్ కంపోజ్ చేశారు. ఒకవైపు అగ్రహీరోలకు సినిమాలకు సంగీత దర్శకం వహిస్తూనే యువ హీరోస్కి కూడా కంపోజ్ చేసేవారు. అవన్నీ మ్యూజికల్ హిట్ అవడంతో మణిశర్మ గారు వెనుతిరిగి చూసుకోలేదు.

0: వస్తువాపిల్ల.
1: మణి శర్మ గారి సంగీతంలో ఇటు ఫాస్ట్ బీట్ సాంగ్తో మాస్ ఆడియన్స్ నుర్రు తెలిగిస్తూనే ప్రతి మూవీలో ఒక మెలోడీ సాంగ్ కూడా ఉండేది. ఆ మెలోడీ సాంగ్ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్సే. ఇక సమరసింహారెడ్డి సినిమాలో ముందుగా అందాల ఆడబొమ్మ సాంగ్ని వద్దన్నారంట డైరెక్టర్ బి గోపాల్ గారు. అయితే ఈ సాంగ్ బాగుంటుంది అని పక్కానే చేసి చెప్పారంట మణి శర్మ గారు. మరి అప్పట్లో ఈ సాంగ్ చాలా అంటే చాలా పాపులర్ అయ్యింది. అదే సాంగ్ ఇప్పుడు మీకోసం ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అలా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం కదా. మన్ శర్మ గారి సాంగ్స్ అంటేనే అలా ఉంటాయి. మరి చిరంజీవి గారి మూవీస్కి ఇంట్రడక్షన్ సాంగ్ మ్యాక్సిమం బాలుగారే పాడేవారు. కానీ చూడాలని ఉంది మూవీలో చాలా క్లాస్ సాంగ్, యమహా నగరి సాంగ్ని ఇంట్రడక్షన్ సాంగ్లో పెట్టడం, అలాగే నలుగురు నాన్ తెలుగు సింగర్స్తో పాడించడం జరిగింది చూడాలని ఉంది మూవీలో. గుణశేఖర్ గారి వినూత్న ప్రయోగం, అలాగే మణి శర్మ గారి సంగీతం ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇక మణి శర్మ గారు కంపోజ్ చేసినటువంటి మెలోడీలో చాలా మంచి పాటలు కూడా ఉంటాయి. అందుకే అతన్ని మెలోడీ బ్రహ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఈ బిరుదిచ్చింది ఎవరో కాదు, మనసిచ్చు చూడు చిత్రం షూటింగ్ టైంలో ఆ చిత్ర నిర్మాత ఎడిటర్ మోహన్ గారు ఇచ్చినటువంటి బిరుదు మెలోడీ బ్రహ్మ. మరి ఇప్పుడైతే మీకోసం చూడాలని ఉంది చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన పాట వచ్చేస్తుంది. వింటూ ఉండండి ఆకాశవాణి, స్టే ట్యూన్డ్.

200కు పైగా చిత్రాలకు సంగీతం అందించినటువంటి మణిశర్మ గారు అటు మెలోడీ సాంగ్స్ అయినా మాస్ బీట్స్ అయినా ఇక నేపథ్య సంగీతంలో తనదైన శైలిలో ప్రేక్షకులని అలరించారు. ఎస్పెషల్లీ హీరో ఎలివేషన్ సన్నివేశాలకు ఆయన అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోరు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన కంపోజ్ చేసినటువంటి సాంగ్స్ కూడా ఎన్నో పాటలు నేటికి సంగీత ప్రియుల హృదయాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. తెలుగులోనే కాకుండా ఇతర దక్షిణ భారత భాష చిత్రాలకు కూడా సంగీతం అందించి తన ప్రతిభను చాటుకున్నారు. ఎంతోమంది కొత్త సింగర్స్ని పరిచయం చేశారు. ఇప్పుడైతే ఎందరికో ఇష్టమైనటువంటి రావోయ్ చందమామ మూవీ నుంచి చాలా ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి కంపోజ్ చేసినటువంటి సూపర్ మెలోడీ వచ్చేస్తుంది. బాలు చిత్ర పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మనశర్మ గారి దగ్గర ఎస్ఎస్ తామన్, దేవిశ్రీ ప్రసాద్, ఇంకా సింగర్ కార్తీక్ మనశర్మ గారి దగ్గర వర్క్ చేయడం జరిగింది. ఇక అవార్డుల విషయానికి వస్తే 1999లో విడుదలైనటువంటి చూడాలని ఉంది, 2003లో విడుదలైనటువంటి ఒక్కడ మూవీకి నంది పురస్కారం వచ్చింది. ఇక ఫిలింఫేర్ అవార్డ్స్కి విషయానికి వస్తే చూడాలని ఉంది, చిరునవ్వుతో ఒక్కడ మూవీకి అందుకోవడం జరిగింది. అలాంటి గొప్ప సంగీత దర్శకుడి మనశర్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఏ వెరీ హ్యాపీ బర్త్డే మనశర్మ గారు. ఇదండి ఈనాటి గుర్తుకొస్తున్నాయి.

0: జల్సా చిత్రం నుంచి టిప్పు గోపికా పూర్ణిమ పాడిన పాట విన్నారు. గీత రచన భాస్కర్ భట్ల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. జోసెఫిన్ సెల్వరాజ్ గారిది మధురై జిల్లా కడచ్చన నందలై. జోసెఫ్ గారికి 4 అక్క చెల్లెలు, మరి ఈవిడ పెద్దామె. త్వరగా పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత బీఏ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ టైంలో వారి సంపాదన కుటుంబ

పోకిరి చిత్రం నుంచి కార్తీక్ మహాలక్ష్మి పాడిన పాట విన్నారు. గీత రచన భాస్కర భట్ల రవికుమార్, సంగీతం మణి శర్మ. జోసెఫిన్ సెల్వరాజ్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈనాటి చైతన్య స్ఫూర్తిలో 10,000 పెట్టుబడి పెట్టి 10 తేనెటీగల పెట్టెలతో తన సొంతూరులో వ్యాపారాన్ని ప్రారంభించారు. శని ఆదివారాల్లో తేనె సేకరించేవారు జోసెఫిన్ గారు. స్టార్టింగ్లో ఆదాయం తక్కువగా వచ్చినా వెనకడుగు వేయలేదు. ఆ తర్వాత 2010లో బ్యాంకులో లోన్తో పాటు నగలమ్మేసి 10 లక్షలతో వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వ్యాపారం సాఫీగా సాగుతున్నటువంటి టైంలోనే జోసెఫిన్ గారి భర్త సెల్వరాజు గారు అనారోగ్యంతో మరణించారు. ఆ బాధ నుంచి కోలుకోకముందే తన 13 ఏళ్ల కుమార్తె ప్రభా కూడా క్యాన్సర్తో మరణించడం జరిగింది. ఇద్దరు మరణించేసరికి తన ప్రపంచమంతా అంధకారమైపోయింది. కొన్నాళ్ళు ఇంటికే పరిమితమైపోయింది. తేనెటీగల పెట్టెలపై పర్యవేక్షణ లేకపోయేసరికి అవి అంతా వృధా అయి వ్యాపారంలో భారీ నష్టం వచ్చింది. మరి జోసెఫిన్ గారి అబ్బాయి విజయ్ కోసం ఏదైనా సాధించాలని మళ్ళీ బ్యాంకులో లోన్ తీసుకున్నారు. 1,000 తేనెటీగల పెట్టెలను తయారు చేయించారు. మధురై, తేని, శివగంగై, బిండుగల్, తిరుచి తదితర జిల్లాలోని పొద్దుతిరుగుడు పూల తోటల్లో నేరేడు చెట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ తేనెటీగల బాక్సుల నుంచి తేనె సేకరించడం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం తేనె తీసినటువంటి ఘనత జోసెఫిన్ గారిదే. ఇలా నోవెల్లా, సన్ఫ్లవర్, వేప, మునుగపూలు, పర్వత తేనె, కొంబో తేనెలను సేకరిస్తున్నారు. ఇలా తేనె సేకరించడమే కాకుండా తేనెకి తులసి, వెల్లుల్లి, అల్లం, మామిడి వంటి ఫ్లేవర్లను కూడా జోడించి 22 రకాల విలువల ఆధారిత ప్రోడక్ట్స్ని తయారు చేస్తున్నారు. ఈ సేకరించినటువంటి తేనెలను రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాలకు కూడా సరఫరా చేస్తున్నారు. ఇంకా తెలుసుకుందాం ఈవిడ గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

జోసెఫిన్ గారు తన వ్యాపారానికి విబీస్ నేచురల్ బీ ఫామ్ అని పేరు పెట్టి 50 మందికి ఉపాధి కల్పించారు. ఇక మధురైలోనే కాకుండా కేరళలోనూ తేనె కలెక్ట్ చేస్తున్నారు. లాక్డౌన్లో దాదాపు 13 కోట్ల వరకు నష్టం వచ్చినా తిరిగి పుంజుకున్నారు. ఎస్, చాలామంది నష్టం వచ్చినప్పుడు కుంగిపోతూ ఉంటారు. అలా కుంగిపోకుండా ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ఎంతో మందికి ఇన్స్పైర్. తేనెటీగలను పెంచాలనుకునే వారి కోసం స్టాండ్స్, స్మోకర్లు, తేనె తీయడానికి ఉపయోగించేటువంటి యంత్రాలు, పెట్టెలను తయారు చేసి అమ్ముతున్నారు కూడా. ఇలా 30 కోట్ల టర్నోవర్ లభిస్తుంది. ఇలా వ్యాపారం మాత్రమే కాదు, తేనెటీగల పెంపకంపై ఆసక్తి ఉన్న వారందరికీ శిక్షణ కూడా ఇస్తున్నారు జోసెఫిన్ గారు. అలా ఇప్పటి వరకు 3000 మందికి పైగా శిక్షణ ఇవ్వడం జరిగింది. వేరే స్టేట్స్కి వెళ్ళి కూడా శిక్షణ తరగతులు కండక్ట్ చేయడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక బృందాలతో కలిసి పనిచేస్తున్నారు. పిల్లల చదువు కోసం జస్ట్ 2000 ఆదాయం వస్తే చాలని అనుకున్నారు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు. కానీ నేడు అది ఇంత పెద్ద వ్యాపారంగా మారుతుందని కూడా అనుకోలేదు జోసెఫిన్ గారు. మరి సెల్వరాజ్ గారు 5 జాతీయ అవార్డులను గెలుచుకున్నారు తేనెటీగల పెంపకంలో. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల తరఫున 36 రాష్ట్ర అవార్డులు కూడా వచ్చాయి. జాతీయ స్థాయిలో ఉత్తమ మహిళ తేనెటీగల పెంపకందారు అవార్డు కూడా వచ్చింది జోసెఫిన్ గారికి. మరి వీరి జీవితం ఎంతో మందికి ఇన్స్పైర్. జీవితం ఎన్నో ఒడిదుడుకులను వస్తాయి, కానీ వాటి నుండి తప్పించుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్తేనే విజయం సాధించవచ్చని నిరూపించారు. ఇదండి ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుగుషరమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం హోదాకి పెంచారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలను ఆధునిక సాంకేతికతతో కలబోసి సన్నద్ధ సాయుధ దళాన్ని తయారు చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. లార్డ్స్ క్రికెట్ టెస్టులో ఇవాళ ఆట రెండో రోజున ఇంగ్లాండ్ ఒక వికెట్ నష్టానికి 21 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునః ప్రారంభిస్తుంది. విమ్మిల్టన్ టెన్నిస్ లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెకియాకి చెందిన కరోలినా ముచోవా లిండా నోస్కోవా మధ్య జరుగుతుంది. న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ మధ్య జరిగిన చర్చల అనంతరం భారత్ న్యూజిలాండ్ దేశాలు ఈరోజు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యానికి అప్గ్రేడ్ చేశాయి. 2030 నాటికి తమ వార్షిక ద్వైపాక్షిక వస్తు సేవల వాణిజ్యాన్ని రెట్టింపు చేసి 35,000 కోట్ల రూపాయలకు చేర్చాలని 5 ఏళ్ల లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. ప్రధానమంత్రి న్యూజిలాండ్ పర్యటనపై ఆక్లాండ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ తూర్పు విభాగ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ఈ వివరాలను తెలియజేశారు.
1: The decision by the two prime ministers to raise the relationship to a strategic partnership, they also decided that this goal of a new strategic relationship would be approached systematically, to which they decided that there would be a roadmap to take us forward the next couple of years. This roadmap has been summarized, in fact, in a document which has been released along with the joint statement that the two prime ministers are issuing at the conclusion of their talks.
0: ఈ సమావేశం ద్వారా పలు నిర్దిష్ట ఫలితాలు వచ్చాయని, వాటిలో ముఖ్యంగా రాబోయే 4 ఏళ్లలో సంబంధాలు విస్తరించేందుకు ఒక రోడ్ మ్యాప్, ఇండో పెసిఫిక్ సముద్ర సహకారాన్ని పెంపొందించడానికి ఒక విధి విధానం, భారత నౌకాదళం న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్స్ మధ్య పరస్పర లాజిస్టిక్స్ మద్దతు ఒప్పందం ఉన్నాయని టండన్ తెలియజేశారు. చర్చల అనంతరం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఇరువురు నాయకులు ఇండో పెసిఫిక్ ప్రాంతంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారని, స్వేచ్ఛ బహిరంగ శ్రేయస్కరమైన ప్రాంతం కోసం తమ ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించారని పేర్కొన్నారు. సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత నిబంధనలతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థను కాపాడడం ప్రాముఖ్యతను కూడా ఇద్దరు నాయకులు చెప్పారు. ఇండో పెసిఫిక్ లో సహకారాన్ని పెంచడంపై దృష్టి సారించడంలో భాగంగా ఇరుపక్షాలు సహకారం, సమన్వయం, సమాచార మార్పిడిని బలోపేతం చేయడానికి అంగీకరించాయి. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పైన చర్చలు ముగియడం, దానిపై సంతకాలు చేయడాన్ని ఇద్దరు నాయకులు స్వాగతించారు. ఈ ఒప్పందం త్వరగా అమల్లోకి వచ్చేలాగా, సమర్థవంతంగా అమలయ్యేలాగా కలిసి పనిచేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. పశ్చిమాసియా ఘర్షణపై నరేంద్ర మోదీ క్రిస్టోఫర్ లక్సన్ చర్చిస్తూ అక్కడ ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు తగ్గించాలని, పౌరుల రక్షణ ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
2: हमने भारत न्यूजीलैंड संबंधों को स्ट्रेटेजिक पार्टनरशिप के स्तर पर ले जाने का ऐतिहासिक निर्णय लिया है. इसके अंतर्गत हम हर क्षेत्र में स्पष्ट लक्ष्यों और ठोस परिणामों के साथ आगे बढ़ेंगे. इस वर्ष हमने रिकॉर्ड समय में फ्री ट्रेड एग्रीमेंट किया. इस उपलब्धि से दोनों देशों के उद्योगों, किसानों और युवाओं के लिए नए द्वार खुलेंगे.
0: రెండు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అనేక కొత్త అవకాశాలను, సహకారానికి మార్గాలను ప్రారంభిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తన న్యూజిలాండ్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక చారిత్రాత్మకమైన మైలురాయని, ఇరు దేశాల మధ్య బంధానికి సరికొత్త వేగాన్ని ఇస్తుందని ఆయన అన్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి న్యూజిలాండ్ ప్రధానమంత్రితో కలిసి ఆక్లాండ్లో జరిగిన ఇండియా న్యూజిలాండ్ బిజినెస్ ఎంగేజ్మెంట్ 2026 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు ప్రవాస భారతీయులను కూడా ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. దేశ తీర ప్రాంత భద్రతను అపేచ్ఛంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్తో కలిసి బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ సాధించిన ప్రగతిని అమిత్ షా సమీక్షించారు. ఓడరేవుల భద్రతను కేవలం లైసెన్స్ పొందిన ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు మాత్రమే అప్పగించాలని, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ద్వారా శిక్షణ పొందిన సిబ్బందిని మాత్రమే అక్కడ మోహరించాలని కూడా హోంమంత్రి సమావేశంలో చెప్పారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలు అధునాతన సాంకేతికతలు రెండింటినీ బలోపేతం చేయడం ద్వారా భారత్ ఒక బలమైన స్వయం సమృద్ది గల భవిష్యత్తుకు సిద్దంగా ఉండే రక్షణ దళాన్ని నిర్మిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు చెప్పారు. భవిష్యత్తులో జరిగే యుద్దాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర ఆవిర్భావ సాంకేతికతలను ఉపయోగించవచ్చునని, అయితే అంతిమంగా జాతీయ సంకల్పం, ధైర్య సాహసాలు గల సైనికులు, సమర్థవంతమైన సైనిక శక్తి ద్వారానే యుద్దాలు గెలవగలమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన ప్రాజెక్ట్ 17A 6వ స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని జలప్రవేశం చేయించిన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. ఈ యుద్దనౌక చేరిక భారత్ సముద్ర శక్తిని, స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో మరొక మైలురాయని ఆయన పేర్కొన్నారు.
3: ఐఎన్ఎస్ మహేంద్రగిరి మే మల్టీ ఫంక్షన్ రాడార్ కే సాథ్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కా కాంబినేషన్ హై జో ఆకాశ్ సే ఆనే వాలే కిసీ భీ ఖతరే కో దూర్ సే హీ పహచాన్ కర్ నష్ట కర్ సక్తే హై ఔర్ ఇస్మే ఇండిజినస్ రాకెట్ లాంచర్ హై టార్పీడో లాంచర్స్ హై ఏక్ ఇంటిగ్రేటెడ్ యాంటీ సబ్మరీన్ డిఫెన్స్ సిస్టమ్ హై ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ హై ఔర్ క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ భీ హై.
0: ఐఎన్ఎస్ మహేంద్రగిరిలో 75% పైగా స్వదేశీ పరికరాలతో నిర్మించారని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈ యుద్ద నౌక గగనతలం, సముద్ర ఉపరితలం, సముద్ర గర్భంలో వచ్చే ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉందని, ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత భద్రతను కార్యాచరణ పరిధిని గణనీయంగా బలపేతం చేస్తుందని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా చెప్పారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీని జరుపుకునే ఈ రోజు పెరుగుతున్న జనాభా వల్ల తలెత్తే సవాళ్లు, అవకాశాలను ముఖ్యంగా తెలియజేస్తుంది. జనాభా సంబంధిత ఆందోళనలు పరిష్కరించేందుకు, సుస్థిర భవిష్యత్ వైపు అడుగులు వేసేందుకు ఇది ఒక రిమైండర్ వంటిది. 1989లో అప్పటి యునైటెడ్ నేషన్స్ అభివృద్ది కార్యక్రమం UNDP గవర్నింగ్ కౌన్సిల్ ద్వారా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించారు. జనాభా సమస్యలు, పర్యావరణం, అభివృద్దికి వాటితో ఉన్న సంబంధాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా జరపాలని 1990 డిసెంబర్లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానించింది. ఈ సంవత్సరం ఈనాడు భవిష్యత్తు కోసం యువత ఆశలు, ఆకాంక్షలను సాకారం చేయడం అనే ఇతివృత్తంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మహిళల క్రికెట్లో లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్ 2వ రోజున ఇంగ్లాండ్ జట్టు 1 వికెట్ నష్టానికి 21 పరుగులున్న ఓవర్ నైట్ స్కోర్తో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ను పునః ప్రారంభిస్తుంది. ఈరోజు ఆట భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత జట్టు అంతకుముందు తన మొదటి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధన్నా 83 పరుగులు చేయగా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, దీప్తి శర్మ ఇద్దరు అర్ధ సెంచరీలతో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 285 పరుగుల వద్ద ముగిసింది. వింబుల్డన్ టెన్నిస్ లో ఈరోజు లండన్ లో జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్ లో చెకియాకు చెందిన కరోలినా ముచోవా తమ దేశానికే చెందిన లిండా మోస్కోవాతో తలపడతారు. రేపు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారుడు ఇటలీకి చెందిన యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరేవ్ తో తలపడనున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో నిన్న రాత్రి అమెరికాలోని ఇంగల్వుడ్ లో లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2-1 గోల్స్ తేడాతో బెల్జియంను ఓడించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. అంతకుముందు బాస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 2-0 గోల్స్ తేడాతో మొరక్కోపై సునాయాస విజయం సాధించి సెమీఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. మిగిలిన క్వార్టర్ ఫైనల్స్ లో ఈ రాత్రి మయామి గార్డెన్స్ లో నార్వే జట్టు ఇంగ్లాండ్ తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా 2 దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం హోదాకి పెంచారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలను ఆధునిక సాంకేతికతతో కలబోసి సన్నద్ధ సాయుధ దళాలను తయారు చేస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. లార్డ్స్ క్రికెట్ టెస్ట్ లో ఈవేళ ఆట 2వ రోజునే ఇంగ్లాండ్ 1 వికెట్ నష్టానికి 21 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునః ప్రారంభిస్తుంది. వింబుల్డన్ టెన్నిస్ లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెకియాకు చెందిన కరోలినా ముచోవా లిండా నాస్కోవా మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి వివిధ భారతీ కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. పెద్ద చిత్రం నుంచి మోహిత్ చౌదన్ పాడిన పాట, గీతరచన బాలాజీ, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఓజీ చిత్రం నుంచి శృతి రంజని పాడిన పాట, గీత రచన కళ్యాణ్ చక్రవర్తి, సంగీతం తమ.

ఇప్పుడు విందాం బ్యాండ్ మేళం చిత్రం నుంచి రామ్ రాథోడ్, అదితి బావరాజ్ పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం విజయ్ బుల్గనిన్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఇప్పుడు విందాం పుష్ప 2 చిత్రం కోసం శంకర్ బాబు కందుకూరి, లక్ష్మీదాస, దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట. సాహిత్యం అందించారు చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మనుజనరంజని. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు విందాం మిరా చిత్రం నుంచి అర్మాన్ మాలిక్ పాడిన పాట, గీత రచన కృష్ణకాంత్, సంగీతం గౌరహరి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ నగరం బుల్లెట్ రైళ్లకు మెగా హబ్ గా మారబోతుందని, ఈ రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి 5454 కోట్ల రూపాయలు కేటాయించామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొనుగోలు ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్బర్ భారత్ విజన్ వల్ల దేశం సొంతంగా సాంకేతికతను సృష్టించే స్థాయికి చేరిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటం నేరమవుతుందని, అలాంటి వారికి జైలు శిక్ష జరిమానా పడుతుందని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సి సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి వల్ల హైదరాబాద్ నగరం బుల్లెట్ రైళ్లకు మెగా హబ్ గా మారబోతుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. హైదరాబాద్ నుంచి పూణే, చెన్నై, బెంగళూరుకు 3 బుల్లెట్ రైళ్లు కారిడార్లను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. దీనివల్ల హైదరాబాద్ నుంచి అమరావతికి కేవలం 70 నిమిషాల్లోనే చేరుకోవచ్చని చెప్పారు. ఈరోజు హైదరాబాద్ లో ఐటీ నిపుణులతో జరిగిన సమాపేశంలో ఆయన మాట్లాడుతూ, దేశం ప్రస్తుతం ఐటీ రంగం నుంచి ఏఐ దిశగా దూసుకుపోతుందని చెప్పారు. దేశాన్ని సెమీ కండక్టర్ హబ్ గా మార్చేందుకు 315 విశ్వవిద్యాలయాల్లో డిజైన్ టూల్స్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం 15 లక్షల కోట్ల మార్కును దాటిందని, అందులో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైల్వే నిధుల విషయంలో తెలంగాణకు సరైన న్యాయం జరగలేదని, తమ ప్రభుత్వం బడ్జెట్లో 5454 కోట్ల రూపాయలు కేటాయించిందని గుర్తు చేశారు. రాష్టంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొనుగోలు ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తామని, ఆసుపత్రుల్లో వైద్య పరికరాల పనితీరును పర్యవేక్షించేందుకు సెంట్రలైజ్డ్ డాష్బోర్డ్ ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ చెప్పారు. ఆ మేరకు తగు చర్యలు తీసుకోవాలని రాష్ట వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ TGMSIDC అధికారులను ఆదేశించారు. పరికరాల కొనుగోళ్లకు ఇండెన్ ఇవ్వడం నుంచి వాటిని ఆసుపత్రుల్లో అమర్చేంత వరకు ప్రతి దశను ఆన్లైన్లో పర్యవేక్షించాలని, వైద్య పరికరాల పనితీరును పర్యవేక్షించేందుకు సెంట్రలైజ్డ్ డాష్బోర్డ్ ఏర్పాటు చేయాలని అన్నారు. వైద్య పరికరాల నిర్వహణ కోసం రాష్ట వ్యాప్తంగా 8 మంది బయోమెడికల్ ఇంజనీర్లను నియమించాలని మంత్రి ఆదేశించారు. టీజీఎంఎస్ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పేల్, డీఎంఎస్ నరేంద్ర కుమార్, డీహెచ్ రవీంద్ర నాయక్ తదితరులు ఈ సమాపేశంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్బర్ భారత్ విజన్ వల్ల దేశం సొంతంగా సాంకేతికతను సృష్టించే స్థాయికి చేరిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. యూపీఐ లాంటి డిజిటల్ మౌలిక సదుపాయాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. హైదరాబాద్ నోవోటెల్ హోటల్లో హెచ్వైసీఏ, జీసీసీఎస్, ఐటీ అధినేతలతో ఈ రోజు జరిగిన సమాపేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా గ్లోబల్ మార్కెట్ సంపద నేరుగా మన దేశ కార్మికులు, స్టార్టప్ల బ్యాంక్ ఖాతాల్లోకి చేరుతుందని స్పష్టం చేశారు. రైల్వే భద్రతా వ్యవస్థ కవచ్ పైలట్ ప్రాజెక్టును తెలంగాణలో ఏర్పాటు చేయడం పట్ల కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, శంషాబాద్ విమానాశ్రయాన్ని 750 కోట్ల రూపాయలతోనూ, నాంపల్లి రైల్వే స్టేషన్ను 350 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. వరంగల్, కరీంనగర్ లాంటి నగరాలను కూడా పారిశ్రామికంగా బలోపేతం చేయాలని కిషన్ రెడ్డి ఐటీ అధినేతలను కోరారు. తయారీ రంగ పరిశ్రమల్లో పెట్టుబడులకు ఇతర రాష్టాల కంటే తెలంగాణ అత్యంత అనుకూలమైనదని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు అన్నారు. పారిశ్రామిక విధానాలు, మౌలిక వసతులు, నైపుణ్యం కల మానవ వనరులతో ప్రపంచస్థాయి తయారీ కేంద్రంగా రాష్టాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికబద్దంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్టంలో పెట్టుబడులు పెట్టేలా జర్మనీ దేశ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని నిన్న తమను కలిసిన ఆ దేశ అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని కోరారు. తెలంగాణ జర్మనీ భాగస్వామ్యం పెట్టుబడులకే పరిమితం కాకుండా సాంకేతికత, పరిశోధన, నైపుణ్యాభివృద్ది రంగాలకు విస్తరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని శ్రీధర్బాబు స్పష్టం చేశారు. దేవుళ్లపై ఒట్టు పెట్టడం, మాట తప్పడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలవాటేనని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఖమ్మం జిల్లాలో బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయడంలో విఫలమైన ప్రభుత్వం దానిని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నీళ్లను ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని పంపిణీ చేయాలని పదవి విరమణ చేసిన ఇంజనీర్లు చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవలగూడలో చోటు చేసుకున్న 6 హత్యల పట్ల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషిని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ainews_hvdని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
ఎన్నికల నిబంధనల మేరకు రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటం నేరమవుతుందని, అలాంటి వారికి ఏడాది జైలు శిక్ష, జరిమానా విధిస్తారని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సి సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. చనిపోయిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించి ఇతర పొరపాట్లను సరిదిద్దడమే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని నిన్న హైదరాబాద్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో చెప్పారు. సాధారణ పౌరుల నుంచి ఉన్నత స్థాయి వారి వరకు ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేయాల్సి ఉంటుందని, ఎవరికీ మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. రాష్టంలో 3.38 కోట్ల మందికి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తున్నామని, వాటిని నింపి బీఎల్ఓలకు ఇవ్వకపోతే ఓటర్ ముసాయిదా జాబితాలో పేరు ఉండదని సుదర్శన్ రెడ్డి చెప్పారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఓటర్ల సౌకర్యార్థం ఎన్యూమరేషన్ ఫారాలను ఉర్దూలోనూ అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. వరంగల్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వివిధ మండలాల ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్ర పరిధిలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ సేకరణ డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆమె ఈరోజు నిర్వహించిన

0: ఏర్పాటు చేయాలని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 31వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ విధించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రదర్శనలు, రాస్తారోకలు, సమావేశాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. పర్యావరణానికి పెనుముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ వినియోగ నివారణకు సమిష్టిగా కృషి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ప్లాస్టిక్ రహిత సంచులు, పర్యావరణ పరిరక్షణ క్యాంపుల పంపిణీని ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: ప్లాస్టిక్ అంతా కూడా నిషేధించే విధంగా ఒక మంచి ఆలోచనతో ముందు పెట్టిన మత్స్యమూర్తి గారికి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రిగా పూర్తి సహకారం అందిస్తూ జైవ క్షేత్రం అంతా కూడా ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా ఉండాలి. ప్లాస్టిక్ ఎవరు కూడా వాడద్దు, దానివల్ల పర్యావరణం చాలా ప్రమాదం ఉంది. వ్యాపారస్తులు అంతా కూడా క్లాత్ బ్యాగ్స్ వాడాలని చెప్పేసి నిపుణులు జరుగుతుంది.
0: సంగారెడ్డి జిల్లాలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఏఎన్ఎంల 1931 ఖాళీల భర్తీకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను అధికారులు విడుదల చేశారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ సాయంత్రంలోగా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు MHSRB వెబ్సైట్ ద్వారా తెలియజేయవచ్చని అధికారులు పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల్లో వచ్చే 3-4 రోజుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేసింది. రాష్టం నుంచి కర్ణాటక సమీపంలోని సముద్ర తీరానికి ఆనుకుని తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు ద్రోణి సాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో నేడు, రేపు కొన్ని చోట్ల వర్షం పడే అవకాశం ఉందని, అదే సమయంలో ఎండతీవ్రత ఉండవచ్చని వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాలుపోయిన 25 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసినట్లు MPDCL జిల్లా ఎస్సీ వేణుమాధవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇల్లంతకుంట, ముస్తాబాద్, తంగలపల్లి తదితర గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వాలు 16వ ఆర్థిక సంఘం నిధులు అందుకున్న 10 రోజుల్లోగా వాటిని స్థానిక సంస్థలకు బదలాయించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఈ ప్రక్రియలో జాప్యమైతే వడ్డీ చెల్లించవలసి ఉంటుందని అన్ని రాష్ట ప్రభుత్వాలకు లేఖ రాసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. హైదరాబాద్ నగరం బుల్లెట్ రైళ్లకు మెగా హబ్ గా మారబోతుందని, ఈ రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి 5,454 కోట్ల రూపాయలు కేటాయించామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొనుగోళ్ల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనాథ్ సింహ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్బర్ భారత్ విజన్ వల్ల దేశం సొంతంగా సాంకేతికతను సృష్టించే స్థాయికి చేరిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటం నేరమవుతుందని, అలాంటి వారికి జైలు శిక్ష, జరిమానా పడుతుందని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సి సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. మీకెంతో ఇష్టమైన మీ ఆల్ టైమ్ ఫేవరెట్ షో షో టైం ఈ రోజు కూడా సిద్ధంగా ఉంది. మరి మీ అడిగే ప్రశ్నలకి మీ సమాధానం, మీ పేరు, మీ ప్రాంతం పేరు మా వాట్సాప్ నెంబర్ 0402324085 నెంబర్కి పంపండి. మరి మొదటి ప్రశ్న, ప్రస్తుత ప్రసార భారతి చైర్మన్ ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి.

షో టైం వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. మరి మొదటి ప్రశ్న, ప్రస్తుత ప్రసార భారతి చైర్మన్ ఎవరు అని అడిగాను. రైట్ ఆన్సర్ పంపించారు శివమణి. హన్మకొండ నుంచి పాలెంపూలి, ఆలగడ్డ నుంచి నీలిమ, హైదరాబాద్ నుంచి పిపి రావు, ఖైరతాబాద్ నుంచి శ్రీకాంత్, న్యాగనంద్ నుంచి ఇంకా గంగారెడ్డి, ఆదిలాబాద్ నుంచి బాలకృష్ణ, నర్సంపేట నుంచి శ్రీరామ్ నరేందర్, వెంకట్ నర్సయ్య, న్యాగనంద్ నుంచి సంగవి శ్రీనివాస్, నిజామాబాద్ నుంచి పోలేపల్లి శ్రీనివాస్, రాజనపేట నుంచి కట్ల సత్య, శిశుమలత, భూదన్ పోచంపల్లి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి చంద్రశేఖర్ శర్మ, నిజామాబాద్ నుంచి బ్రహ్మయ్య, కర్నూలు నుంచి దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు నుంచి ప్రేమ్నాథ్ కళావతి, ఆర్మూర్ నుంచి గణేష్ రాజ్, కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు రమణి సుబ్బారావు సికింద్రాబాద్ నుంచి. సరైన సమాధానం మరి రైట్ ఆన్సర్ వచ్చేసి శ్రీ ప్రసూన్ జోషి గారు ప్రసార భారతి చైర్మన్ గా నియమితులయ్యారు. మరి రెండో ప్రశ్న, ప్రభాస్ నటించినటువంటి ఒక చిత్రంలో సిమ్రన్ గారు ఒక స్పెషల్ సాంగ్ లో కనిపిస్తారు, మరి ఆ మూవీకి సంగీత దర్శకులు ఎవరు? ప్రశ్న మరొకసారి, ప్రభాస్ నటించిన ఒక చిత్రంలో సిమ్రన్ గారు ఒక స్పెషల్ సాంగ్ లో కనిపిస్తారు, ఆ మూవీకి సంగీత దర్శకులు ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేయండి.

చేశారు. ఆ మూవీకి సంగీత దర్శకుడు ఎవరు అని అడిగాను, చాలా మంది సరైన సమాధానం పంపించారు. సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాల్ నుంచి, మానస తిలక్ నగర్ నుంచి బ్రూస్లీ, సూర్యారం నుంచి ఎలగండ్ల మార్కండేయ, బూదన్ పోచంపల్లి నుంచి శ్రీకాంత్ గౌతమి, రామగిరి నుంచి ఇంకా డి సూరిబాబు, కళ్యాణి శ్రీకాకుళం నుంచి పాష పెద్ద పెద్ద పూటం నుంచి ఇంకా పద్మావతి, చెంచల్గూడ నుంచి కేవీరావు, ఖైరతాబాద్ నుంచి సత్య శిశాంతి, సుచిత్ర నుంచి లావణ్య శ్రీనివాస్, నిజామాబాద్ నుంచి సంధ్య, కడప నుంచి శ్రీరామ్ నరేందర్, నాగనగర్ నుంచి వరంగల్ ఎల్బీనగర్ నుంచి ఉర్మిల, పి రమక్క శ్రీనివాస్, కాజీపేట కె గంగారెడ్డి, ఆదిలాబాద్ త్రివణం రాజ్, సూర్యశ్రీ, కౌకూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో దమ్మోజ్ వెంకటాచారి, నల్గొండ నుంచి భూమిదిని లక్ష్మీనారాయణ, కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, అలాగే రాజు కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత సరైన సమాధానం. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి రాఘవేంద్ర మూవీ. ఆ మూవీకి సంగీతం వహించారు మణి శర్మ గారు. ఇప్పుడు అదే సాంగ్ మరి మీకోసం వచ్చేస్తుంది. అంతకంటే ముందు మరో ప్రశ్న. ఫ్రాన్స్లోని ప్రతిష్టాత్మక లూమియర్ మ్యూజియంలో తన పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా అపురూప గౌరవాన్ని అందుకున్న దర్శకుడు ఎవరు? రీసెంట్గా ఫ్రాన్స్లోని ప్రతిష్టాత్మక లూమియర్ మ్యూజియంలో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా అపురూప గౌరవాన్ని అందుకున్న దర్శకుడు ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324085 వాట్సాప్ చేయండి.

షోటో వింటున్నారు ఓన్లీ ఆకాశవాణి వివిధ భారతి. ఫ్రాన్స్ లోని ప్రతిష్టాత్మక లుమియర్ మ్యూజియంలో తన పేరు చిరస్థాయికి నిలిచిపోయేలా అపురూప గౌరవాన్ని అందుకున్న దర్శకుడు ఎవరు అని అడిగాను. చాలా మంది సరైన సమాధానం పంపించారు. శ్రీనివాస లావణ్య నిజామాబాద్ నుంచి, శక్తి శశాంతి రిషిత సుచిత్ర కాలం నుంచి, భోగ మార్కండే అనిత భూదన్ పోచంపల్లి నుంచి, ఎన్ నరేష్ రోజా మహబూబ్ నగర్ నుంచి, అప్పలరాజు పేడన, సిహెచ్ రమాదేవి గీతానగర్, భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ అమనగుర్తి నుంచి, నిమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం, దమ్మూజి వెంకటాచార్య చిత్రాల నుంచి బలరాం, సరోజా కాజుపేట నుంచి, ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు పుట్టపాక నుంచి భవానీ వెంకట్, పాలెంపూడి అలగడ్డ నుంచి రైట్ ఆన్సర్, అలాగే మోహన్ శోభారాణి దయానంద కాలం నుంచి రైట్ ఆన్సర్, గణేష్ రాజు కోనాపూర్ నుంచి సరైన సమాధానం పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ లుమియర్ మ్యూజియంలో తన పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా అపురూప గౌరవాన్ని అందుకోవడం జరిగింది. రాజమౌళి గారు బాహుబలి లాంటి ఎన్నో మూవీస్ని చూసి తెలుగు ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్లారు కదా. మరి మరో ప్రశ్న, ప్రతి జిల్లా నుంచి స్థానిక రుచికరమైన వంటకాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక వంటకం పథకాన్ని ప్రారంభించింది? ప్రతి జిల్లా నుంచి స్థానిక రుచికరమైనటువంటి వంటకాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక వంటకం పథకాన్ని ప్రారంభించింది? ఏ రాష్ట్రం? ఆన్సర్ తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేయండి.

షో టైం వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి స్టూడియోల సమయం 1 గంట దాటి 44 నిమిషాలు. మరి నేను అడిగినటువంటి ప్రశ్న, ప్రతి జిల్లా నుంచి స్థానిక రుచికరమైన వంటకాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక వంటకం పథకాన్ని ప్రారంభించింది? మరి రైట్ ఆన్సర్స్ పంపించారు పానుగంట రవిగౌడ్ బిహెచ్ఎల్ నుంచి, సతీష్ శాంతి సుచిత్ర సర్కిల్ నుంచి, శ్రీరామ్ నరేందర్ న్యావరణ నుంచి, భోగ మార్కండ్య భూధన్ పోచంపల్లి నుంచి, భాను మియాపూర్ నుంచి, పోలపల్లి శ్రీనివాస్ రాజనపేట నుంచి, కట్ల సతీష్ రాంపురం నుంచి, పున్న వెంకటేశం నిమ్మాని నుంచి, పంతాడి శ్రీనివాస్ మూరిపులం నుంచి, ఎం నరేష్ రోజా మహబూబ్ నగర్ నుంచి, ఇంకా అప్పలరాజు పెడన రైట్ ఆన్సర్ పంపించారు చాలా మంది. కుంట గంగారెడ్డి ఆదిలాబాద్ నుంచి రైట్ ఆన్సర్, అలాగే ప్రొద్దుటూరు కడప నుంచి దస్తగిరి రైట్ ఆన్సర్, అలాగే నవనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, కిష్టాపురం నుంచి పాష రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో హర్షిని ఆదిలాబాద్ నుంచి, పుట్టపక్క నుంచి భవానీ వెంకట్, భూమిదేని లక్ష్మీనారాయణ, అమనగుర్తి నుంచి రైట్ ఆన్సర్ రాజు, కోనాపూర్ నుంచి బాలకృష్ణ, నర్సంపేట నుంచి దమ్మోజి వెంకటాచారి, చిత్తేళ్ల నుంచి రైట్ ఆన్సర్ పాలెంపోలే, ఆలగడ్డ నుంచి జానకి, కృష్ణ, కిరణ్ నాగారం నుంచి రైట్ ఆన్సర్, అలాగే శ్రీరామదాసు కూపాచారి, అనిత సాయి రైట్ ఆన్సర్, ఇంకా కాజుపేట నుంచి ప్రణీత్ రైట్ ఆన్సర్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ స్టేట్ ఈ ఒక జిల్లా ఒక వంటకం పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి మరో ప్రశ్న, నిక్కీ జూనియర్ సంగీతం అందించినటువంటి ఒక మల్టీ స్టారర్ మూవీకి మణి శర్మ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు, ఏ మూవీ అది? నిక్కీ జూనియర్ సంగీతం అందించినటువంటి ఒక మల్టీ స్టారర్ మూవీకి మణి శర్మ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు, ఏ మూవీ అది? ఆన్సర్ తెలిస్తే 04023240852కి వాట్సాప్ చేయండి.

షో టైం వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఒక మల్టీ స్టారర్ మూవీకి మణి శర్మ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఏ మూవీ అది అని అడిగాను, చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. బాలకృష్ణ నర్సంపేట నుంచి, ఇంకా భోగ మార్కండయ్య అనిత భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్, ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో సంధ్య లీల ఆదిలాబాద్ నుంచి, అప్పలరాజు పెడన నుంచి, పంతడు శ్రీనివాసరావు మోరిపల్లెం నుంచి, నార్కెట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, అలాగే సన్నీ కాజుపేట నుంచి రైట్ ఆన్సర్, నందిపేట నుంచి మధుకర్, బొమ్మిడి లక్ష్మీనారాయణ అమనగుర్తి నుంచి, పుట్టపక్క నుంచి భవానీ వెంకట్ రైట్ ఆన్సర్, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి రైట్, ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుంచి, ఎం నరేష్ రోజా మూసాపేట మహబూబ్ నగర్ నుంచి, పాలంపోలే ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ నుంచి శ్రీనివాస్ లావణ్య, మిర్యాల తిరుమలయ్య పుట్టపక్క నుంచి రైట్ ఆన్సర్, దమ్మోజ్ వెంకటాచారి చిత్రాల నుంచి, కుబేర్ నుంచి రంజిత్ సంధ్య రైట్ ఆన్సర్.

ఇంకా మియాపూర్ నుంచి భాను, గీతానగర్ నుంచి సంధ్య, ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో మురహరి యశోద్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రైట్ ఆన్సర్, కరీంనగర్ నుంచి సులోచన, కేజీ రెడ్డి ఆదిలాబాద్ రైట్ ఆన్సర్, అలాగే నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, శ్రీనివాస్ రాజన్నపేట నుంచి రైట్ ఆన్సర్, ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు పోలపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల నుంచి రైట్ ఆన్సర్, ఇంకా సరైన సమాధానం పంపించారు ఫిరిజాదిగూడ నుంచి శ్రీనివాస్, జాపు భువనేశ్వర్ వెల్లుల్ల నుంచి, ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో బబ్లు రేణుక దుబాయ్ నుంచి రైట్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ వచ్చేసి సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమాకి మిక్కీ జే మరి సంగీతం అందించగా మణిశర్మ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. మరి ఇదండి ఈనాటి షో టైం. విని ఎంజాయ్ చేశారు కదా? మరి షో టైంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి వింటున్నారు. స్టూడియో సమయం 2 గంటలు దాటి 15 నిమిషాలు. ఆకాశమే హద్దుగా భావించి తమ ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ప్రతి రంగంలో విజయ పథకాన్ని ఎగురవేస్తున్న మహిళా మనులు ఎంతోమంది. వారి విజయగాథలు తెలుసుకుంటాం కదా ప్రతిరోజు శక్తిశీల్లో. ఈనాటి శక్తిశీల్లో భారతదేశానికి ఎన్నో అంతర్జాతీయ పథకాలు అందించి తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచిన ప్రముఖ ఆర్చర్ జ్యోతి సురేఖ విన్నం గురించి తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

బేబీ చిత్రం నుంచి శ్రీరామచంద్ర ఆలపించిన గీతం విన్నారు. గీతరచన అనంత శ్రీరామ్, సంగీతం విజయ్ బుల్గనిన్. శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. జ్యోతి సురేఖ గారు ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. వారి ఫాదర్ 3 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడే స్విమ్మింగ్ వైఫ్ని తీసుకెళ్లారు సురేఖ గారిని. అయితే 5 ఇయర్స్ రాకముందుకే సురేఖ గారు 5 కిలోమీటర్ల పాటు కృష్ణా నదిని ఈది అరుదైనటువంటి ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి చోటు సాధించడం జరిగింది. దాంతో ఆమె కెరీర్ స్విమ్మింగ్ వైపు వెళ్తుంది అని అనుకున్నారు. అయితే కొంతకాలం తర్వాత స్విమ్మింగ్ ఈవెంట్స్లో పోటీ పడే పరిస్థితికి వచ్చేసరికి అంతా మారిపోయింది. కోచ్లు ఆమె స్విమ్మింగ్కి లాంటి క్రీడాంశానికి సరిపోదని చెప్పడం జరిగింది. మరి ఆర్చర్ వైపు ఎలా వెళ్లారో ఈ పాట తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: నాని నటించిన మజ్ను చిత్రం నుంచి హరిచరణ్ పాడిన పాట విన్నారు. గీత రచన రామజోగి శాస్త్రి, సంగీతం గోపి సుందర్.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
0: శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. స్విమ్మింగ్కి ఆల్టర్నేట్ సొల్యూషన్ కోసం వారి ఫాదర్ టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి రాకెట్ స్పోర్ట్స్ ట్రై చేద్దాం అనుకున్నారు. మనం జ్యోతి సురేఖ గురించి తెలుసుకుంటున్నాం కదా, అక్కడ కూడా అదే సమస్య వస్తుంది కావచ్చు అని అన్ని రకాలుగా ఆలోచించి సురేఖ గారిని ఆర్చర్ వైపు నడిపించారు. మరి 11 ఇయర్స్ ఏజ్లోనే ఆర్చరీ విల్లును చేతిలో విల్లు పెట్టుకున్నప్పుడు సురేఖ గారు ఇన్ని విజయాలు సాధిస్తారని వాళ్ళ ఫాదర్ అని అనుకోలేదు. ఇంకా తెలుసుకుందాం వారి గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శక్తిశీల్లో జ్యోతిసురేఖ గురించి తెలుసుకుంటున్నాం. విజయవాడలో మాజీ ఆటగాడు జె రామారావు గారి వద్ద సురేఖ గారు ఆర్చరీలో ఆరు తేరడం జరిగింది. 4 ఇయర్స్ కోచ్గా ఆయనకే పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడంతో సురేఖ గారి ఆట పూర్తిగా మెరుగైంది. ఈ క్రమంలో 2011లో సురేఖ గారు అరుదైన ఘనత సాధించారు. జాతీయ స్థాయి పోటీల్లో విశేషంగా రాణిస్తూ జస్ట్ 15 ఇయర్స్ ఏజ్లోనే సీనియర్ ఛాంపియన్గా అవతరించారు. అదే ఏడాది సబ్ జూనియర్, జూనియర్ నేషనల్స్లో విజేతైనటువంటి ఆమె 3 వయో విభాగాల్లోనూ ఒకే ఏడాది ఛాంపియన్గా నిలిచిన తొలి ఆర్చర్గా నిలిచారు జ్యోతి సురేఖ. ఇంకా తెలుసుకుందాం, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఇస్మార్ట్ శంకర్ చిత్రం నుంచి అనురా కులకర్ణి, రమ్య బెహ్రా ఆలపించిన గీతం విన్నారు. గీత రచన భాస్కర భట్ల రవికుమార్, సంగీతం మన్ని శర్మ. శక్తిశీల్లో జ్యోతి సురేఖ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఛాంపియన్గా నిలుస్తున్న టైంలో సురేఖ గారికి అత్యుత్తమ స్థాయి శిక్షణ అవసరమని కోచ్ సూచించడం జరిగింది. దాంతో రెండేళ్ల పాటు సొంత ఖర్చులతో తండ్రి ఆమెను అమెరికాకు పంపించి కోచింగ్ ఇప్పించారు. ఈ శిక్షణతో ఆమె ఆట ఎంతో మెరుగైంది. అమెరికా నుండి స్వదేశంకి తిరిగి వచ్చాక ఆ శిక్షణ ఫలితం కూడా బాగా కనిపించింది. 2014లో బ్యాంకాక్లో జరిగినటువంటి ఆసియా ఆర్చరీ గ్రాండ్ ఫ్రీ టోర్నీలో మిక్స్డ్ వ్యక్తిగత విభాగాల్లో ఒక్కో స్వర్ణం సాధించి సురేఖ గారు అందరి దృష్టిలో నిలిచారు. ఈ రెండు స్వర్ణాలు ఆమె కెరీర్కి బంగారు బాట వేశాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక 2015 ఆసియా కప్లో సురేఖ గారు తొలి వ్యక్తిగత స్వర్ణం గెలుచుకున్నారు. అక్కడి నుండి సీనియర్ విభాగంలో 2014 నుంచి 2025 వరకు ప్రతి ఏటా ఆమె పతకాలు గెలుస్తూనే రావడం విశేషం. ఇంకా తెలుసుకుందాం, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

చెలి చిత్రం నుంచి బాంబే జయశ్రీ ఆలపించిన గీతం విన్నారు. గీతరచన భువనచంద్ర, సంగీతం హ్యారీ జయరాజ్. జ్యోతి సురేఖ గురించి తెలుసుకుంటున్నాం ఈనాటి శక్తిశీల్లో. 15 ఏళ్ల కెరీర్లో ఆమె 90 అంతర్జాతీయ పథకాలు సాధించడం జరిగింది. ప్రపంచ ఛాంపియన్షిప్, అలాగే వరల్డ్ కప్, ఆసియా క్రీడలతో సహా దాదాపుగా అన్ని ప్రతిష్టాత్మక టోర్నీలలో పథకాల పంట పండించినటువంటి సురేఖ ప్రపంచ 2 ర్యాంక్, అలాగే ఏషియాలో 1 స్థానంలో ఉంది. ఇక లాస్ ఏంజలస్ ఒలింపిక్స్లో కాంపౌండ్ ఆర్చరీకి చోటు దక్కడం అనేది చాలా సంతోషంగా ఉంది తను. మరి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక టోర్నీలన్నింటిలో పథకాలు సాధించడం జరిగింది. ఇక ఒలింపిక్స్లో దేశానికి పథకం అందించినప్పుడే నా కెరీర్ సంపూర్ణమవుతుందని జ్యోతికి సురేఖ గారు చాలా సందర్భాలు చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆమె ఏం ఒలింపిక్స్ పథకం, మరి ఖేల్ రత్న అవార్డును కూడా ఆ స్ఫూర్తిని ఇస్తుంది, ఆమె అందుకోవాలని కూడా మనం కూడా కోరుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

சவாரி மூவி நுஞ்சி ஸ்பூர்த்தி யாதகிரி பாடின பாட்டை வினார் கீதரச்சனை பூர்ணச்சாரி சங்கீதம் சேகர் சந்திரா. శక్తిశీలు వింటున్నారు. జ్యోతిసూరిగా విజయాల వెనుక ఉన్నటువంటి రహస్యం పట్టుదల, నిరంతర సాధన, లక్ష్యంపై ఏకాగ్రత. ఒత్తిడిని జయిస్తూ ప్రతి బాణాన్ని లక్ష్యానికి చేరవేసే ఆమె నైపుణ్యం యువతకు ఎంతో ఆదర్శం. జ్యోతిసూరిగా విన్న మనకు చెప్పే మెసేజ్ ఒకటే, కలలు కనండి, వాటిని నిజం చేసుకోవడానికి ప్రతిరోజు శ్రమించండి, విజయం తప్పకుండా మీ సొంతమవుతుంది. ఇలాంటి ప్రేరణాత్మక వ్యక్తుల జీవితాలు మనలో కొత్త ఉత్తేజాన్ని నింపుతాయి. ఇదండి ఈనాటి శక్తిశీలి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. ఇప్పుడు సమయం 5 గంటలు. ఇప్పుడు వినండి అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. మరి కార్యక్రమంలో ముందుగా కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జిఓ స్కాల్ నుండి కోరుతున్న శ్రోతలు నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై సోగ్గాడు సినిమా నుండి ఈ పాట విందాం.
1: ఏడు కొండల వాడ వెంకటేశ, ఒరయో ఎంత పని చేశావు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఇన్యుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఇన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఇన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: బ్రిడ్జ్ కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లిట్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, జాప భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత్, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, శ్రీ అర్షిని, బాస నరేందర్, శ్యామల, భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజిని, శ్రీనిక, బండి కిషోర్, హరిప్రియ వారి మిత్రబృందం వీరందరి కోరికపై పెళ్లి సినిమా నుండి ఈ పాట విందాము.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
6: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
5: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమం వింటున్నారు. తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా కరీంబాద్ నుండి కోరుతున్న శ్రోతలు గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ఎక్స్ప్రెస్ రాజా సినిమా నుండి ఈ పాట విందాము.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాఠం కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం నుండి చిన్న తిరుపతి, ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై పెళ్లి చేసుకుందాం సినిమా నుండి ఈ పాట విందాం.

రీచ్ కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం యావనంది గ్రామం నుంచి కోరుతున్న శ్రోతలు, శ్రీరామ్, వసంత, భారతి, లాస్య, సాత్విక, శ్రీరామ్, హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, శ్రీనివాసాచారి, సన్నీచారి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ప్రేమ్ నగర్ సినిమా నుండి ఈ పాట విందాం.

0: ఇంగ్లీష్ కార్యక్రమంలో చివరగా కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సంజీవయ కాలనీ నుండి కోరుతున్న శ్రోతలు రవి, రాజు, స్వామి, శ్రీనివాస్, వారి మిత్ర బృందం వీరందరి కోరికపై జీవన తరంగాలు సినిమా నుండి ఈ పాట విందాం.
1: ఉదయం గౌరవ

0: కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు విందాం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
8: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
9: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
8: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
10: ముఖాన్ మొటిమలా,
11: సై బాల్.
10: గజ్జా బొబ్బలా,
11: సై బాల్.
10: నడువల కామరా,
11: సై బాల్.
10: వరద పుల్లా,
11: సై బాల్.
12: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి, సై బాల్.

ఆ పాటతో ఈనాటి లలిత గీతాలు సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు వినండి సినీ రజని కార్యక్రమం. కార్యక్రమంలో మరి ముందుగా ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమా నుండి ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సినీ రంజని కార్యక్రమంలో తర్వాత పాట బ్రహ్మ సినిమా నుండి ఈ పాట విందాం.

ఆ పాటతో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. ఇప్పుడు సమయం 6 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: आकाशवाणी समाचार के साथ मैं विशाल शर्मा। प्रधानमंत्री नरेंद्र मोदी न्यूजीलैंड की अपनी दो दिन की ऐतिहासिक यात्रा संपन्न कर स्वदेश रवाना हो गए हैं। चार दशकों से अधिक समय में किसी भारतीय प्रधानमंत्री की न्यूजीलैंड की ये पहली यात्रा थी। इस यात्रा के दौरान प्रधानमंत्री मोदी ने न्यूजीलैंड के प्रधानमंत्री क्रिस्टोफर लक्सन से बातचीत की। दोनों नेताओं ने रक्षा, पर्यटन, खेल, आपदा प्रबंधन और दुग्ध तथा पशुपालन सहित विभिन्न क्षेत्रों में 5 समझौता ज्ञापनों पर हस्ताक्षर किए। इस यात्रा का प्रमुख आकर्षण ऑकलैंड के स्पार्क एरिना में आयोजित सामुदायिक कार्यक्रम था, जिसमें भारतीय प्रवासी समुदाय के 10,000 से अधिक सदस्यों ने भाग लिया। प्रधानमंत्री लक्सन ने सभा को संबोधित करते हुए भारत को एक विश्वसनीय मित्र बताया, न्यूजीलैंड की प्रगति में भारतीय समुदाय के योगदान की सराहना की और प्रधानमंत्री मोदी के नेतृत्व की प्रशंसा की। श्री मोदी ने प्रधानमंत्री लक्सन को उनके गर्मजोशी भरे आतिथ्य के लिए धन्यवाद दिया और कहा कि इस यात्रा ने भारत न्यूजीलैंड संबंधों में एक नया अध्याय खोल दिया है।
1: न्यूजीलैंड वो जगह है जहां निखिल रविशंकर एयर न्यूजीलैंड के सीईओ बन सकते हैं, जहां आनंद सत्यानंद गवर्नर जनरल बन सकते हैं, जहां क्रिकेट टीम में रचिन रविंद्र, कहीं बॉम्बे हिल्स है, कहीं कोरोमंडल है, ऐसे कितने ही नाम है। यहां रहते रहते आप भी पूरे के पूरे कीवी हो गए हैं।
0: रक्षा मंत्री राजनाथ सिंह ने आज विशाखापट्टनम में स्वदेशी स्टील्थ फ्रिगेट INS महेंद्रगिरी को नौसेना के पूर्वी बेड़े में शामिल किया। प्रोजेक्ट 17A का ये युद्धपोत भारत की बढ़ती समुद्री शक्ति और स्वदेशी रक्षा क्षमता का परिचायक है। श्री सिंह ने कहा कि ये युद्धपोत अत्याधुनिक स्वदेशी हथियारों से सुसज्जित है। केंद्रीय गृह मंत्री अमित शाह ने व्यक्तित्व निर्माण में पुस्तकालयों की भूमिका पर प्रकाश डालते हुए युवा पीढ़ी से पुस्तकालयों से जुड़ने की अपील की है। नई दिल्ली में आज जयप्रकाश नारायण सार्वजनिक पुस्तकालय का उद्घाटन करते हुए उन्होंने कहा कि लोकनायक जयप्रकाश नारायण एक महान स्वतंत्रता सेनानी, विचारक और राष्ट्रवादी नेता थे, जिन्होंने देश के लिए उल्लेखनीय योगदान दिया। प्रधानमंत्री सूक्ष्म खाद्य योजना उन्नयन योजना PMFME ने देश भर में 2,00,000 से ज्यादा सूक्ष्म खाद्य प्रसंस्करण उद्यमों को ऋण मंजूर करने का अहम पड़ाव पार कर लिया है। योजना के अंतर्गत 20,300 करोड़ रुपए से ज्यादा का निवेश हुआ है और लगभग 11,00,000 प्रत्यक्ष और अप्रत्यक्ष रोजगार के अवसर पैदा हुए हैं। नई दिल्ली में आज एक विशेष कार्यक्रम में केंद्रीय खाद्य प्रसंस्करण उद्योग मंत्री चिराग पासवान ने कहा कि यह योजना भारत की खाद्य प्रसंस्करण विकास यात्रा के अगले चरण के लिए एक मजबूत आधार है। उपराष्ट्रपति CP राधाकृष्णन ने कहा है कि लोकतंत्र में मतभेद होना स्वाभाविक है, लेकिन संविधान और जन कल्याण के प्रति प्रतिबद्धता सर्वोपरि रहनी चाहिए। उन्होंने बिहार में गयाजी में राज्य के लोक प्रशासन और ग्रामीण विकास संस्थान में 18वीं विधानसभा के सदस्यों के लिए आयोजित 2 दिन के प्रशिक्षण कार्यक्रम का उद्घाटन करते हुए ये बात कही। पश्चिम बंगाल सरकार ने राज्य के लिए समान नागरिक संहिता विधेयक के मसौदे की जांच के लिए 9 सदस्यीय समिति का गठन किया है। सेवानिवृत्त न्यायाधीश रंजना प्रकाश देसाई इसकी अध्यक्ष होंगी। 2 जुलाई को मंत्रिमंडल की बैठक में समान नागरिक संहिता विधेयक के मसौदे की जांच के लिए समिति गठित करने का निर्णय लिया गया था। भारतीय पर्यटकों को ले जा रही एक स्पीड बोट आज वियतनाम के फू कोक द्वीप के पास पलट गई। स्थानीय खबरों के अनुसार 15 लोगों के मारे जाने की आशंका है, जबकि 21 लोगों को बचा लिया गया है। हनोई स्थित भारतीय दूतावास ने बताया कि खोज और बचाव अभियान जारी है। उपराष्ट्रपति CP राधाकृष्णन और प्रधानमंत्री नरेंद्र मोदी ने वियतनाम के फू कोक द्वीप के पास भारतीय नागरिकों के साथ हुई दुखद नाव दुर्घटना पर शोक व्यक्त किया है। फीफा फुटबॉल विश्व कप के क्वार्टर फाइनल मुकाबले में आज देर रात 2:30 बजे नॉर्वे का सामना इंग्लैंड से होगा। दूसरे मुकाबले में कल सुबह 6:30 बजे मौजूदा चैंपियन अर्जेंटीना और स्विट्जरलैंड आमने सामने होंगे। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: दिस इज आकाशवाणी। The news read by Valsa Williams. Prime Minister Narendra Modi has concluded his historic two-day visit to New Zealand and departed for India. The visit, the first by an Indian Prime Minister to New Zealand in over four decades, gave a major boost to bilateral ties. During the visit, Prime Minister Modi held talks with his New Zealand counterpart, Christopher Luxon. They witnessed the exchange of five memoranda of understanding in areas including defence, tourism, sports, disaster management and dairy and animal husbandry. A major highlight of the visit was the community event at Auckland's Spark Arena, attended by over 10,000 members of the Indian diaspora. Addressing the gathering, Prime Minister Luxon described India as a trusted friend, praised the contribution of the Indian community to New Zealand's progress, and appreciated Prime Minister Modi's leadership. Prime Minister Modi thanked Prime Minister Luxon for his warm hospitality and said the visit had opened a new chapter in India-New Zealand relations. Referring to the 40-year gap since the last visit by an Indian Prime Minister, he said the next visit would not take so long.
1: 40 साल के बाद कोई भारतीय पीएम न्यूजीलैंड की धरती पर आया है ये मेरा सौभाग्य है मैं न्यूजीलैंड के सभी निवासियों के लिए आप सभी लोगों के लिए 140 करोड़ भारतीयों की शुभकामनाएं लेकर आया हूं साथियों प्रधानमंत्री के रूप में भले ही मेरा पहला न्यूजीलैंड दौरा है लेकिन 25-30 साल पहले जब मैं किसी सरकार में भी हिस्सा नहीं था सार्वजनिक जीवन में मुझे कोई जानता नहीं था तब भी मुझे यहाँ न्यूजीलैंड आने का अवसर मिला था
2: The Pradhan Mantri formalization of micro food processing enterprises scheme has crossed the milestone of sanctioning loans to more than 2 lakh micro food processing enterprises across the country. The scheme has leveraged project investments of over 20,300 crore rupees and generated nearly 11 lakh direct and indirect employment opportunities. Addressing a special event in New Delhi today, Union Minister for Food Processing Industries Chirag Paswan said, "The achievement is not merely a milestone to celebrate, but a strong foundation for the next phase of India's food processing growth story." Mr. Paswan also underlined the participation of women entrepreneurs at nearly 44% of all beneficiaries reflects the true spirit of women-led development, a cornerstone of Viksit Bharat. Union Railway and IT Minister Ashwini Vaishnav today announced plans to develop Hyderabad as a major high-speed rail hub with proposed bullet train corridors linking the city to Pune, Chennai and Bengaluru. Speaking at an industry event in Hyderabad, he said the high-speed rail network will significantly reduce travel time and strengthen connectivity among South India's major economic centres. The minister also highlighted India's growing electronics and semiconductor sectors, saying the country has adopted an AI as a service model and that Telangana is playing a key role in electronics manufacturing. A speedboat carrying Indian tourists capsized near Vietnam's Phu Quoc Island today. According to local media reports, 15 people are feared dead, while 21 people were rescued. The boat carrying 32 Indian tourists and four crew members overturned about 400 meters off Hon Mai Rut Ngai Island, triggering a rescue operation. The Indian Embassy in Hanoi today said the exact details of the incident are being ascertained as search and rescue operations by local authorities are ongoing. In the FIFA World Cup, Norway will take on England, while defending champions Argentina will clash with Switzerland in the quarterfinals to determine the remaining semi-finalists. The third quarterfinal match between Norway and England will be played at Miami Stadium with kick-off scheduled for 2:30 a.m. Indian Standard Time. Later, Argentina will face Switzerland at Kansas City Stadium at 6:30 a.m. Indian Standard Time. The Indian women's compound team of Jyoti Surekha Venam, Pritika Pradeep and Chikita Taniparthi clinched the silver medal at the Archery World Cup Stage 4 in Madrid, Spain today. In the final, the Indian trio went down 228-232 to Colombia. The silver medal opened India's account in the season-ending tournament, with the contingent aiming to add more medals later in the day. And with that, we end this news bulletin.
3: ఆకాశవాణి సమయం 6:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. హైదరాబాద్ను ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్లో ఎమిరేట్స్ వైమానిక సంస్థ తన సేవలను విస్తరించేందుకు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సరహాన్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ పాలనపై నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి తాజాగా ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట వ్యాప్తంగా రవాణా మౌలిక వసతులను అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ను ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ను పుణె చెన్నై బెంగళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వల్ల ప్రయాణ కాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానత మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. భారతదేశంలో వేగంగా వృద్ది చెందుతున్న ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్ రంగాల గురించి కూడా మంత్రి ప్రస్తావించారు. దేశం ప్రస్తుతం ఏఐ యూజీఎం సర్వీస్ మోడల్ను అవలంబిస్తోందని, ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. చీఫ్ డిజైనింగ్ రంగానికి అవసరమైన దేశీయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా 315 విశ్వవిద్యాలయాలలో సెమీ కండక్టర్ డిజైన్ టూల్స్ను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ బుల్లెట్ రైలు ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 500,00,000 కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లితో సహా 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సంగారెడ్డి జిల్లా శివారులోని నందిగామ ప్రాంతంలో 375 ఎకరాలు విస్తరించి ఉన్న మేధ రైల్వే కోచ్ విడిభాగాల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. పరిశ్రమలోని విడిభాగాల తయారీని, కార్మికుల నైపుణ్యాలను, తయారీ విధానాన్ని కార్మికులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, ఆ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎమిరేట్స్ వైమానిక సంస్థ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సరహాన్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా హైదరాబాద్లో ఎమిరేట్స్ A380 సర్వీసులను ప్రారంభించేందుకు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సుముఖత వ్యక్తం చేయగా, వైమానిక సేవలను పెంచాలని, అలాగే తెలంగాణలో మరో 2 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో అక్కడ కూడా ఎమిరేట్స్ ఎంఆర్ఓ ఆపరేషన్స్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కోరారు. ఇందుకుగాను కావలసిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడాకారులకు శిక్షణ అందించేందుకు స్పాన్సర్షిప్ ఇవ్వడానికి ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరగా ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సానుకూలంగా స్పందించారు. భూభారత చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట వ్యాప్తంగా భూ రీసర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ధరణి రద్దు చేసి భూభారత చట్టాన్ని తీసుకువచ్చామని, రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పైలట్ ప్రాతిపదికగా చేపట్టిన రీసర్వే ద్వారా భూ సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. రీసర్వే కోసం సుశిక్షితులైన సర్వేయర్లను వినియోగించుకోవాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ మండలంలోని మాణిక్గూడ, ధనోరా, కోమటిగూడల్లో పలు పంచాయతీ వీవో భవనాల స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ధనోరాలో మాట్లాడుతూ పోడు సాగుదారుల సమస్యలను కేంద్రం మాత్రమే పరిష్కరిస్తుందని, రాష్ట ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. గిరిజనేతరులకు ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ఎటువంటి హక్కులను కల్పించదని గుర్తు చేశారు.
5: ఫారెస్ట్ చట్టం అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు, ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం. ఇక్కడ ఫారెస్ట్ ఉన్నా కూడా ట్రైబల్స్, నాన్ ట్రైబల్స్ అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. అది ఇల్లు కట్టుకునే విషయంలో అయినా, వ్యవసాయం చేసుకునే దానిలో కూడా ప్రజలకు ఇబ్బంది ఉన్నాయి, వాళ్లను ఇబ్బంది పెడుతుందని ఫారెస్ట్ అధికారులు చెప్పడం జరిగింది.
4: అయితే మానవతా దృక్పథంతో తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న రైతులను ఇబ్బందులకు గురి చేయకూడదని అన్నారు. అలాగే ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. సెమీకండక్టర్ రంగానికి ఊతమిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని టీ వర్క్స్ లో దేశంలోనే మొట్టమొదటి కెమికల్ మెకానికల్ పాలిషింగ్ ప్యాడ్ టెక్నాలజీ హబ్ ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు ప్రారంభించారు. సెమీకండక్టర్ల తయారీలో కీలకమైన పేపర్ ఫ్యాబ్రికేషన్ కోసం ఉపయోగించే సీఎంపీ ప్యాడ్ల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ కేంద్రం ఏర్పాటైంది. జపాన్కు చెందిన తోహో కోకి శిషాకుషో భాగస్వామ్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా స్టార్టప్లకు పరిశోధకులకు అవసరమైన సాంకేతిక మద్దతు శిక్షణ లభిస్తుందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. రంగారెడ్డి జిల్లాలోని దైవాలగూడలో జరిగిన దారుణ సామూహిక హత్యలో కలకలం సృష్టించింది. 28 రాజకుమార్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో పాటు తనపై పోక్సో కేసు పెట్టిన మైనర్ బాలిక సహా మొత్తం 6 దారుణంగా హత్య చేశాడు. బెయిల్పై బయటకు వచ్చిన నిందితుడు మొదట ఆ మైనర్ బాలిక ఆమె తల్లి నానమ్మల గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత తన ఇంటికి చేరుకుని భార్యతో పాటు 2 చిన్న కుమారులను కూడా హతమార్చాడు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన 6 హత్యలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ బలహీనమైన వాదనల కారణంగా పోక్సో కేసులో నిందితుడు బెయిలు పొందగలిగాడని, ఈ దారుణ హత్యలు ప్రభుత్వ అసమర్థత వల్లే జరిగాయని మాజీ మంత్రి ఆరోపించారు. నిందితుడికి బెయిల్ ఇవ్వద్దని బాధితురాల కుటుంబం ఎంతగానో ప్రాధాయపడినా వారి భయాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఇంతటి దారుణం జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. వీటిని ప్రభుత్వ ప్రేరేపిత హత్యలుగా ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ గెలవడం అసాధ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈరోజు తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం స్వయంగా చేయించుకున్న అంతర్గత సర్వేల ప్రకారం బీఆర్ఎస్ 78 స్థానాలతో విజయం సాధించబోతుందని తెలిందని ఆయన పేర్కొన్నారు. తన పాలనపై ముఖ్యమంత్రికి నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి లేదా పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. ప్రస్తుత ప్రభుత్వ నీటి యాజమాన్య తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కన్నెపల్లి వద్ద అందుబాటులో ఉన్న గోదావరి నీటిని పంపు చేయకుండా రాష్ట్రాన్ని ఉద్దేశపూర్వకంగా ఎండబెడుతున్నారని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే ప్రభుత్వం ఇలా కృత్రిమ కరువును సృష్టిస్తోందని అన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే ప్రభుత్వం కృత్రిమ కరువు సృష్టిస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. గోదావరిలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వం కన్నెపల్లి పంపును నడపడానికి నిరాకరిస్తోందని, దీనివల్ల వేలాది ఎకరాలకు సాగునీరు అందకుండా పోతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో 17 రూపాయలతో నిర్మించనున్న బస్ స్టేషన్కు మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా రవాణా మౌలిక వసతులను అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు కల్పించామని పేర్కొన్నారు. వియత్నాం పర్యటనకు వెళ్లిన భారతీయ పర్యాటకుల స్పీడ్ బోటు సముద్రంలో బోల్తాపడిన ఘటనలో 15 ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందినవారున్నారు. ప్రమాద సమయంలో పడవలో 32 భారతీయులతో పాటు 4 సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. తీరానికి కేవలం 400 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని ప్రధాన ఆలయ ముఖమండపం బంగారు వాకిలి ప్రాంగణంలో ఈరోజు నూతన దేవస్థాన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. చైర్మన్ గా ఎం సత్యనారాయణ రెడ్డి, సభ్యులుగా ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదల సురేఖతో పాటు ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ను ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్ గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్లో ఎమిరేట్స్ వైమానిక సంస్థ తన సేవలను విస్తరించేందుకు ఆ సంస్థ వైస్

0: उभयानां क्षेत्राणां विकासार्थं सहैव पारस्परिक सहयोगस्य विस्ताराय च कञ्चन व्यापकं तन्त्रं प्रदास्यति। संस्कृतवार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य न्यूजीलैंड देशस्य ऑकलैंड नगरे आयोजिते एकस्मिन् प्रवासी भारतीय समुदायस्य कार्यक्रमे उद्घोषितवान् यत् तत्रत्यः भारतीय समुदायः भारत न्यूजीलैंड देशयोः वर्धमानायाः सहभागितायाः अत्यन्त महत्वपूर्णः आधारस्तम्भो वर्तते। ऑकलैंडतः वेलिंगन पर्यन्तं क्राइस्ट चर्च तः क्वींसटाउन पर्यन्तं न्यूजीलैंडस्य प्रत्येकस्मिन् क्षेत्रे उष्यमाणः भारतीय समुदायः एतस्याः संयुक्त यात्रायाः एकः अभिन्नः भागो वर्तते। स्वसंबोधने प्रधानमन्त्रिणा प्रतिपादितं यत् भारत न्यूजीलैंड सम्बन्धः स्मृतये समानमूल्याय सहैव उज्ज्वल भविष्याय च निर्मितः। अवसरेऽस्मिन् न्यूजीलैंड प्रधानमन्त्रिणा क्रिस्टोफर लेक्सन इत्यमुना उभय देशयोः मध्ये वर्धमानस्य सामरिक आर्थिक सहयोगस्य अथ प्रगाढ सम्बन्धस्य विशेषरूपेण उल्लेखो विहितः। रक्षामन्त्री राजनाथ सिंहः अद्य प्रावोचत् यत् भारतं पारम्परिक रक्षा क्षमतां सहैव आधुनिक प्रौद्योगिकीं सुदृढीकृत्य एकां बलशालिनीं आत्मनिर्भरां रक्षासेनां निर्माति। तेन प्रतिपादितं यत् आगामी युद्धेषु कृत्रिम बुद्धिमत्तायाः एवमेव अन्येषां नवीन तन्त्राणां प्रयोगः भवितुमर्हति, परञ्च अन्तिमरूपेण विजयः राष्ट्रिय संकल्पेन वीर सैनिकैः सक्षम सैन्य शक्त्या एव प्राप्स्यते। रक्षामन्त्रिणा प्रोदीरितं यत् प्रौद्योगिकी पारम्परिक सैन्यबलं च परस्परं पूरकौ स्तः। सहैव भारतम् आत्मनिर्भर भारत संकल्पस्यान्तर्गतं द्वयोः अपि क्षेत्रयोः उत्कृष्टं प्रदर्शनं विधातुं कटिबद्धं वर्तते। श्रीराजनाथसिंहः अद्य विशाखापत्तनम नगरे स्वदेशीयायाः प्रोजेक्ट 17A प्रणाल्याः षष्ठस्य INS महेन्द्रगिरि नामकस्य स्टेल्थ फ्रिगेट युद्धपोतस्य नौसेनायाः पूर्वीय पोतदले सम्मेलनं समारोहं सम्बोधयन् आसीत्। केन्द्रीय मार्ग परिवहन अथ राजमार्ग मन्त्री नितिन गडकरी अद्य महाराष्ट्रस्य नागपुरे तृतीय ब्रिक्स परिवहन मन्त्रिणां परिषदः अध्यक्षतां विहितवान्। सम्मेलनस्यास्य समाप्त्यन्तरं वार्ताहरैः सह भाषमाणः असौ अब्रवीत् यत् बहुभ्यः देशेभ्यः समागतैः प्रतिनिधिभिः वैकल्पिक जैव इन्धनानाम् अथ प्रदूषणमुक्त प्रौद्योगिकीनाम् उपयोगेन भूमार्ग रेलमार्ग विमानयान जलमार्गेषु च कार्बन तटस्थ परिवहनं विकासयितुं कृतानां प्रयासानां विस्तरेण समीक्षा कृता। असौ प्रत्यपादयत् यत् ब्रिक्स सदस्य देशानां मध्ये संकट प्रतिरोधकाय सुस्थिराय च परिवहन क्षेत्राय परस्पर सहयोगं सुदृढं विधातुं आधुनिक प्रौद्योगिकीनां नूतनान्वेषणानां च आदान प्रदानं क्रियते। अद्य व्यावी चक्रवातः पूर्ण चीन सागरे प्रचंड वेगेन प्रवर्धमानः सन् जापानस्य दक्षिणेषु द्वीपेषु तीव्र वायुना सह अतिवृष्टिम् अजनयत्। अनेन सहैव तैवान देशः पूर्वीय चीन देशश्च चक्रवातस्य तट संघटनाय पूर्णतः सज्जो वर्तेते। ऋतुविभागस्य पूर्वानुमानानुगुणम् एषः चक्रवातः तैवान देशस्य उत्तर भागात् प्रातः एव चीन देशस्य झेन्जियांग प्रान्ते तटं प्रवेक्ष्यति। जापान देशस्य ओकिनावा प्रान्ते समुद्र तरंगाणां समाह्वानानन्तरं 200-तोप्यधिकाः विमानयानानि निरस्तीकृतानि। अद्य भारत इंग्लैंड क्रिकेट दलयोर्मध्ये प्रचलन्त्याः श्रृंखलायाः पञ्चमान्तिमश्च T20 अन्ताराष्ट्रिय स्पर्धा साउथैम्पटन नगरस्य यूटिलिटा बाउल क्रीडांगणे भविता। क्रीडेयं भारतीय समयानुसारं सायंकाले 7 वादने समारप्स्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము, ఇప్పుడు సమయం 6:30. ఇప్పుడు వినండి సమాచార దర్శిని. సమాచార దర్శిని కార్యక్రమంలో సివిల్స్ ఉచిత శిక్షణ దరఖాస్తులకు గడువు పొడిగింపు, హైదరాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బంజారా హిల్స్ హైదరాబాద్లో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షల ఉచిత శిక్షణకు ఎస్సీ ఎస్టీ మరియు బీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ ఎస్సీ డిడి శ్రీమతి జి రజిత గారు మరియు ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ దేవిదాస్ సంకల్ప్ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాత పరీక్షల ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులై వార్షిక ఆదాయము 3 లక్షలకు మించరాదని, ఆన్లైన్ దరఖాస్తులను చివరి తేదీ 19 జూలై 2026 వరకు స్వీకరిస్తారని తెలిపారు. వెబ్సైట్ tsstudycircle.co.in వెబ్సైట్లో స్వీకరిస్తామని తెలిపారు. ప్రవేశ పరీక్ష 26 జూలై 2026న నిజామాబాద్లో నిర్వహిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 0402354652 మరొక నంబరు 9912227425 నంబర్లకు సంప్రదించగలరు. మీరింతవరకు సమాచార దర్శిని విన్నారు.
4: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఇప్పుడు వినండి మదన సుందరి పరిణయం జానపద కార్యక్రమం.

0: ಹೋಯಿಸುವಂತಹ
1: ಮಹಾರಾಜ
0: ನಾಮಮೈನ ಕಂಬು ಕಂಡು ನೋಯಿ.
1: ಓಹೋ, ಕಂಬು ಕಂಡು
0: ನಾ ಯೊಕ್ಕ ಕುಮಾರ್ತೆಯ ಮದನ ಸುಂದರಿ ಮದನ ಸುಂದರಿಗೆ ನಾ ಸ್ವಯಂ ವರಮು ಚೆಯ್ಯಲ್ಲನಿ ನಾ ಯೊಕ್ಕ ಮನಸ್ಸಿಲೋ ಚಿನ್ನನಿ ಅಭಿಲಾಷ ಕಲಿಗಿನಾದಿ.
1: ಸ್ವಾಮಿ,
0: 56 ಚಕ್ರವರ್ತಿ ರಾರಾಜುವಕೈನಾ ಪತ್ರಿಕಲೈನಾ ಪಂಪೋಯಿ.
1: శరణు మహాత్మ, ఇప్పుడైనా గాని 56 చక్రవర్తి రారాజులకైనా గాని పత్రికైనా పంపుతున్నాను.
0: మా యొక్క నగరమైన శివకాంతి పురిపట్టణమైన మా యొక్క నగరము
1: ఈ పట్టణమైనా గాని మీరు పరిపాలించేదైనా శివకాంతి పురిపట్టణము
0: ఆ యొక్క మదన సుందరికైనా స్వయంవరము చేస్తున్నట్టు
1: మదన సుందరికైనా గాని స్వయంవరమైన ఆవిస్తున్నాడు.

0: ఇలాగానే నా రథమునందుడను ఇక్కడైనా గాని శివకార్తిపురి పట్టణము లోపలైనా గాని కంబుకండుడైనా గాని స్వయంవరము గావించుతున్నాడు. ఇప్పుడైనా గాని అక్కడికి వెళ్లి మదనాసుందరినైనా గాని ఒక మాట చెప్పినా గాని నేను వెళుతాను. అమ్మా
1: స్వామి, నారదామునింద్రులకు నమస్కారం స్వామి.
0: అమ్మా మదనాసుందరి చల్లగా వర్దిల్లుమి. అమ్మా నీ తండ్రిలే గాని కంబుకండుడైనా గాని యాభయ చక్రవర్తి రారాజులకైనా గాని పత్రికైనా గాని రాసి పంపినాడు. అయోధ్యకైనా గాని పత్రిక ఎందుకు రాసి పంపలేడు తల్లి?
1: మాకు తెలియదు కదా నారదా.
0: ఓహో ఒక మాట చెప్తే వింటావా? సకల దేశం

0: స్వామి.
1: మీ తండ్రి గాని కంపుకంఠుడైనా గాని స్వయంవరము గావించినప్పుడైనా గాని యాభయ చక్రవర్తి రాధాతులా గారి పత్రిక పంపినప్పుడు అయోధ్యసుగా పంపలానమ్మా.
0: మాకు తెలియదు కదా నారదా, మరి దానికి విచారము ఎట్టి విచారం వద్దని తోచి మీరు చెప్పండి నారదా.
1: చెప్పవలేనా నారదు ఉండడు నేను నా పేరు.

0: అది లోపల శంషేబు దోస్తుందని నేను తక్షణమున వెళ్లి ఇక్కడ అయోధ్యాపురిపట్నం లోపలైనా గాని ఆ ఎవరు చిత్రాగ్నుడు కుమారుడైనా గాని ఉపకేతుడకైనా గాని నీకు తగిన జోడు తగిన వీడు ఆ పిల్లలనైనా నువ్వు పరిణయం చేసుకోవాలమ్మా.
1: సరే నువ్వు నారదా, నీవు ఇంత మంచి ఆలోచన చెప్పి నాకు చెప్పిన దానికి నేను ఎందుకు కాదంటా ఉన్నారదా? నీ ఇష్టాచారమే అలాంటికనే అతన్నే వారి నుంచి అతన్నే చేసుకోగల.
0: సరే అమ్మా, నేనైనా గానీ ఇప్పుడు అయోధ్యకి వెళుతున్నాను. నమో నారాయణ విఠలేశ్వర దామోదర.

0: 那么奶奶，我有什么办？
1: 哎，
0: 那干哪我没呢？又不给做了奴役，我要干就让你进来过来呢，没有干等你呢，你给我等啥？
1: 哎呀，我罗巴，
0: 这太贵了，没有干。జనకుడు
1: ఓ చిత్రజ్ఞుడైనా గాని మీ తండ్రి
0: సుతాకేతైన మా యొక్క తల్లి మా యొక్క పెద్దతనైన రాములు మా యొక్క చిన్న తండ్రైన లక్ష్మణుడు రెండు మూడో వాడైన భరతుడు
1: ఆలడేరా మహాత్మా స్వామి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ వెళుతున్నావు స్వామి
0: నా మనసులో వచ్చిందని ఆలోచనను
1: ఏమి ఆలోచన
0: వేట మార్గమైన వెళ్ళాలని అభిలాష కలిగినారు
1: అభిలాష కలిగిన స్వామి మరి వెళ్ళుదామా వేట మార్గము
0: ఓ
1: ఇప్పుడు ఉపజాతుడైనా గానీ వేట మార్గం వెళుతున్నాడు

0: చలిపినాను. దాని నా యొక్క దేహమైన మలచినాది ఈ యొక్క అటవృక్షపు కింద కూర్చుంటని బేవించు.
1: ఓ ఉపకేతుడైన వేట మార్గము చలిపి ఇక్కడ అటవృక్షపు కింద కూర్చున్నాడు. ఓహో నమో నారాయణ విఠలేశ్వర. ఓహో నాకైనా గాని అక్కడ ఎవరు రారాదైనా గాని అక్కడ నాకైనా ఎదురుగా వస్తున్నాడు. ఇప్పుడే తక్షణమున వెళ్ళేదాను బాలగా.

0: స్వామి
1: స్వామి నీకు ఇదే సాస్త్రకారముగా నమస్కారము కాని నీవు కామన ప్రవేశము నందు నీవు ఒంటరిగా నడుచుకుంటా వచ్చి నన్ను చూసుకుంటా నవ్వుట కారణము ఏమిటి స్వామి?
0: ముషి ముషి నవ్వుకుంటా వస్తున్నావా అని అంటున్నావా? శివకాతి అనే రాజు పురము

కంబుకట్టుడు. ఆ కంబుకట్టుడు కుమార్తె అయినా గాని మదన సుందరికి అయినా గాని స్వయంవరం గావిస్తున్నారు. ఆ స్వయంవరం గావించులేక అక్కడ మదన సుందరి అన్ని తీరులైనా గాని ఆమెకు చెప్పి వచ్చినాను, నీ తక్షణము లోపలైనా గాని శివకాంతిపురం పట్టణం వెళ్లి నువ్వు పెళ్లి చేసుకుని రావలేవు. నువ్వు

0: స్వామి ఉపగేదా.
1: అదే కాక మా యొక్క రఘువంశమునకైనా పత్రికారాని కారణము ఏమిటో నాకైనా ఎటు తోచబడుకుంటున్నారు.
0: ఓ స్వామి, మీకు పత్రిక ఎందుకు పంపలేదంటే యాభయ చక్రవర్తి ఆరాధులైనా గాని ఆ అయోధ్యకు ఇట్లా పత్రిక పంపితే మేము ఎవరము స్వయంవరముకు రాము
1: రామని
0: అని చెప్పగానే ఎవరికి కమ్ముకంటులు చెప్పగానే ఇకలే గారి పత్రిక రాచి మీకు పంపలేదు మహాత్మా.
1: ఓహో, మేమైనా ఏ స్వయంవరమైన మా తండ్రులు మా తాతలు మేము వెళ్ళినా కానీ ఆ యొక్క స్వయంవరములో ఏ స్త్రీ అయినా మిమ్మల్ని వర్ణించుతున్నారని.
0: అది
1: ఏమిటి, అయోధ్యకైనా పత్రిక పంపకుండా లేదన్నారా?
0: మాకు అందువలన మీకు పత్రికలే కానీ పంపలేదు.
1: కవిదమ్మ
0: ఆరు స్వామి.

0: స్వామి కాక
1: ఆయన
0: శ్రీకితైన ఆమెకు సంతోషం కావాలంటే ఆయన 56 చక్రవర్తి రాజులలో అందరికి పత్రికలు ఇచ్చిన దానికి ఆమె స్వయంవరంలో ఎవరినన్నా వర్ణిస్తుంది. ఆమెకు ఇష్టము లేని స్వయంవరం ఏమిటా ధర్మము కాదు.
1: అవును మాత్రం మీరు తక్షణం లోపలైనా కానీ ఇప్పుడైనా కానీ శివకాంతిపురి పట్టణం వెళ్ళండి. అవును
0: పోయి వచ్చిన ముందుగాను పోయి వచ్చిన మొహమాత్మ పొందుగాను నేను నశూరులున్నాను మెరువ

0: ಸ್ವಾಮಿ ಅದೇ ಕಾಕ ಅಯ್ಯಕ್ಕ ಕಮ್ಮಕನೂರಿ ನಗರ ಏಮಂತೀವಿ ಶಿವಕಾಂತಿ
1: ಶಿವಕಾಂತಿ
0: ಅಯ್ಯಕ್ಕ ಶಿವಕಾಂತಿ ನಗರ ಮುಗಿದ నేను మా యొక్క ప్రధాని ఇరువురు వెళుతున్నాం పేరు వచ్చు
1: శివకాంతి పురి పట్టం గారే రాడి ఇప్పుడు వెళుతున్నాడు
0: ఓహో ఈ యొక్క శివకాంతి నగరమైన ఎంత అందంగా ఉన్నది వజ్ర వైఢూర్యములు దాపినటువంటి ఈ యొక్క శివకాంతి పురి పట్టణమునైనా ఎవరు ఆ యొక్క కమ్ముకాంతుడైనా పరిపాలన చేస్తున్నాడు కానీ ఆ యొక్క మదన సుందరి ఎంత అందచందముగా ఉన్నది సూర్య చంద్ర రాజులకైనా మరి వంక ఉన్నాడు కానీ ఈ యొక్క మదన సుందరి వంక లేకుండానే ఉన్నది ఓహో ఒకపై వర్ణించలుగాక మదన

0: అంటా ఏమిటి? మదన సుందరి ఉపకేతుడైన అయోధ్యకు వెళుతున్నాడని బేరవించు.
1: ఓహో, మదన సుందరి ఉపకేతుడు అయోధ్యకు పెళ్లి చేసుకుని వెళుతున్నారు.

0: మీరు ఇంతవరకు మదన సుందరి ప్రణయము జానపద యక్షగానం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. ఇప్పుడు సమయం 6:50 కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు, ఈ జూలై మాసంలో మొక్కజొన్న పంటలో ఎటువంటి పనులు చేపట్టాలి, ఎటువంటి మెలకువలు పాటించాలి అన్న వివరాలు మనకు అందజేస్తున్నారు. రైతు సోదరులందరూ ఈ వివరాలన్నీ చక్కగా ఆకలింపు చేసుకొని చక్కగా ఈ జూలై మాసంలో మొక్కజొన్న పంటను రక్షించుకొని చక్కటి ఫలసాయాన్ని పొందగలరని ఆశిస్తూ మనకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. సారవంతమైన నేలలో నీరు ఇంకే నల్లరేగడి ఎర్ర నేలలు లేదా ఒండ్రు కలిగిన ఇసుక నేలలు, ఉదజని సూచిక 6.5 నుండి 7.5 ఉన్న నేలలు మొక్కజొన్న సాగుకు అనుకూలమైనవిగా తెలియచేస్తున్నారు. చౌడు నీరు ఇంకని భూములు మొక్కజొన్న సాగుకు పనికిరావని కూడా తెలియజేస్తున్నారు. పొలంలో మురుగునీరు పోయే వసతి కూడా చక్కగా ఉండాలంటారు, తర్వాత ఏర్పాటు చేసుకోమంటున్నారు మన శాస్త్ర నిపుణులు. వర్షాధారం క్రింద దీర్ఘకాలిక, మధ్యకాలిక రకాలు ఉపయోగించి జూలై 15 వరకు స్వల్పకాలిక రకాలను జూలై ఆఖరి వరకు విత్తుకోవచ్చు. వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన మధ్యకాలిక ఏకశంకర రకాలైన DHM 117, DHM 121, DHM 182, DHM 206, DHM 211, కరీంనగర్ మొక్క 1 లేదా సిఫారసు చేసిన ప్రైవేటు హైబ్రిడ్లు విత్తుకోవాలని ప్రత్యేకంగా మన వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతు సోదర గణానికి తెలియచేస్తున్నారు. ఎకరాకు 8 కిలోల విత్తనం వాడాలి. కత్తెర పురుగు నివారణకు 1 కిలో విత్తనానికి 6 మిల్లీలీటర్ల సయంట్రా, నిలోప్రోలు, ఇంకా థయామిథాక్సామ్తో విత్తన శుద్ధి చేసుకోమంటున్నారు. మొక్కజొన్నలో ఎకరాకు 33,333 మొక్కల సాంద్రత ఉండేలా చూసుకోమంటున్నారు. ఇందుకు వరుసల మధ్య 60 సెంటీమీటర్ల ఎడం ఉండేటట్లు బోదలు చేసుకోమని, అలాగే మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉండేటట్లు విత్తనాన్ని బోదకు ఒకవైపున పైనుండి 1/3 వంతు ఎత్తులో విత్తుకుంటే నీటిపారుదలకు సులభంగా ఉండటమే కాక వర్షపాతం ఎక్కువైనప్పుడు నీరు బయటకు పోవడానికి వీలుంటుందని ప్రత్యేకంగా ఈ వివరాలు మన రైతు సోదరులకు తెలియచేస్తున్నారు. ఎకరాకు 3 నుండి 5 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు లేక కంపోస్టును ఆఖరి దుక్కిలో వేసి భూసార ఫలితాలను బట్టి ఎరువులను తగిన మోతాదులో వాడుకోమంటున్నారు. వర్షాధార మొక్కజొన్నకు నేల స్వభావాన్ని బట్టి ఎకరాకు 72 నుండి 80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషినిచ్చే ఎరువులను వేసుకోమంటున్నారు. ఇక 1/3 వంతు నత్రజని, మొత్తం భాస్వరం, సగం పొటాషును విత్తే సమయంలో వేసుకోమంటున్నారు. ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేటును 3 పంటలకు ఒకసారి దుక్కిలో వేసుకోవాలి. దుక్కిలో భాస్వరం, జింక్ సల్ఫేట్ ఎరువులను ఒకేసారి వేయకూడదని సూచిస్తున్నారు. ఎండు తెగులు ఆశించు భూములలో మొక్కజొన్న విత్తునప్పుడు ట్రైకోడర్మా విరిడి అనే జీవ శిలీంద్రనాశిని మందును కిలో విత్తనానికి 10 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోమంటున్నారు మన వ్యవసాయ శాస్త్రవేత్తలు. 2 కిలోల ట్రైకోడర్మా విరిడి మందును 100 కిలోల బాగా మాగిన పశువుల ఎరువుతో కలిపి అభివృద్ధి పరిచి దుక్కిలో వేసుకోమంటున్నారు. ఇది ప్రత్యేక సూచనగా భావించమంటున్నారు. అట్రాజిన్ అనే కలుపు నివారణ మందును తేలిక నేలలో 1 ఎకరాకు 800 గ్రాములు, బరువు నేలలో 1200 గ్రాములు, 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 2 రోజులలోపు నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం వలన వెడల్పాటి ఆకులు గల కలుపు మొక్కలను దాదాపు 1 నెల వరకు అదుపు చేసుకోవచ్చు.

ఒకవేళ పప్పు జాతి పంటలను మొక్కజొన్నతో అంతర పంటలుగా విత్తుకుంటే పెండిమితాలిన్ అనే కలుపు మందును ఎకరాకు 1 లీటర్ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. పైరు 20-25 రోజుల దశలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటే టెంబో ట్రయాన్ 34.4% ఎస్సి 115 మిల్లీలీటర్లు ఇంకా 400 గ్రాములు అట్రాజిన్ లేదా టోప్రిమిజోన్ 36 మిల్లీలీటర్లు మరియు 400 గ్రాముల అట్రాజిన్ లేదా 1400 మిల్లీలీటర్లు మిసోట్రియన్ ఇంకా అట్రాజిన్ను 200 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరాకు సరిపోయేలా పిచికారి చేసుకోవాలి. విత్తిన 30-35 రోజుల దశలో వరుసల మధ్య కల్టివేటర్తో అంతరకృషి చేసి కలుపు మొక్కలను పూర్తిగా నివారించుకోవాలి. నెల రోజులలోపు పంట అధిక తేమను తట్టుకోలేదు కావున విత్తిన తర్వాత పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోమంటున్నారు మన రైతు సోదరులను శాస్త్రవేత్తలు. మొక్కజొన్నను ఆశించే పురుగులలో కత్తెర పురుగు, కాండం తొలుచు పురుగు ముఖ్యమైనవి. నివారణ కొరకు పైరు మొలిచిన 10-12 రోజుల్లో క్లోరాంట్రో నిలిప్రోల్ 20 SC 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. అవసరాన్ని బట్టి 25-30 రోజులలో కార్బోప్యూరాన్ 3 CG గుళికలను ఎకరాకు 3-4 కిలోలు ఆకు సుదులలో వేయాలి. నెల రోజుల పంట దశలో అంతరకృషి జరిపి 1/3 వంతు నత్రజనిని 1/3 వంతు నత్రజనిని పైపాటుగా నీలపదలో వేయాలని సూచిస్తున్నారు. ఈ విధంగా మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఎప్పటికప్పుడు మనకు ఈ సమాచారాన్ని అందజేస్తూ ఈ జూలై మాసంలో మొక్కజొన్న పంటలో చేపట్టవలసిన పనులను వివరిస్తూ మనకు రైతులందరూ చక్కటి ఫలసాయాన్ని పొందగలరని ఆశిస్తూ మనకు ఈ వివరాలు అందించారు.

0: మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధురగా నాడ మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెడ్

ఈ సాయంత్రం 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చెరుకు పంట సాగు గురించి సాయి చరణ్ గారు అందించిన వివరాలు. 7:45 సినిమా పాటలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:30 లలిత సంగీత కార్యక్రమాలు. 8:45 హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 అఖిల భారత రవి వాసరీయ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు. ఇవి ఈ సాయంత్రం ప్రసారాలు.

ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ప్రసారమయ్యే కొన్ని ముఖ్యాంశాలు. 6:10 భక్తిరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:40 సూక్తి సుధ. 7:00 ప్రసార వివరాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ప్రభాత లహరి. 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. సూపర్ డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారకా నగర్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హృదయ రాగాలు. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు మొదలవుతాయి. మీరింతవరకు ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రము. సమయం 7:05 కాస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్పెయిన్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీలో భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. ఇక వార్తల వివరంగా. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆక్లాండ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, శాశ్వత స్నేహం, ఉమ్మడి విలువలు, ఉజ్వల భవిష్యత్తు పట్ల నిబద్ధతపై భారత్ న్యూజిలాండ్ దేశ సంబంధాలు నిర్మించబడ్డాయని అన్నారు. ఆక్లాండ్ నుంచి వెల్లింగ్టన్ వరకు, క్రిస్టిన్ చర్చ్ నుంచి క్విన్స్టోన్ వరకు ద్వైపక్ష సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషించారని మోదీ అన్నారు. భారత్ న్యూజిలాండ్ సంబంధాలకు బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యానికి ఇది నిదర్శనమని చెబుతూ ప్రధానమంత్రి, ఈ కార్యక్రమానికి హాజరైన న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లుక్సన్ ఆ దేశ ప్రభుత్వ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: హర్ యుగ్ మే హర్ దౌర్ మే భారత్ నే ఖుద్ కో ట్రాన్స్ఫార్మ్ కియా హై ఔర్ ఇస్కా కారణ హై హమారీ సీఖనే కీ లలక్. భారత్ సబ్సే సీఖతా హై. हमारे लिए सामने वाले देश की जनसंख्या नहीं, जन कल्याण की भावना मायने रखती है और इसलिए हमने न्यूजीलैंड से भी बहुत कुछ सीखा है. न्यूजीलैंड दुनिया का वो देश है जिसने सबसे पहले महिलाओं को वोटिंग का राइट दिया था.
0: కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల చారిత్రాత్మక పర్యటనను ముగించుకుని భారత్కు తిరిగి బయలుదేరారు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఈ పర్యటన దోహదపడింది. ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లుక్సన్తో చర్చలు జరిపారు. రక్షణ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ, పాడి పశుసంవర్ధక రంగాలతో సహా పలు రంగాల్లో ఇరు దేశాల నాయకులు 5 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధానమంత్రి లుక్సన్ మాట్లాడుతూ, భారత్ ఒక నమ్మకమైన మిత్రదేశమని, న్యూజిలాండ్ ప్రగతికి భారతీయ సమాజం చేసిన కృషిని ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అభినందించారు. ప్రధానమంత్రి మోదీ, ప్రధానమంత్రి లుక్సన్ ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పర్యటన భారత్ న్యూజిలాండ్ సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయమని మోదీ చెప్పారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభిస్తూ మంత్రి, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గొప్ప స్వాతంత్ర సమర యోధుడని, దేశానికి విశేష సేవలందించిన జాతీయ నాయకుడని అమిత్ షా కొనియాడారు. దేశ నిర్మాణంలో గ్రంథాలయాల పాత్రను ప్రస్తావిస్తూ, ఆధునిక విద్యతో పాటు దేశ సంస్కృతిని, విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గ్రంథాలయాలు శక్తివంతమైన వేదికగా పనిచేస్తాయని హోంమంత్రి అమిత్ షా అన్నారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు గ్రంథాలయాలను పాఠశాలలతో అనుసంధానించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు.
2: కిశోరోనే ఔర్ యువాఓనే అప్నే రుచి కే విషయ ఛాన్ లేనే చాహియే ఔర్ సునే సునాయే జ్ఞాన్ కీ బగర్ హమారే రుచి కే విషయ మే జిన్హోనే పూరా జీవన్ ఖపా దియా హై, జిన్హోనే పూరా జీవన్ లగా దియా హై, ఐసే లోగోనే జో అప్నే అనుభవ్, అప్నే విచార్, అప్నా చింతన్ ఔర్ చింతన్ కీ వ్యవహారితా जो पुस्तकों में अंकित की है उसको पढ़ना चाहिए. ये बहुत बड़ा मौका है दिल्ली के युवाओं के लिए कि फ्री ऑफ कॉस्ट 32,000 पुस्तक और 1 करोड़ ई बुक का एक्सेस है.
0: హైదరాబాద్ ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్ గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ ను పూణే, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్లు తెలియజేశారు. హైదరాబాద్ లో ఈరోజు జరిగిన ఒక పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వల్ల ప్రయాణ కాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానత మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బుల్లెట్ రైల్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 5 లక్షల కోట్లను కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లితో సహా 43 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు తెలియజేశారు.
3: The reforms has reached Hyderabad. Our city will soon be home to 3 out of 7 high-speed rail elevated corridors. The connectivity to Hyderabad to Bangalore, Hyderabad to Pune, Hyderabad to Chennai further enhance the cities with the 5 lakh crores of this bullet trains connectivity expenditure.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రెడ్ ఏఐఆర్ న్యూస్ అండర్ హెచ్వైడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమని, అయితే రాజ్యాంగం ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత అత్యంత ముఖ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. బీహార్లోని గయా జిల్లాలో బీహార్ శాసనసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. ప్రజాస్వామ్య విలువలు, పారదర్శకత, ప్రజల పట్ల జవాబుదారీతనానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. వియట్నాంలోని ఫ్యూ క్వాక్ దివి సమీపంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఒక స్పీడ్ బోట్ ఈరోజు బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మంది మరణించినట్లు సమాచారం. 32 మంది భారతీయ పర్యాటకులు, 4 సిబ్బందితో వెళ్తున్న ఈ పడవ హాన్ మే రూట్ నో ద్వీపానికి సుమారు 400 మీటర్ల దూరంలో బోల్తాపడింది. ఘటనా సమాచారాన్ని అందుకున్న అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు హనాయ్లోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. వియట్నాంలోని ఫ్యూవాక్ ద్వీపం సమీపంలో భారత పర్యాటకులు ప్రయాణిస్తున్న పడవ ఘోర ప్రమాదానికి గురైన ఘటనపై ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఉపరాష్టపతి ఆకాంక్షించారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం తెలియజేశారు. సమ్మిళిత సుస్థిర అభివృద్దికి స్వచ్ఛంద కుటుంబ నియంత్రణ, ఆరోగ్యకరమైన కుటుంబాలే పునాది అనే సందేశాన్ని ప్రపంచ జనాభా దినోత్సవం తెలియజేస్తుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. తల్లి బిడ్డల శ్రేయస్సు కోసం మాతృత్వానికి సరైన సమయం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జనాభా దినోత్సవాన్ని నిర్వహించినట్లు సామాజిక మాధ్యమ వేదికగా మంత్రి తెలియజేశారు. పిల్లల మధ్య సరైన అంతరం ఉంటే కుటుంబాలు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాయని, పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరాన్ని బలపరుస్తాయని నడ్డా పేర్కొన్నారు. మహారాష్టలోని నాగ్పూర్లో ఈరోజు జరిగిన 3వ బ్రిక్స్ రవాణా మంత్రుల సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ, ప్రత్యామ్నాయ పర్యావరణ హిత ఇంధనాలు, కాలుష్యరహిత సాంకేతికతలను అవలంబించడం ద్వారా రోడ్డు, రైళ్లు, విమానయానం, జలమార్గ రవాణాల్లో కార్బన్ ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలపై ప్రతినిధులు చర్చించారని గడ్కరీ తెలియజేశారు. పటిష్టమైన సముద్ర తీర రవాణా రంగంలో సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాలు చర్చించాయని మంత్రి పేర్కొన్నారు. స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీల్లో జ్యోతి సురేఖ వెన్నం, ప్రతీకా ప్రదీప్, చికిత తనపర్తిలతో కూడిన భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. భారత్ కొలంబియా మధ్య జరిగిన ఫైనల్ పోటీలో కొలంబియా 228-232 తేడాతో భారత్పై విజయం సాధించింది. మరోవైపు ప్రతీకా ప్రదీప్ మహిళల విభాగంలో సెమీఫైనల్కు చేరుకున్నారు. సెమీఫైనల్లో ఆమె మలేషియాకు చెందిన ఫాతి నూర్ఫ్ తేహాతో తలపడతారు. లోక్సభ, రాష్ట శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల పరిపాలన బలోపేతమవుతుందని, ఖర్చులు తగ్గుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఎంపీ పీపీ చౌదరి అన్నారు. గోవాలో పీపీ చౌదరి విలేకరులతో మాట్లాడుతూ, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 41 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, రాజ్యాంగ నిపుణులు, ప్రజలు, ఇతర సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తుందని తెలియజేశారు. ఈ కమిటీ పర్యటిస్తున్న 9వ రాష్ట్రం గోవా అని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా బిల్లును పరిశీలించేందుకు 9 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసింది. రిటైర్డ్ జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ ఈ కమిటీకి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్పెయిన్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీలో భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:15. ఇప్పుడు వినండి కిసాన్ వాణి.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చెరుకు పంట సాగు గురించి శ్రీ సాయి చరణ్ గారు అందించిన వివరాలు.
1: రైతు సోదరులకు నమస్కారం. ఇప్పుడు మన ముందు రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఎం సాయి చరణ్ గారు ఉన్నారు. చెరుకు పంట సాగు, యాజమాన్యం, అలాగే సస్యరక్షణ చర్యల గురించి మరి సాయి చరణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సాయి చరణ్ గారు.
2: నమస్కారం మేడం.
1: సాయి చరణ్ గారు, మన రాష్ట్రంలో చెరుకు పంట ఎన్ని ఎకరాలలో సాగు చేస్తున్నారు, ఉత్పత్తి ఎలా ఉందంటారు?
2: మనం ఇంతకుముందు ఒక 20 సంవత్సరాల కింద కనుక చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో చెరుకు పంట 10 లక్షల కన్నా ఎక్కువ ఎకరాల్లో సాగులో ఉండేది. అది ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా తగ్గుతూ గత సంవత్సరం గణాంకాలను కనుక మనం చూసుకున్నట్లయితే సుమారుగా 30,000 ఎకరాలు మాత్రమే చెరుకు పంట సాగులో ఉంది. ఒక 2 నుంచి 3 వేల ఎకరాలు కొంతమంది రైతులు జ్యూస్ రసం కోసం సాగు చేస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ చెరుకు పంటని ఆడించడం కోసం మన రాష్ట్రంలో 7 చెరుకు కర్మాగారాలు ఉన్నాయి. వీటి పరిధి లోపల ఉన్నటువంటి చెరుకును వాళ్ళు ఆడించడం ద్వారా గత సంవత్సరం సుమారు 2 లక్షల టన్నుల కన్నా ఎక్కువగా చెరుకు ఉత్పత్తి జరిగినట్టుగా మనకు గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకోసం 18 లక్షల కన్నా ఎక్కువ మెట్రిక్ టన్నుల చెరుకుని ఈ కర్మాగారాలు గత సీజన్ ఆడించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వరి విస్తీర్ణం ఏదైతే విపరీతంగా పెరుగుతూ ఉందో దాంట్లో ఇంకాస్త మన చెరుకు పంట కూడా పెరగాల్సిన అవకాశం ఉంది మేడం.
1: అయితే తెలంగాణలో ఇంకా ఎటువంటి రకాలు సాగు చేస్తున్నారు రైతులు, ఇంకా సాగు చేయడానికి అనుకూలమైన రకాలు ఏమున్నాయి?
2: చెరుకు పంట లోపల కంసాలి, ఎక్సాలి మరియు అడసాలి అని 3 రకాలను ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. అయితే మన దగ్గర చూసుకున్నట్లయితే ఈ ఎక్సాలి అనే రకాలు అంటే 10 నుంచి 12 నెలల లోపల పంట కాలం పూర్తి చేసుకునేటువంటి రకాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా సాగులో ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర మహారాష్ట్ర కానీ ఇంకొన్ని ప్రాంతాల లోపల ఈ అడసాలి అనే రకాలు అంటే సుమారుగా 18 నెలల పాటు సంవత్సరం నరపాటు సాగు చేసేటువంటి రకాలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే మన తెలంగాణ విషయానికి వస్తే ఈ ఎక్సాలి పంట సాగు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా CO86032 అనే రకం, ఉయ్యూరుకి సంబంధించినటువంటి 2003V46, 93V297 అనే రకాలు ఎక్కువగా సాగులో ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. వీటితో పాటుగా వసంతదాదా షుగర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి చెందినటువంటి CO VSI 12121 మరియు CO VSI 18121 వంటి రకాలు కూడా సాగులో ఉండడం గమనిస్తూ ఉన్నాం. ఈ జహీరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 97R401 అనేటువంటి రుద్రుకు సంబంధించిన ఒక రకం కూడా సాగులో ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. వీటితో పాటుగా గత సంవత్సరం మన ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధన స్థానం నుంచి రిలీజ్ అయినటువంటి 2013R81 రుద్రూరు చెరుకు 81 అనే రకాన్ని కూడా రైతులు సాగు చేయడం మనం గమనిస్తూ ఉన్నాం మేడం.
1: అయితే సాయి చరణ్ గారు, మరి సాధారణంగా రైతులు చెరుకు పంటను నవంబర్ మాసంలో విత్తుకుంటారు కదా, మరి చెరుకు పంటను ఏ సమయంలో అంటే ఏ మాసంలో వేసుకోవడం వలన ఈ కీటక సమస్యలు, తెగుళ్ల సమస్యలు రాకుండా ఉంటాయంటారు?
2: అయితే చెరుకు పంటను సాగు చేసుకునే రైతు

0: కోసం కావచ్చు లేదా విత్తన పంటగా మనం సాగు చేసేటువంటి చెరుకు పంట లోపల ఈ కాటుక తెగులు మరియు వడలు తెగులు ఉధృతి కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఈ నవంబర్ నుంచి జనవరిలో కాకుండా దాని తర్వాత గనక సాగు చేసే పరిస్థితులు ఉన్నట్లయితే పంటని తొలిదశ నుంచి గమనించుకొని సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా రైతులు నాణ్యమైన దిగుబడిని మరియు అధిక రస నాణ్యతను పొందవచ్చు.
1: మరి ఈ చెరుకు పంటలో విత్తనాన్ని ఎంచుకునేటప్పుడు రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది? అలాగే విత్తన శుద్ధి ఏ విధంగా చేయాలి?
0: అయితే మనం చెరుకు పంటను సాగు చేసే రైతులు ఎవరైతే ఉన్నారో దాన్ని మనం ఒకసారి గనక విత్తుకున్నట్లయితే మొదట ఒక ప్రధాన పంటగా, దాని తర్వాత 2 నుంచి 3 సంవత్సరాలు దాన్ని కార్షి పంటగా సాగు చేస్తాం. కాబట్టి ఒకసారి వేసుకున్న విత్తనం నెక్స్ట్ 3 సంవత్సరాల వరకు మన పొలంలో ఉంటుంది. కాబట్టి రైతులు ముందుగానే వాటిని సరైన విత్తనాన్ని ఎంచుకోవడం అనేది ముఖ్యమైనది. ఎక్కడైతే ఎటువంటి చీడపీడల సమస్యలు లేకుండా, ముఖ్యంగా వైరస్ తెగుళ్ల సమస్యలు లేనటువంటి లేవడి తోటల్లో 6 నుంచి 8 నెలల వయసు ఉన్నటువంటి మొక్కల నుంచి మనం విత్తనాన్ని సేకరించుకోవాలి. అటువంటప్పుడు మనం వేసుకున్న పంట లోపల తొలిదశలో ఈ చీడపీడల సమస్యలు అనేవి తక్కువగా ఉంటాయి. తర్వాత ఈ ఎంచుకున్న విత్తనాన్ని తప్పనిసరిగా మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి చేసుకోవడం కోసం మొదటగా కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటికి, అంటే 200 లీటర్ల నీళ్లు కలిగిన డ్రమ్ లోపల ఒక 200 గ్రాముల కార్బండిజం రసాయనాన్ని వేసి అందులోపల మనం ఎంచుకున్నటువంటి 2 లేదా 3 కనుపుల ముచ్చలని ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత అందులోంచి ఈ ముచ్చలను సేకరించి తర్వాత మరొక డ్రమ్ము లోపల ఈ ఇమిడాక్లోప్రిడ్ అనే రసాయనం 0.25 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున, అంటే 200 లీటర్ల నీటి డ్రమ్ము లోపల ఒక 50 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ద్రావణాన్ని తీసుకొని ఇందులో మరొక 15 నిమిషాల పాటు ఉంచడం వలన మనకి పొలుసు పురుగు యొక్క ఉధృతి అనేది తగ్గుతుంది. వీటితో పాటుగా ముందు నుంచి ఉన్నటువంటి హాట్ వాటర్ ట్రీట్మెంట్, అంటే వేడి నీటితో ముచ్చలను శుభ్రపరచడం ద్వారా కూడా పంటకి ముందు పంట నుంచి వచ్చేటువంటి పసుపాకు తెగులు కావచ్చు, వడలు తెగులు కావచ్చు, కాటుక తెగులు కావచ్చు, వీటి యొక్క ఉధృతిని మనం తీసుకునేటువంటి ముచ్చల లోపల తగ్గించవచ్చు. దీనికోసం 50 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఈ ముచ్చల్ని 20 నుంచి 30 నిమిషాల పాటు ఉంచి మనం విత్తన శుద్ధి చేయవచ్చు. ఈ విధంగా రైతులు పంట వేసుకోవడానికి ముందుగా తప్పనిసరిగా నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకొని మరియు ఈ విత్తన శుద్ధి చేయడం వలన పంట లోపల రసాయన వినియోగాన్ని మనం తగ్గించవచ్చు.
1: చెరుకు పంటలో విత్తన శుద్ధి చేసి తెగుళ్లు రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇంకా ఈ పంటను ఆశించే ముఖ్యమైన తెగుళ్లు కానీ పురుగులు కానీ ఇంకా ఏమైనా ఉన్నాయా?
0: పంట తొలిదశ నుంచి కూడా వివిధ రకాల చీడపీడలు వచ్చి ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. ఇందులో ముఖ్యమైనది పీక పురుగు. ఇది మనకు అందులోంచి మొక్క మొలకెత్తిన 5 రోజుల నుంచి పంట 120 రోజుల దశను చేరే వరకు కూడా ఈ పురుగు ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. అయితే ఈ పురుగుకు సంబంధించినటువంటి తల్లి పురుగు ఈ మొలకలో కింద ఉన్నటువంటి 2వ లేదో 3వ ఆకుకి అడుగు భాగంలో అంచు దగ్గర గుడ్లని సముదాయాల్లాగా పెడుతుంటుంది. అందులోంచి బయటకు వచ్చినటువంటి లద్దె పురుగులు మొక్క యొక్క మొదలు దగ్గర చిన్న రంధ్రాన్ని చేసుకొని లోపలికి ప్రవేశించి లోపల ఉన్నటువంటి కణజాలాన్ని పూర్తిగా తినివేయడం వలన మనం చెరుకు పంటలో మొవ్వు చనిపోవడం అనేది గమనిస్తూ ఉంటాం. వీటితో పాటుగా 120 రోజుల దశ దాటిన తర్వాత కాండం తొలిచే పురుగు ఉధృతి ఎక్కువగా గమనిస్తాము. అదేవిధంగా దవ్వ తొలిచే పురుగు యొక్క దాడి కూడా మనకు పంట పైన దిగుబడి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు రసం పీల్చే పురుగులైనటువంటి పేనుబంక, దూదేకుల పురుగు, తెల్లపేను, తెల్లనల్లి మరియు పిండి పురుగులు వంటి వివిధ రకాల రసం పీల్చే కీటకాలు పంటను తొలిదశ నుంచి కోత వరకు ఆశించి అధికంగా నష్టం చేస్తూ ఉంటాయి.
1: అయితే ఈ పంటను ఎక్కువగా ముఖ్యంగా అంటే పీక పురుగు ఆశించే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు కదా, ఈ పీక పురుగు ఏ సమయంలో పంటను ఆశిస్తుంది? దీన్ని రైతులు ఎలా నివారించాలంటారు?
0: అయితే ఈ పీక పురుగు ప్రత్యేక శ్రద్ధ వహించి రైతులు సస్యరక్షణ చర్యలు నిర్వహించాలి. ఎందుకంటే తొలిదశ లోపల ఈ పురుగును గనక నివారించలేని ఎడల 120 రోజుల తర్వాత ఈ పీక పురుగు అనేది కాండం తొలిచే పురుగులాగా మారి పంట పైన ఇంకెక్కువగా దిగుబడి పైన ప్రభావం చూపిస్తుంది. ఇది కేవలం పీక పురుగు దశలో ఉన్నప్పుడే పంట యొక్క ఎదుగుదలను దెబ్బతీసి 20 నుంచి 25% దిగుబడి పైన ప్రభావం చూపడమే కాకుండా ఒకసారిగా కాండం తొలిచే పురుగుగా గనక మారినట్లయితే దిగుబడి పైన 30% కన్నా అధికంగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. పీక పురుగును నివారించడం కోసం రైతు సోదరులు పొలంలో ఏవైతే చనిపోయిన మొవ్వులు ఉన్నాయో వీటన్నిటిని సేకరించి పొలానికి దూరంగా తీసుకొని వెళ్ళి వాటిని నాశనం చేయాలి. ఈ పీక పురుగు యొక్క చనిపోయిన మువ్వు లోపల ఈ పురుగుకు సంబంధించిన

0: ఉన్నటువంటి లద్దె పురుగులు కానీ ప్యూపా దశలు కానీ ఉంటాయి. వీటిని మొక్క నుంచి మనం వేరు చేయడం వలన, వాటిని నాశనం చేయడం వలన మొక్క పైన మనకి రసాయనాల పిచికారి వినియోగం తగ్గించవచ్చు. ఇంకా వీటి యొక్క ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పంట తొలి దశలో అయితే మోనోక్రోటోఫాస్ అనే రసాయనం 600 మిల్లీలీటర్లు కానీ లేదా క్లోరిఫైరిపాస్ అనే రసాయనం 500 మిల్లీలీటర్లు ఒక ఎకరాకు పిచికారీ చేసుకొని మనం వీటి ఉధృతిని నియంత్రించవచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో వాతావరణంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నా లేదా రైతులు వర్షాధారంగా చెరుకుని సాగు చేస్తున్నప్పుడు ఈ పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఉధృతి అధికంగా ఉన్నప్పుడు రైతు సోదరులు క్లోరాంట్రనిలిప్రోల్ అనే రసాయనాన్ని 150 మిల్లీలీటర్లు 400 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయడం వలన ఈ పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. సాధారణంగా ఈ క్లోరాంట్రనిలిప్రోల్ అనే రసాయనం వేరే పంటల్లో, వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి పంటల్లో 60 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేయడం జరుగుతుంది. కానీ చెరుకు పంటలో ఈ పీక పురుగు నివారణ కోసం 150 మిల్లీలీటర్లని పిచికారీ చేసి పురుగును నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది.
1: అయితే ఈ చెరుకు పంటలో దిగుబడి పైన ఎక్కువగా ప్రభావం చూపే కీటకాలు ఏమున్నాయి? వీటికి రైతులు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి?
0: ఇప్పటివరకు మనం చెప్పినటువంటి ఈ పీక పురుగు కానీ లేదా రసం పీల్చే పురుగులు ఏవైతే ఉన్నాయో రైతు సోదరులు వాటిని గుర్తించి తగిన సస్యరక్షణ చర్యలను చేపట్టవచ్చు. కానీ కొన్ని రకాల కీటకాలు భూమి లోపల ఉండి మొక్క యొక్క వేరు వ్యవస్థను మరియు మొదళ్లపైన ఆశించి పంట దిగుబడి పైన 100% వరకు కూడా నాశనం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. అందులో ముఖ్యమైనది వేరు పురుగు. ఈ వేరు లద్దె పురుగులు గనక మన పొలంలో ఆశించినట్లయితే ఇవి దిగుబడి పైన తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. ఇవి మొక్క మొదలు దగ్గర ఉండి వాటిని తినివేయడం వలన పంట తొలి దశలో ఆకులు పసుపు రంగులోకి మారిపోవడం, ఈ పురుగుల యొక్క ఉధృతి గనక ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు పూర్తిగా వడలిపోయి అవి నేలకి ఒరగడం మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఈ పురుగుల నుంచి పంటను రక్షించడం కోసం లేదా ఈ పురుగులను పూర్తిగా నివారించడానికి కేవలం ఒక రసాయనం కానీ లేదా ఒక పద్ధతిని ఉపయోగించడం వలన ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా రైతు సోదరులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారానే ఈ పురుగు యొక్క దాడి నుంచి పంటను మనం కాపాడవచ్చు. ముఖ్యంగా జూన్లో ఏవైతే వర్షాలు పడుతున్నాయో ఈ తొలకరి వర్షాలు పడిన వెంటనే ఈ పురుగులకు సంబంధించినటువంటి తల్లి పురుగులు ఏవైతే ఉన్నాయో అవి భూమి నుంచి బయటికి వచ్చి మన చెరుకు పంటలో చుట్టుపక్కన ఉన్నటువంటి వేప, తుమ్మ, నేరేడు వంటి మొక్కలపైన నివాసం ఉంటాయి. ఈ చెట్లపైన ఉన్నటువంటి ఈ పురుగులు 7 నుంచి 8 ఆ సమయంలో మళ్ళీ భూమి లోపలికి వెళ్ళి గుడ్లను పెట్టడం మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి మన పొలంలో రైతు సోదరులు చెరుకు సాగు చేస్తున్నట్లయితే, అటవీ ప్రాంతాలకి ఒకవేళ వాళ్ళ పొలాలు దగ్గరగా ఉన్నట్లయితే ఈ సాయంత్రం సమయంలో వెళ్ళి పొలం చుట్టుపక్కన ఉన్న ముఖ్యంగా వేప చెట్లు, అదేవిధంగా ఇతర మొక్కలపైన మనం గమనించుకోవాలి. వీటి యొక్క తల్లి పురుగులు గనక గమనించినట్లయితే ఆ చెట్లపైన క్లోరిఫైరిపాస్ అనే రసాయనం 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కానీ లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే రసాయనాన్ని 0.25 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని ఈ చెట్లపైన ఈ రసాయనాల్ని పిచికారీ చేయడం వల్ల ఈ తల్లి పురుగులను మనం చంపవచ్చు. అదేవిధంగా మన పొలంలో మంటలు వేయడం ద్వారా కానీ లేదా లైట్ ట్రాప్ని, దీపపు ఎరల్ని ఉంచుకొని ఈ తల్లి పురుగులను మనం నివారించవచ్చు. దీని ద్వారా సుమారుగా 50% పురుగులని మనం అరికట్టవచ్చు. దీని తర్వాత మిగిలిపోయిన లార్వాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి తొలిదశ లార్వాలు చెరుకు పంట యొక్క గట్లపై ఉన్నటువంటి కలుపు మొక్కల వేర్లపైన తిని బతుకుతాయి. కాబట్టి మన పొలంలో గట్లపైన ఎక్కడా కలుపు మొక్కలు లేకుండా ఈ జూన్ జూలై మాసాల్లో మనం ఉంచుకోవడం వలన పురుగుకి ఆహారం దొరకక వాటి ఉధృతి తగ్గే ఆస్కారం ఉంటుంది. ఈ పురుగులు 3వ దశ లార్వా దశకి చేరిన తర్వాత మన చెరుకు మొక్క యొక్క వేర్లను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటాయి. వీటిని నివారించడం కోసం క్లోరిఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మొక్క మొదళ్ళ దగ్గర పోయడం వలన ఈ పురుగులను నివారించవచ్చు. అదేవిధంగా చెరుకు పంట లోపల పూర్తిగా నీటితో నింపి కొద్దిసేపు ఉంచడం ద్వారా భూమిలో ఉన్నటువంటి లద్దె పురుగులు ఈ నీటిపైకి తేలియాడి ఉండడం మనం గమనిస్తాం. అటువంటి పురుగులన్నింటినీ మనం సేకరించి వాటిని నాశనం చేయవచ్చు. ఒకవేళ మన పొలంలో ఈ పురుగుల యొక్క ఉధృతి అధికంగా ఉన్నట్లయితే జీవ సంబంధమైనటువంటి మెటారైజియం అనిసోప్లియే అనే దాన్ని ఉపయోగించి కానీ లేదా నులిపురుగులను ఉపయోగించి కానీ 5 గ్రాములు 1 లీటర్ నీటికి వాడి మనం ఈ పురుగును నియంత్రించవచ్చు. అదేవిధంగా ఉధృతి అధికంగా ఉన్నప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనే రసాయనాన్ని 200 గ్రాములు 400 లీటర్ల నీటిలో కలిపి ఈ చెరుకు మొక్కల మొదల్లో పూర్తిగా తడిచేలాగా పోసినప్పుడు వీటి యొక్క లద్దె పురుగులు చనిపోయి పంట దిగుబడి పైన అధికంగా నష్టం జరగకుండా మనం పంటని కాపాడవచ్చు.
1: అయితే సాయి చరణ్ గారు, ఈ చెరుకు పంటను ఆశించే ఇంకా మిగతా పురుగుల్లో రసం పీల్చే పురుగు కూడా ఒకటి కదా, మరి దీనికి ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి?
0: అయితే చెరుకు పంట లోపల ఈ పిండి నల్లి, పేనుబంక, తెల్లదోమ ఇటువంటి రసం పీల్చే పురుగులు పంట తొలిదశ నుంచి కూడా కోత వరకు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. సో ఇటువంటి రసం పీల్చే పురుగులు గనక మన పొలంలో ఉన్నట్టు మనం గమనించినట్లయితే, ముందుగా ఈ మోనోక్రోటోఫాస్ అనే రసాయనాన్ని 600 మిల్లీలీటర్లు 1 ఎకరాకు పిచికారీ చేసి మనం వీటిని నియంత్రించవచ్చు. మరియు ఈ జూలై ఆగస్టు సమయం లోపల మన పంట నీటి ముంపు గనక గురైతే ఈ దిగుదేకుల పురుగు మరియు తెల్లదోమ ఉధృతి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పంట లోపల నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ ఛానల్స్, మురుగునీటి కాలువల ద్వారా ఈ నీటిని ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి. అదేవిధంగా ఈ పురుగుల నివారణ కోసం క్లోరిఫైరిపాస్ 500 మిల్లీలీటర్లు 1 ఎకరానికి పిచికారీ చేయవచ్చు. ఒకవేళ మన పొలంలో ఈ కాండం తొలిచే పురుగు కానీ, పీక పురుగు మరియు రసం పీల్చే పురుగులు ఇవన్నీ గనక గమనిస్తూ ఉన్నట్లయితే, మార్కెట్లో ఉన్నటువంటి ఈ ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ కానీ లేదా ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ రసాయనాల్ని 400 గ్రాములు 1 ఎకరానికి పిచికారీ చేసి మనం నివారించవచ్చు.
1: సాయి చరణ్ గారు, మరి ఈ చెరుకు పంటను ఇంకా ఏ ఏ తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంటుంది? మరి పసుపు ఆకు తెగుళ్ళను నివారించడానికి రైతులు ఎలాంటి చర్యలు చేపట్టాలి?
0: మన తెలంగాణలో సాగు చేస్తున్నటువంటి చెరుకు పంటలో ఈ కాటుక తెగులు, వడలు తెగులు, పసుపు తెగులు అనేవి ముఖ్యమైన తెగులు. వీటితో పాటుగా ఎర్రకుళ్ళు తెగులు మరియు దుబ్బు తెగులు అనేవి కూడా కొద్ది ప్రాంతాల్లో గమనించడం జరుగుతూ ఉంది. వీటన్నిటిలో కూడా రైతుల్ని ఎక్కువగా ఇబ్బంది గురి చేస్తున్నటువంటి తెగులు ఏదైతే ఉందో అది పసుపాకు తెగులు. ఈ పసుపాకు తెగులు ఆశించిన పొలం లోపల మనం చూసుకున్నట్లయితే మధ్య ఈనె ఏదైతే ఉందో అది తొలుత పసుపు రంగులోకి మారడం మనం గమనిస్తూ ఉంటాం. ఉధృతి ఎక్కువైనా కొద్దీ ఈ పసుపు రంగు అనేది మధ్య నుంచి ఆకు ఈనె వరకు వ్యాప్తి చెందడం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ తెగులు సోకిన పొలం లోపల మొక్కలు కురచగా ఉండడం, తర్వాత దిగుబడి తక్కువగా రావడం మనం ప్రధాన సమస్యలుగా చూస్తూ ఉన్నాం. ఈ పసుపాకు తెగులు ఆశించిన పొలంలోంచి గనక మనం విత్తనాన్ని సేకరించినట్లయితే తప్పనిసరిగా నెక్స్ట్ పంట లోపల కూడా ఈ తెగులు అనేది ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు విత్తనాన్ని ఎంచుకునే ముందు లేవడి తోటలో నుంచి సెలెక్ట్ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా ఈ తెగులు లేదు అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే విత్తనాన్ని సేకరించుకోవాలి. అదేవిధంగా ఈ తెగులు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి రసం పీల్చే పురుగులైనటువంటి పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి మన పొలంలో ఈ పేనుబంక ఉధృతి గనక గమనించినట్లయితే మనం వీటిని నివారించడం కోసం ఇంతకుముందు చెప్పినటువంటి మోనోక్రోటోఫాస్ కానీ క్లోరిఫైర్పాస్ని ఉపయోగించి మనం నివారించవచ్చు. అదేవిధంగా ఈ పసుపు తెగులు ఆశించినటువంటి మొక్కల్ని కనిపించిన వెంటనే పొలం నుంచి పీకివేసి వాటిని దూరంగా తీసుకెళ్లి నాశనం చేయాలి. దీని ద్వారా మన పొలంలో ఈ పసుపాకు తెగుల్ని మనం నివారించవచ్చు.
1: సాయి చరణ్ గారు, మరి ఇప్పటి వరకు తెగుళ్ళు అలాగే పురుగుల గురించి పంటను ఆశించినప్పుడు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలని చాలా చక్కగా వివరించారు రైతు సోదరులకు. మరి ఈ చెరుకు పంట సాగులో రైతులు అధిక దిగుబడి సాధించడానికి ఇంకా ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే బాగుంటుందంటారు?
0: అయితే చెరుకు సాగు చేసుకునే రైతులందరూ కూడా ముఖ్యంగా నవంబర్ నుంచి జనవరి లోపల విత్తనాన్ని వేసుకునేలాగా, అదేవిధంగా విత్తనాన్ని నాణ్యమైన పొలంలోంచి, ఏ వైరస్ తెగుళ్ళు లేనటువంటి పొలంలోంచి సేకరించడం, వాటిని తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా పంట తొలిదోష లోపల ఈ చీడపీడలు తక్కువగా రావడం గమనిస్తాం. ఇక ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే యూరియాని 120 నుంచి 150 రోజులు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పంటకు వేయకుండా ఉండాలి. దీని ద్వారా పక్క పిలకలు ఎక్కువగా వచ్చి అవి ముఖ్యమైనటువంటి గడలుగా మారకుండా ఉండడం, మనం వేసినటువంటి యూరియా వ్యర్థమవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి యూరియా వినియోగాన్ని కూడా 120 నుంచి 150 రోజుల వరకు మాత్రమే చేయాలి. పొటాష్ సంబంధిత ఎరువులు ఖచ్చితంగా దుక్కిలో వేసుకోవాలి. ఎందుకంటే ఈ పొటాష్ ద్వారా మొక్కకి ఈ వివిధ రకాల చీడపీడలు మరియు తెగుళ్లను తట్టుకునేటువంటి శక్తి ఏర్పడుతుంది. కాబట్టి రైతులు ఈ ఫర్టిలైజర్స్ నిర్ధారించిన మోతాదుకి ఈ ఎరువుల్ని వేసుకోవాలి. పంట లోపల ఎప్పుడు తరచుగా గమనిస్తూ ఈ చీడపీడల సమస్యల్ని సకాలంలో గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడం ద్వారా అధిక దిగుబడి మరియు అధిక నికరాదాయం రైతులు పొందగలరు.
1: సాయి చరణ్ గారు, మరి చెరుకు పంట సాగును రైతులు ఏ విధంగా చేపట్టాలి, మరి పంటను ఆశించినప్పుడు కీటకాలను అలాగే పురుగులను ఏ విధంగా నివారించుకోవాలి అనే అంశాలకు సంబంధించి చక్కటి వివరాలు రైతు సోదరులకు తెలియజేశారు. మరి మీకు ఆకాశవాణి తరఫున, రైతు సోదరుల తరఫున ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ మేడం.
2: మీరు ఇంతవరకు చెరుకు పంట సాగు గురించి రుద్రూరు ప్రాంతీయ పరిశోధన కేంద్ర సైంటిస్ట్ సాయిచరణ్ గారు అందించిన వివరాలు, పరిచయకర్త శశిరేఖ గారు. కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు విందాం.
3: अरे सुन तो,
4: मुझे क्या सुनाना चाहते हो? जो सुनाओ मेरी सौतन को.
3: किसको?
4: अरे वही तुम्हारा मोबाइल फोन जिसे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही हैं.
3: अच्छा ये बात है.
4: हाँ क्यों, क्या हुआ, अब बात नहीं होती क्या?
3: अब तो झट से बात हो जाती है.
4: ऐसा क्या?
5: हाँ अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है. और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो, वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है. ये देखो आ गया.
4: अरे वाह, इसका मतलब इंतजार की घड़ी अब खत्म.
3: हाँ
4: तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है.
6: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें. किसानों का दोस्त किसान कॉल सेंटर.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో కొన్ని పాటలు విందాం.

ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:45 కావస్తుంది. కొద్ది క్షణంలో ప్రకటించిన అంశం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం అవుతుంది.

0: ఎలక్ట్రానిక్స్ మరియు ప్రచార ప్రసార శాఖ మంత్రులు శ్రీ అశ్విని వైష్ణవ్ గారి హైదరాబాద్ పర్యటనపై రేడియో నివేదిక వింటారు.
1: హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఉదయం స్థానిక హెచ్ఐసిసిలో జరిగిన రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ బిల్డింగ్ వికసిత్ భారత్ 2047 కార్యక్రమానికి కేంద్ర రైల్వే ఎలక్ట్రానిక్స్ ప్రచార ప్రసార శాఖ మంత్రులు శ్రీ అశ్విని వైష్ణవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ముందుగా హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ బిపిన్ చంద్ర గారి స్వాగతోపన్యాసంతో ఈ కార్యక్రమం మొదలైంది. అనంతరం విశిష్ట అతిథిగా పాల్గొన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి దార్శనిక నాయకత్వంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యం వైపు దేశం వడివడిగా అడుగులేస్తుందని, తెలంగాణ ప్రాంతం ముఖ్యంగా హైదరాబాద్ను అభివృద్ధి పథంలో నడిపించడానికి తమ వంతు తోడ్పాటును అందజేస్తున్న కేంద్ర రైల్వే ఎలక్ట్రానిక్స్ ప్రసార శాఖ మంత్రులు శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి యావత్ తెలంగాణ తరపున కృతజ్ఞతలు తెలిపారు.
2: హైదరాబాద్ వికసిత్ మే ఆప్కా తీనో మినిస్ట్రీ కా బహుత్ బడా యోగదాన్ హైదరాబాద్ మే హై. సెమీ కండక్టర్ డిజైన్ సే లేకర్ ఈ దేశ్ కా సబ్సే బడే సెంటర్ మే సే హైదరాబాద్ ఏక హై. దునియా కే లియే టెక్నాలజీ కో బిల్డ్ ఔర్ డిప్లాయ్ కియా జాతా హై. దునియా కే సబ్సే బడే అడ్వాన్స్డ్ రైల్వే సేఫ్టీ సిస్టమ్ కవచ్ రిసెర్చ్ అండ్ ఇంప్లిమెంటేషన్ కా జో తెలంగాణ మే పైలట్ ప్రాజెక్ట్ కే నాతే హైదరాబాద్ మే ఆప్ ఇంప్లిమెంట్ కర్ రహే ఇస్లియే మై పూరే సౌత్ సెంట్రల్ రైల్వే కే తరఫ్ సే తెలంగాణ కే జనతా కే ఓర్ సే మై కవచ్ సెంటర్ కా జో సేఫ్టీ కే లియే జో తెలంగాణ మే ఆప్ ఇంప్లిమెంట్ కర్ రహే ఉస్కే లియే భీ మై హృదయ సే ఆప్కు ధన్యవాద్ దేతా హూ. వైసా హీ తెలుగు సీన్ ఇండస్ట్రీ విచ్ ఈజ్ వన్ ఆఫ్ ది బాహుబలీస్ ఆఫ్ గ్లోబల్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఆజ్ అడ్వాన్స్డ్ అండ్ విఫిఎక్స్ అనిమేషన్ కే లియే భీ ఔర్ ఐ టెక్నాలజీ ఫిల్మ్ మేకింగ్ కే మాధ్యమ్ సే హీ భారత్ కి క్రియేటివ్ ఎకానమీ కో నెక్స్ట్ లెవల్ పర్ లే జానే కే లియే జో ఆప్కే నేతృత్వ మే ఔర్ దేశ్ కే ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ కే మార్గదర్శన్ పర్ దేశ్ మే జో కామ్ హో రహే ఉస్కే లియే భీ మై హైదరాబాద్ కే ఓర్ సే ఆప్కు బహుత్ బహుత్ ధన్యవాద్ దేతా హూ. హైదరాబాద్ హర్ సెక్టార్ మే ఆప్కే మినిస్ట్రీస్ కే ద్వారా కేంద్ర సర్కార్ కే ద్వారా ఆదరణీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ కే మార్గదర్శన్ మే హైదరాబాద్ భీ హమ్ ఆనే వాలే దిన్ మే బహుత్ వికసిత్ హోంగే యే మేరా విశ్వాస్ కే సాత్ ఆప్కు మై బతానా చాతా హూ. అశ్విని జీ ప్రధానమంత్రి జీ కే టెక్నాలజికల్ ఆత్మనిర్భర్ భారత్ కే విజన్ కో జమీన్ పర్ ఉతరనే కా బహుత్ మహత్వపూర్ణ భూమిక ఆప్ నిభా రహే హీ. ఆప్కే నేతృత్వ మే హమ్నే భారత్ కో టెక్నాలజీ కన్జ్యూమర్ సే సావరిన్ టెక్నాలజీ పవర్ బనానే కే దిశా మే తేజీ సే హమ్ ఆగే బఢ్ రహే హీ ఔర్ ఇస్ పూరే సఫర్ మే హైదరాబాద్ నే భీ ఏక ఇంపార్టెంట్ రోల్ హమ్ జరూర్ భాగీదార్ హో జాయేంగే. టెక్నాలజీ ఈజ్ ఎ వన్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ వికసిత్ భారత్ బట్ అవర్ అంబిషన్స్ కెనాట్ బి స్టాప్ అట్ ఏ అడాప్టింగ్ టెక్నాలజీ. వి మస్ట్ క్రియేట్ ఇట్ మ్యానుఫ్యాక్చర్ ఇట్ సెక్యూర్ ఇట్ అండ్ టేక్ ఇట్ టు ఎంటైర్ గ్లోబ్. ఓవర్ ది లాస్ట్ డికేడ్ వీ హ్యావ్ బిల్డ్ ది ఫౌండేషన్స్ ఫర్ ది ట్రాన్స్ఫర్మేషన్. టుడే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది వరల్డ్ స్ట్రాంగెస్ట్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్. అవర్ ఆధార్ అండ్ యూపీఐ రెవల్యూషన్ దట్ వేర్ బిల్డ్ అట్ ఎ పాపులేషన్ స్కేల్ ఆర్ వెల్ నోన్ విత్ ఎ ట్రాన్సాక్షన్ వాల్యూ ఆఫ్ ది 314 lakh crores. UPI is today one of the world longest digital transactional financial system. We are now building digital public infrastructure across the different sectors as a health stock, agri stock, energy stock and telecom stock. In fact, India's Swadeshi 4G and 5G telecom stock is being exported worldwide today. We rolled out 5G faster than any other country. We offer one of the world cheapest data prices, connecting the remotest part of the villages in every village. This is helping unlock talent అండ్ పొటెన్షియల్ ఆఫ్ అవర్ యూత్. దీస్ ప్రొవైడ్ ట్రెమెండస్ ఆపర్చునిటీస్ ఫర్ లోకల్ ఇన్వెటర్స్ టు కమ్ ఇన్ ఇండియా క్రియేటివ్ వాల్యూ. దిస్ వాజ్ ది ఫ్యూచరిస్టిక్ విజన్ దట్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ హ్యాడ్ వెన్ ఈ స్టార్టెడ్ ప్రమోటింగ్ స్టార్టప్స్ కల్చర్ ఇన్ ఇండియా అట్ ఏ నేషనల్ లెవెల్. ఫ్రెండ్స్, హైదరాబాద్ ఈజ్ ఎట్ ది హార్ట్ ఆఫ్ దిస్ జర్నీ, బట్ ఐ బిలీవ్ హైదరాబాద్

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8 గంటలు. ఇప్పుడు వినండి అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. మరి కార్యక్రమంలో ముందుగా కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి కోరుతున్న శ్రోతలు బిజిలి వెంకటేశం, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాశ్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై భక్త తుకారాం సినిమా నుండి ఈ పాట విందాం.

0: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
1: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
0: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: శ్రోతలకు గమనిక, ఈ నెల 14వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్ వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రెటీనా, మూతబిందువు, శుక్లాల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు.
3: వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్కిల్ప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
4: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: సెల్ 9440004837.
2: శ్రోతలకు గమనిక, ఈ నెల 14వ తేదీ మంగళవారం ఉదయం 7:58 డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఖలీల్ వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తు, వంకర పనులు, నోటి దుర్వాసన, క్లిప్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్ గురించి దంత వైద్యుల నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు.
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
4: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
3: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
4: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.
2: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నుండి భరత్ లాల్ పరదేశి, భరత్ బాయి, జ్యోతిభాయి, అంజలిభాయి, రాజు నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై దేవదాసు మళ్ళీ పుట్టాడు సినిమా నుండి ఈ పాట విందాం.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 13వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనీస్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు.
1: డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం.
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799090505.
0: శ్రోతలకు గమనిక. ఈ నెల 14వ తేదీ మంగళవారం సాయంత్రం 6:30 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో సాధారణంగా పనులు వాయిదా వేస్తుంటాం, దీనికి కారణాలు, సమస్యలను ఎలా అధిగమించాలో ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ, షుగర్, థైరాయిడ్ గురించి ప్రముఖ ఎండోక్రైట్ నాలజిస్ట్ డాక్టర్ నవీన్ ధన్పాల్ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్ గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, భూలక్ష్మి, భూమేశ్వర్, వేదవతి, వినోద్ వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ప్రేమ పావురాలు సినిమా నుండి ఈ పాట విందాం.

మనిక రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టర్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా కరీమాబాద్ నుండి కోరుతున్న శ్రోతలు గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై పెళ్లి సందడి సినిమా నుండి ఈ పాట విందాం.

ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం. అవును, అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

శ్రోతలు 103.2 MHz పై అభిరుచి కార్యక్రమం వింటున్నారు. తర్వాత పాఠం కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, ఆసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర. వీరందరి కోరికపై శివాజీ సినిమా నుండి ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై రాము సినిమా నుండి ఈ పాట విందాము.

శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో చివరగా కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిపిరి గ్రామం నుంచి కోరుతున్న శ్రోతలు సాయికృష్ణ, గోపి, నరేందర్, నర్సయ్య, లింబాద్రి, లక్ష్మీనారాయణ, శంకర్ వారి మిత్రబృందం వీరందరి కోరికపై ఈ పాట విందాం.

అపాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:45 కాస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.